0: పన్నెండవ శ్లోకం.
1: ఏకాకినా తపోద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిర్బహుభీరణః.
0: చూడండి ఏమంటున్నాడు,
1: ఏకాకినా తపోద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః

చతుర్భిర్ గమనం క్షేత్రం, పంచభిర్ బహుభీరణ అని చెప్పి ఉంటున్నారు. తపస్సుని ఒంటరిగా ఆచరించాలట, తపస్సుని ఒంటరిగా ఆచరించాలి. అధ్యయనం ఇద్దరు కలిసి చేయాలట, గానం ముగ్గురు కలిసి చేయాలట, యాత్ర నలుగురు కలిసి చేయాలట, వ్యవసాయం ఐదుగురు కలిసి చేయాలట, కానీ యుద్ధం మాత్రం వీలైనంత ఎక్కువ మందితో కలిసి చేయాలి అని చెప్పుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, తపస్సు ఒంటరిగా చేయాలి, అధ్యయనం ఇద్దరు కలిసి చేయాలి, గానం ముగ్గురు కలిసి చేయాలి, యాత్ర నలుగురు కలిసి చేయాలి, వ్యవసాయం ఐదుగురు కలిసి చేయాలి, కానీ యుద్ధం మాత్రం వీలైనంత ఎక్కువ మందితో కలిసి చేయాలి. 13వ శ్లోకం. సా భార్యాయా సుచిర్దక్ష, సా భార్యాయా పతివ్రత, సా భార్యాయా పతిప్రీత, సా భార్యా సత్యవాదిని. చూడండి, సా భార్యాయా సుచిర్దక్ష, సా భార్యాయా పతివ్రత, సా భార్యాయా పతిప్రీత, సా భార్యా సత్యవాదిని అని చెప్పుకుంటున్నాడు. ఏమంటాడంటే, ఏ భార్య అయితే శుచిగా ఉంటుందో, నిపుణురాలై ఉంటుందో, ఆమె నిజమైనటువంటి భార్య. ఏ భార్య అయితే పతివ్రత అయి ఉంటుందో, ఏ భార్య అయితే పతివ్రత అయి ఉంటుందో, ఆమె నిజమైనటువంటి భార్య. ఏ భార్య అయితే తన పతి యొక్క ప్రీతి కోసమే జీవిస్తుందో, ఆమె భార్య. అంటే ఎవరైతే సత్యం పలుకుతుందో, ఆమె భార్య అంటే అని చెప్పుకుంటున్నాడు భాష్యం. శుక్రనీతి అలాగే మనుసంహిత పతివ్రత అయినటువంటి భార్య యొక్క లక్షణాల గురించి, బాధ్యతల గురించి వివరిస్తున్నాయన్నమాట. మనలో ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా మన యొక్క ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని అనుసరించి సేవ చేయాలి. ఈ గృహ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడో పాత తరం నాటివిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎవరికి ఇక్కడ చెప్తున్నారు, ఈ స్త్రీలు అయితే తమ శరీరాలను ఈత కొలనులో ప్రదర్శిస్తూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్స్లో ఎవరైతే తమ శరీరాలను ప్రదర్శిస్తూ ఉంటారో, లేకపోతే తమ భర్తల యొక్క ఆస్తులను నియంత్రించడం కోసం న్యాయస్థానాల్లో విడాకుల కోసం పోరాడుతూ ఉంటారో, అలాంటి వారికి ఇంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాలం చిల్లినవిగా, రుచి పచి లేనివిగా అనిపించవచ్చట. ఇలాంటి వారికి స్విమ్మింగ్ పూల్లో శరీరాలను ప్రదర్శించే వారికి, విడాకుల కోసం కోర్టులలో పోరాటం చేసేవారికి అయినా కూడా, ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఈ శాస్త్రవాక్కులన్నీ ఈ ఆధునిక సమాజంలో చెల్లవని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి అలా చెల్లవనుకుంటే ఎందుకని ఈనాటి కుటుంబాలు ఆనందంగా లేవు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ చాణక్యుడు చెప్పినటువంటి నీతులు, లేకపోతే మను సమితిలో చెప్పినవి, శుక్రనీతిలో చెప్పినవి కాలం చెల్లిపోయినవి అనుకుంటే ఎందుకని ఈనాటి కుటుంబాల్లో ఆనందం లేదు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, వి లీవ్ ఇట్ టు ద పెన్సివ్ అమాంగెస్టర్స్ టు డిసైడ్ వెదర్ ఇండిపెండెన్స్ అండ్ అనార్కీ విత్ ఈవినింగ్ స్పెంట్ హనిల్డ్ అరౌండ్ ఏ రేడియో యాక్టివ్ టెలివిజన్ ఆర్ సుపీరియర్ టు డ్యూటిఫుల్ సర్వీస్ అండ్ డెఫినెట్ డివోషన్ అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆలోచించగలిగినటువంటి వారికే వదిలేస్తున్నాం నిర్ణయం చేయడానికి. ఏం నిర్ణయం చేయడానికి? ఈ రేడియో యాక్టివ్ తరంగాలను వెదజల్లేటువంటి, టీవీ చుట్టూ గుమ్మగూడేటువంటి సాయంత్రాలు మీద, అంటే స్వాతంత్ర్యాన్ని అలాగే ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశాన్ని పొంది, సాయంత్రాలేమో రేడియో యాక్టివ్ తరంగాలను వెదజల్లేటువంటి టీవీ చుట్టూ గుమిగూడడంలో అది మేళ, లేకపోతే భక్తితోటి కర్తవ్య బుద్ధులై సేవ చేసేటువంటిది మేళ అని అడుగుతున్నారు. ఇది బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళకి వదిలేస్తున్నామని చెప్పుకుంటున్నారు. బృహస్పతి ఏమంటాడంటే, ఏమంటాడు చూడండి, ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్యను కలిగి ఉన్న వ్యక్తి వాడు సాధారణమైన వ్యక్తి కాదట. ఇంకా చెప్పాలంటే అలాంటి వాడు ఇంద్రుడి కంటే తక్కువేం కాదని చెప్పుకుంటున్నారు. స్వర్గాధిపతి అయినటువంటి, సచీదేవి భర్త అయినటువంటి ఇంద్రుడి కంటే

తక్కువవాడేం కాదట. ఎవడు ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కలిగినటువంటి భార్యను కలిగి ఉన్నవాడు. ఏమిటా లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు? ఏ భార్య అయితే రోజు స్నానం చేస్తుందో, శరీరానికి సుగంధ లేపనాలను అలుముకుంటుందో, మధురంగా మాట్లాడుతుందో, ఒక మోస్తరు భోజనంతో సంతృప్తి చెందుతుందో, చిరుబుర్రులు ఆడకుండా ఉంటుందో, ఎల్లప్పుడూ తన చుట్టూ మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలనే కలిగి ఉంటుందో, పుణ్యకార్యాలు చేయడంలో నేర్పరి అయి ఉంటుందో, తాను చేసే ప్రతి పనిలోనూ కూడా తన భర్త పట్ల ప్రేమపూర్వకంగా భక్తితో వ్యవహరిస్తూ ఉంటుందో, అలాగే ఋతుక్రమం గడిచిన తర్వాత తనను తాను భర్తకు సమర్పించుకోవడంలో ఆనందాన్ని కలిగి ఉంటుందో, ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్య గనక ఎవరైనా కలిగి ఉంటే వాడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఏమి తక్కువ కాదని చెప్పి అంటున్నాడు. మరి ఆ విధమైనటువంటి మంగళప్రదమైన మరి పతివ్రత అయినటువంటి భార్య ఏం చేస్తుందట అంటే తన చుట్టూ ఎప్పుడూ కూడా అదృష్టాన్నే కలిగి ఉంటుందట. ఆ విధమైనటువంటి భార్య నిజంగా భర్తకి ఎంతో ప్రీతిపాత్రురాలు అని చెప్పి గరుడ పురాణంలో చెప్పబడింది. దానిని బృహస్పతి కూడా చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి గరుడ పురాణంలో బృహస్పతి చెబుతున్నాడు అనమాట, అది ఇక్కడ విషయం. మళ్ళీ బృహస్పతి మళ్ళీ అంటున్నాడు చూడండి, ఇది కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. ఒకవేళ మీ హృదయాన్ని తెలుసుకుని మీ భార్య ఉంటున్నట్లయితే, ఆమె ఆకర్షణీయంగా ఉన్నట్లయితే, ఆమె చక్కటి వస్త్రాలను ధరించి ఉన్నట్లయితే, అలాగే వీటన్నిటినీ కలిగి నువ్వు నీ యొక్క స్వంత గృహంలో జీవిస్తూ ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా మాత్రమే పొందగలిగేటువంటి స్వర్గాన్ని ఇహలోకంలోనే పొందినట్టు అని చెప్పి అంటున్నారు. సాధారణంగా స్వర్గాన్ని ఎలా పొందగలం? పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసి ఉంటే స్వర్గానికి వెళ్ళగలం. కానీ ఈ విధమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి భార్య కలిగి ఉంటే కనుక, ఎలాంటి భార్య ఇక్కడ చెప్తున్నారు, భర్త యొక్క హృదయాన్ని తెలుసుకునేటువంటిది, తెలుసుకోగలిగి ఆ విధంగా నడుచుకోగలిగినది, ఆకర్షణీయమైనటువంటిది, చక్కటి వస్త్రాలను ధరించి ఇప్పుడు ఆనందంగా ఉండేటువంటిది, ఆ విధంగా ఉన్నటువంటి భార్యతో నువ్వు స్వంత గృహంలో జీవిస్తున్నట్లయితే నువ్వు స్వర్గాన్ని పొందినట్టే అని చెప్పి అంటున్నారు. తర్వాత చెబుతున్నాడు బృహస్పతి మళ్ళీ ఏమంటాడంటే, ఈ ఐదు కూడా దుఃఖాలను కోకటి వేళ్లతో పెకలించి వేస్తాయట. ఈ ఐదు కూడా వేళ్లతో పాటుగా పీకి వేస్తాయట వీటిని దుఃఖాలను. ఏమిటవి ఐదు? విధేయుడైన పుత్రుడు, అలాగే నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టడం, అనారోగ్యం నుండి విడుదల, సాధుపురుషులతో సాంగత్యం, తనను తాను సమర్పించుకునేటువంటి మంచి భార్యతో సహవాసం. ఈ ఐదు కూడా దుఃఖాలను వేళ్లతో పీకి వేస్తాయని చెప్పి అంటాడు. మరి బృహస్పతి చెప్పినటువంటి మాటలతో మరి మనువు, ఎవరైతే మనకి సమాజానికి చట్టాలను ఇచ్చినటువంటి మనువు, ఆయన కూడా అంగీకరిస్తారట. ఆయన ఏమంటాడంటే, ఒక స్త్రీ ఎప్పుడు ఉన్నతురాలు అవుతుందంటే ఉపవాసాలు చేయడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా కాదట. ఒకవేళ ఆమె కేవలం తన భర్తకు విధేయురాయిలై ఉంటే అప్పుడు ఆమె స్వర్గంలో ఉన్నతిని సాధిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా చెప్పబడింది శుక్రనీతి, శుక్రాచార్యుడు చెప్తున్నాడు. చూడండి, ఏ విధమైనటువంటి భర్త విషయంలో భార్య సహజంగానే విసుగు చెంది ఉంటుంది ఇక్కడ చెప్పారు. ఏ విధమైనటువంటి భర్త విషయంలో సహజంగానే భార్య విసుగు చెంది ఉంటుంది అంటే ఆ విధమైనటువంటి భర్త యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఎవడైతే క్రూరమైనటువంటి వాడు, ఎవడైతే పద్ధతి పాడు లేకుండా జీవిస్తాడు, ఎవడైతే తీవ్రమైనటువంటి వాడు, ఎవడైతే ఎల్లప్పుడూ దూరంగా ఉంటాడో, ఎవడైతే ఎల్లప్పుడూ పేదరికంలో ఉంటాడో, ఎవడైతే ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటాడో, ఎవరైతే ఎల్లప్పుడూ ఇతర స్త్రీల యొక్క సాంగత్యంలో ఉంటాడో, లేదా ఎవడైతే ఎల్లప్పుడూ తన స్నేహితుల సంఘంలోనే ఉంటాడో, అలాంటి భర్తని స్త్రీ ఎప్పుడూ కూడా విసుగు చెందుతూ ఉంటారు ఆ విధమైనటువంటి భర్త విషయంలో. కాబట్టి
మరి పురుషులైనటువంటి వాళ్ళు ఈ లోపాలను

తప్పించుకోవాలి. ఈ లోపాలను త్యజించాలి, వారి యొక్క భార్యలను భార్యలతో సక్రమంగా వ్యవహరించాలి అని చెప్పి చెప్తున్నాడు శుక్రనీతిలో. మరి శాస్త్రాలు మనకి తరచుగా వివిధ రకాల దృష్టికోణాలను ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే కపిల దేవుడు ఇచ్చినటువంటి ఈ క్రింది ఉపదేశాలను కూడా మనం చూడవచ్చు. కపిల దేవుడు మరొక దృష్టి నుంచి వివరిస్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతం 3వ 31వ అధ్యాయం 41-42 శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుతున్నాను అనుకున్నాను. చూడండి, కపిల దేవుడు ఏమని చెప్తున్నాడు మరొక దృష్టికోణం. ఒక జీవి పూర్వజీవితంలో ఒక స్త్రీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఫలితంగా అతడు ఈ జన్మలో స్త్రీ దేహాన్ని పొందుతాడు. చూడండి, ఈ జీవి ఈ జన్మలో స్త్రీ దేహాన్ని పొందుతుంది, పూర్వజన్మలో స్త్రీ పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి కారణం చేత ఈ జన్మలో స్త్రీ దేహం లభిస్తుందట. ఆ విధంగా స్త్రీ రూపాన్ని చెందినటువంటి ఆ వ్యక్తి మూర్ఖంగా మళ్ళీ ఏం చేస్తారట, తన భర్త రూపంలో ఉన్నటువంటి పురుషుని రూపంపై ఆకర్షితుడవుతాడట మాయ ప్రభావం చేత. ఎందుకని, ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి జీవి ఏమనుకుంటుందట, భర్త రూపంలో ఉన్నటువంటి పురుషుడు సంపదని ఇస్తాడని, సంతానాన్ని ఇస్తాడని, గృహాన్ని ఇస్తాడని, ఇతర భౌతికమైనటువంటి ఆస్తులను ఇస్తాడని కోరుకుంటుందట. మరి స్త్రీ అందుచేత తన యొక్క భర్తని, తన యొక్క ఇంటిని, తన యొక్క సంతానాన్ని, ఈ మూడింటిని కూడా తన మరణం కోసం, తన చావు కోసం భగవంతుని యొక్క బాహ్యశక్తి చేసిన ఏర్పాటుగా చూడాలట ఇప్పుడు కూడా. ఏ విధంగా అంటే, ఒక వేటగాడి యొక్క మధురమైనటువంటి గానం దుప్పి యొక్క మరణం కోసమే అన్నట్టుగా చూడాలని చెప్పుకుంటున్నాడు. ఇది చాణిక్య పండితుడు ఇచ్చినటువంటి మరొక కోణం అనమాట. మరి చాణిక్య పండితుడు దీనికి వ్యతిరేకమైనటువంటి రకం భార్య గురించి 16వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరిస్తాడు. అది మనం తర్వాత చూద్దాం దాని గురించి. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే హరే. శ్రీ చాణిక్య నీతి శాస్త్రం కీ జాయ్, శ్రీ చాణిక్య పండితునికి జాయ్, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జాయ్. వాంఛాకల్పద్రవ్య కృపా సింధు పేవచ పండితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.

ಅತ್ರ ಸಪ್ತಜನಾನಾಮ ಮುನಯಃ ಸಂಸಿತವ್ರತಾಃ ಸಪ್ತೈವಾಸನ್ನದ ಶೀರ್ಷ ನಿಯತಂ ಜಲಸಾಯಿನಃ. ಇಕ್ಕಡ ಸಪ್ತಜನುಲು అనబడేటటువంటి మునులు ఉండేవారు ఏడుగురు. వారు చెట్టు కొమ్మలకి కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసేవారు. వారు 7 రోజులకొక్కసారి బయటికి వచ్చి వాయువుని భక్షించేవారు. వాళ్ళు నీటిలో పడుకునేవారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసిన దివం వర్ష శతైర్యాత సప్తభి సకళేవరాహ. 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు. తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు, కాలి అంగెల రవళులు, సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. ఆ మహామునులు సంచరించిన ప్రాంతం కనుక అందులోకి పక్షులు, మృగములు ఏవి కూడా, ఇందులోకి ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా అంత తపశ్శక్తితో కూడినటువంటి ఆ ప్రాంతంలోకి వెడితే, అంత తేజోవంతమైన భూమి యందు అడుగిడితే ఆ తేజస్సుని తట్టుకోలేవు కాబట్టి యువతల ప్రాణులు వెంటనే చనిపోతారు. కాబట్టి రామ, పక్షులు కాని మృగములు కాని ఏవి ఆ వనంలోకి వెళ్ళవు, అంత గొప్పది. రామ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. రామ ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చేయి. ఎందుకు చేయాలి? ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు. పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని విజయం కలుగుతుంది, శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే, మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకది ఆ ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వాలి మరణిస్తాడని గుర్తు, సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మసూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరు ఒక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నమస్కారం చెయ్యి అంటే తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి. నమస్కారం చేసి అభివాద్యతు ధర్మాత్మ రామో భ్రాత చ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జిగ్మహు సంహృష్ట మానసాహ. సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధానగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయి, ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైక పదే నష్ట క్రోధాశ్చాపతితో మహాన్. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి. సతు రోషపరీతాంగో వాలి సంధ్యాతపప్రభ ఉపరక్త ఇవాదిత్య సద్యో నిష్ప్రభతాంగత. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి ఎందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు వాసన అవుతోంది అని గుర్తు. ఆయన గబగబ అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు తార కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, 2 పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో.

రెండు సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట, తార మాట్లాడుతుంటే అలా మాట్లాడుతుంది. బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార, అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడికి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది, రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు, ముగ్గురు భార్యలు, సీత, రాములు, అహల్య, గౌతముడు, తార, వాలి, రావణుడు, మండోదరి, ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య, గౌతములు చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది, అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార, వాలి, తార ఏది చెప్పినా వింటాడు, నోర్మొయ్య అని ఇప్పుడు అంటాం, చక్కగా వింటాడు, తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించడు వాలి. రావణుడు, మండోదరి అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో మండోదరి అంతే సౌందర్యవతి. నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైనా మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినమన్నది అసలు ఉండనే ఉండదు, ఆ దాంపత్యం అటువంటిది. అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది మహాపతివ్రత. సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో. ఎందుకో తెలుసా అండి, రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసింది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే వినడం ఏమిటి అనుకోడు, చాలా మంచి మాట చెప్పావో అలా చేద్దామంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి ఇది చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది, కానీ రాముడు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం, దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యమును చదివారనుకోండి, నేను మీతో అన్నానుగా రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకుతారు. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిషశాస్త్రము, రామాయణము శకున శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు, వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుంది అంతే సారం, మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోప బ్రహ్మణం, రామాయణం చెప్పండి లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్నే మీరు చెప్పాలి, రామాయణాన్నే మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి, అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం ఒకటి, మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చిన ఏదో రామాయణం చెప్పి వెళ్ళాడా అంటారు, అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ తార విడుతున్నటువంటి వాలిని ఆపంది, వాలి దంష్ట్రాకరాళస్తు క్రోధా దీప్తాగ్ని సన్నిభ భాత్యుత్పతి పద్మాభ సంమృణాల ఇవ హ్రదః. ఆ వెడుతున్నటువంటి ఆ వాలిని ఆపి తార అంటుంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు, కానీ సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతం శయానాద్దుదిత కాల్యం త్యజ ముఖ్య
చిజ భుక్

తామివ శ్రయం. ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేంటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు. కొందానికి ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు, అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడు అదొక పరి అదోలా చూస్తారు అలా వేసుకుంటే. కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నేను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు, నేను చెప్పిన మాట విన. సహసాతవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిదాస్యామి ఎన్నిమిత్తం నివార్యసే. ఇప్పుడొద్దు యుద్ధానికి, విడదుగాని యుద్ధానికి, నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు, కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా, తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. త్వయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషత ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋషిముఖ పర్వతం మీదకి పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెంసేపు అవలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడు చేయలేదు సుగ్రీవుడిలా. ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు? కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసింది ఉంది, తొందరపడి వెళ్ళకు. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దత నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను, అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది, రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో, అంటే ఏదో తేడా ఉంది ఇవాళ సుగ్రీవుల్లో. నా సహాయమహం మన్యే సుగ్రీవం తామిహాగతం అనష్టబ్ద సహాయశ్చ యమాశ్రిత్యైస గజ్జతి. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు, కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేమిటి, ఇప్పటివరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు, అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది, పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. పూర్వమేవ మయా వీర శృతం కథయతో వచ అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచ. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు, నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. అంగదస్త కుమారోయం వనాంతం ఉపనిర్గత ప్రవృత్తిస్తేన కథిత చారై రాశీ నివేదిత. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు, దాటి ఋషిముఖ పర్వతం వైపుకు వెళ్ళారుగా. గూఢచారులు ఎప్పుడు అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి రామ పరమబలమ పరబలామర్థి
యుగాంతాగ్ని

బోధిత. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములున్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్మానాం సంశ్రయశ్చైవ యశసశ్చైక భాజనం. మిగిలిన విషయాలు చెప్పడంలో తారప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తారప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి ఉంటుంది. మిగిలినవి, ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడు యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార మిరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే తార ఉపన్యాసం అంతా ఒక ఎత్తు గొప్పది, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసశ్చైక భాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు ఎక్కడుంది? మీరు చెట్టు కిందకి వెళ్ళాలా, చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి, చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా చదువుకున్నవాడివా చదువుకోనివాడివా ధనవంతుడివా పేదవాడివా ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా ఇవన్నీ ఏమి చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది, ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే, ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది. సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు, ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, మూడు లోకములలో ఎవరికీ లేదు. కాబట్టి నా మాట విను, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసశ్చైక భాజనం. అదొక్కటి చెట్టు.

వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవ

అంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే

0: చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూస్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
1: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్లపాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.
2: ప్రతి 7 ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజు పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగులు కూడా ఉంటే ఉల్లిపాయలకే అవి అంటుతాయి. సోయాబీన్స్ గాని మొక్కజొన్న గాని పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత 7 ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
1: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి, కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు, పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలల్లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
2: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
1: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు, కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లివేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
0: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.
1: వర్షాకాలంలో నాట్లు వేయడానికి తగినంత ముందుగా మీ పొలాన్ని సిద్ధం చేసుకోండి. వానలు ఎక్కువగా కురుస్తున్నాయని మీరు ఆలస్యం చేస్తూ పొలాన్ని సిద్ధం చేసుకోలేకపోతే నాట్లు చాలా రోజుల పాటు నర్సరీలోనే ఉండిపోయి నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లివేర్లు కుళ్ళిపోవు, కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు 1 మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ని గాని అందులో కలపాలి. మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి. మొలకలకి 6 వారాల వయసు వచ్చి సుమారు 3 ఆకులు వస్తే నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. నాటడానికి కొన్ని రోజుల ముందు నీళ్లు పెట్టడాన్ని తగ్గిస్తే మొలకలు బలపడి పొలంలో నాటినప్పుడు బ్రతుకుతాయి. పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది. కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోన సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి.

0: నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత తేమగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తున ఉండాలి.
1: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
0: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి. దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్ని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 15 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి మొదటి పంక్తి నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతుపోతారు.
2: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవి అవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
0: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులను ఎప్పుడైనా చేర్చవచ్చు.

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యా

अत्याधुनिका एंडोस्कोपिक यूनिट द्वारा एंडोस्कोपी, कोलोनोस्कोपी, डबल बेलून एंट्रोस्कोपी, पीडियाट्रिक एंडोस्कोपी, ERCP, कोलेंगियोस्कोपी, फाइब्रोस्कैन, हाई रेजोल्यूशन मैनोमेट्री, pH इंपीडेंस, H पाइलोरी इवोल्यूशन कोसम, यूरिया ब्रेथ टेस्ट, ग्लूकोज ब्रेथ टेस्ट, इंका मरेनो అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్.

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: హాయ్, హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ ఆర్జే సృజిత. మరి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న పిల్లల్ని పెంచడం అండ్ పెంచే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నానండి. మరి ఆ విషయాలేమిటో తెలుసుకోబోయే ముందు ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విజన్ 90.4.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: After a short break, welcome back to Aishman Mava. పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలల పంటను చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో అమూల ఎక్కడో ఇది అని చెప్పలేని ఆందోళన అమ్మా నాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుండే సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు బాధ్యత అంతా అమ్మా నాన్నలిద్దరిదే. దాంతో పిల్లల పెంపకం విషయంలో ఎన్నెన్నో సందేహాలు వారి తొలిచేస్తుంటున్నాయి. నిజానికి పిల్లల ఎదుగుదల వయసును బట్టి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఆ పద్ధతి గురించి తెలుసుకుంటే నిబ్బరంగా పిల్లల్ని పెంచవచ్చు, వారి తొలి అడుగులు, తొలి పలుకులు ఇలా ప్రతి మైలురాయిని ఆస్వాదించవచ్చు. మరి ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. పాపాయి తాగిన పాలు తాగినట్లు కక్కేస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. 7 దాటినా బాబు నోట్లోంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకనో, మా పాప ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. క్రెష్ లో వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు. పక్కింట్లో పాప 7 నడిచేస్తుంది. మా పాపకి ఇంకా నిలబడమే కష్టంగా ఉంది. కజిన్ వాళ్ళ అబ్బాయికి ఆటిజం సమస్య ఉందన్నారు. అది విన్నప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. అలాంటి సమస్యను ముందే గుర్తించగలిగితే బాగుంటుంది కదా. 4 తల్లులు కలిస్తే ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వినిపిస్తుంటాయండి. మరి ఒకప్పుడు అంటే ఇంట్లోనో బంధువుల్లోనో ఎప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ వారి ఎదుగుదలను గమనిస్తూ చాలా విషయాల్ని సహజంగా తెలుసుకునేవారు. క్రమంగా చిన్న కుటుంబాలు పెరగడం, ఆడ మగ అంతా చదువుల్లో పడిపోవడంతో ఈ గమనింపు తగ్గిపోయింది. దాంతో తాము తల్లిదండ్రులు అయ్యే వరకు పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియని వారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్న తరాల అంతరం పిల్లల పెంపకంలోనూ సహజంలోనూ వచ్చిన ఆధునిక మార్పులు వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి. మరో పక్క ఇతర విషయాల్లాగే పిల్లల ఎదుగుదలని పక్క వాళ్లతో పోల్చి చూసుకుంటున్నారు ఈ తరం తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్ని కలిసి పేరెంటింగ్ ని ఒక సవాలుగా మార్చేశాయి. సాధారణంగా కాన్పు తర్వాత ఆసుపత్రిలోనే పిల్లల వైద్యులు కూడా తల్లులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కి తీసుకెళ్లినప్పుడు కూడా పిల్లల బరువు, ఎత్తు లాంటివన్నీ కొలిచి ఎదుగుదల సక్రమంగా ఉంది లేనిది అంచనా వేస్తారు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా వైద్యుల్ని అడిగి తమకున్న సందేహాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అటు వైద్యులు బిజీగా ఉండి ఇటు తల్లిదండ్రులు పనులు ఒత్తిడిలో ఉంటే ఈ సందేహాలు నివృత్తికి అవకాశం ఉండడం లేదు. అందుకే పిల్లల ఎదుగుదలకు సంబంధించి అమ్మా నాన్నల్లో ఇంత కలవరం. మరి దాన్ని తగ్గించేందుకు నిపుణులు ఏం చెప్తున్నారో అన్న విషయాన్ని తెలుసుకునే పోయే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలకు నిపుణులు ఏం చెప్తున్నారన్న విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదల అనేది నిరంతరం జరిగే సంక్లిష్ట ప్రక్రియ. పుట్టగానే ఏడవడం దగ్గర నుంచి వారి ప్రతిచర్య అపురూపమే అద్భుతమే. అలాగని పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలాగా ఎదగరు. ఎందుకంటే అంటే తల నిలపడం, బోర్ల పడడం, పాకడం, నడవడం లాంటివన్నీ సరిగ్గా ఫలానా రోజులోనో ఫలానా నెలలోనో చేయాలని రూలేం లేదు. ఉదాహరణకు బడికెళ్లే పిల్లల్ని తీసుకుంటే ఒక తరగతిలో పిల్లలందరూ 6 నెలలు అటు ఇటుగా ఒకే వయసు వాళ్లే ఉంటారు. కానీ వాళ్ల ఒడ్డు పొడుగు నేర్చుకునే సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అయినా అందరి సామర్థ్యాలను కలిపి అంచనా వేసి ఆ తరగతి పిల్లలకు ఉండే సగటు ప్రతిభా పాఠాలను నిర్ణయిస్తారు కదా, అదే చిన్నపిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే పిల్లల్ని పక్క వాళ్లతో పోల్చి చూడకుండా మామూలుగా ఆ వయసుకు తగిన ఎదుగుదల ఉందా లేదా అన్నది గమనించుకుంటే చాలండి. సాధారణంగా ఏ వయసు పిల్లలు ఏ పనులు చేయగలరో తెలుసుకుంటే అప్పుడు అసాధారణ పరిస్థితి ఏదన్నా ఉన్నా ఎదుగుదల లోపాలున్నా గుర్తించడం తేలికవుతుంది. మరి సాధారణంగా పిల్లల ఎదుగుదలలో మైలు రైళ్లు ఎలా ఉంటాయన్న విషయాల గురించి అయితే తెలుసుకుందాం. పుట్టినప్పటి

నుంచి 6 వారాల్లోపు ఉండే మైలురాయిలు ఇవ్వండి. పాపాయి వెలికిల్లా పడుకుంటుంది, తల ఒక పక్కకి చెప్పగలుగుతుంది, రోజుకి 20 గంటలు నిద్రపోతుంది. అకస్మాత్తుగా ఏ శబ్దాలకు ఉలిక్కి పడుతుంది. గుప్పిళ్లు మూసి ఉంటాయి. పాపాయి చేతిలో మన వేలు పెడితే గట్టిగా పట్టుకున్నట్లు గుప్పిట బిగుస్తుంది. లిజనర్స్, మరి పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి తెలుసుకున్నారు కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: After a short break, welcome back to Ayushman Baba. So listeners, మరి 6 వారాల నుంచి 12 వారాల లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. ఎత్తుకున్న వారి ముఖంపై కానీ ఇతరాత్ర వస్తువులపై కానీ దృష్టి నిలిపి చూడగలుగుతుంది, నవ్వుతుంది. 3 నెలలు నిండాక వెలికిల్లా పడుకుని చేతుల్ని కాళ్ళని బాగా కదిలించగలుగుతుంది. నోటితో రకరకాల శబ్దాలు చేస్తుంది. తల్లిని గుర్తుపట్టి ఆమె గొంతు వినగానే కేరింతలు కొడుతుంది. కుప్పిట మూసి ఉంచడం తగ్గిస్తుంది. ఎత్తుకున్నప్పుడు కొంచెం సేపు తల నిలపగలుగుతుంది. ఏదైనా వస్తువు చూపిస్తే అందుకోవడానికి చేయి చాపుతుంది. బొమ్మ పట్టుకుని ఆడుకుంటుంది. తన దగ్గర ఎవ్వరూ లేకపోతే ఏడుస్తుంది. 6 నెలలకు పిల్లలు ఏం చేస్తారంటే 2 చేతుల మధ్య సమన్వయం వస్తుంది. ఒక చేతిలో వస్తువును

0: చేతిలోకి మార్చుకోగలుగుతారు. చుట్టుపక్కల శబ్దాలకు స్పందించి తల తిప్పి చూస్తారు. కొత్త మనుషుల్ని, దృశ్యాల్ని కుతూహలంగా గమనిస్తుంటారు. మనం మాట్లాడిస్తే తను మాటలు చెబుతున్నట్లుగా శబ్దాలు చేస్తుంటారు. బోర్ల పడి పొట్ట మీదకు ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంటారు. సపోర్ట్ ఉంటే కాసేపు కూర్చోగలుగుతారు. తన బరువుని కాళ్ల మీద మోపడం ఇప్పుడే మెల్లగా అలవాటు పడుతూ ఉంటుంది. అమ్మా నాన్నలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఎత్తుకుని ముద్దాడుతుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మరి 9 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయి విషయాల గురించి తెలుసుకుందాం. ఏ సపోర్టు అక్కర్లేకుండా కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. చేతులు మోకాళ్ల మీద పాకడం బాగా వచ్చేస్తుంది. పేరు పెట్టు పిలిస్తే చూసి నవ్వుతూ ఉంటారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త వాళ్ళు పలకరిస్తే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు చెయ్యందిస్తే లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు. కొన్ని బొమ్మల్ని ప్రత్యేకంగా ఇష్టపడడం మొదలు పెడతారు. వద్దు అని చెబితే చేసే పని ఆపేస్తారు. 12 నెలలకైతే అమ్మ తాత లాంటి వారి మాటలకు పలుకుతూ ఉంటారు. లేచి నిలబడగలుగుతారు. కుర్చీలు బల్లలు పట్టుకుని నడిచేస్తుంటారు. చప్పట్లు కొట్టడం, చెయ్యూపి టాటా చెప్పడం తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు చెబితే అర్థం చేసుకుంటూ ఉంటారు. వస్తువుల్ని ఇవ్వడం తీసుకోవడం తెలుస్తుంది. తల అడ్డంగా ఊపడం ద్వారా తనకి ఇష్టం లేదని అర్థమవుతుంది. తల్లి అన్న మాటను అలాగే పలకడానికి ప్రయత్నిస్తుంటారు. 18 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయిలు. స్వయంగా గ్లాసు పట్టుకుని పారబోయకుండా పాలు తాగలుగుతారు. ప్లేటులో పెట్టిస్తే తనంతట తాను తీసుకుని తినగలుగుతారు. ఏదీ పట్టుకోకుండా ఇంట్లో చకచకా నడిచేస్తుంటారు. చిన్న చిన్న మాటలు కూడా చెబుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇవన్నీ కూడా కొందరి పిల్లలకు 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు ముందు వెనక జరగొచ్చు. ఉదాహరణకు కొందరు 9వ నెల నుంచే నడవడానికి ప్రయత్నిస్తారు. తొలి పుట్టినరోజు నాటికల్లా నడిచే అలాంటి పిల్లల గురించి 7 ఏడాదికి ఎదురు నడిచారా అని చెప్పేవారు పెద్దలు. చాలా మంది 12 నుంచి 14 నెలల మధ్య నడుస్తూ ఉంటారు. మిగతా పనుల్లోనూ ఇలాంటి తేడా ఉండవచ్చు. లిజనర్స్, మరి 18 నెలలు వచ్చే పిల్లలకు ఎలాంటి మైలురాయిలు ఎదురవుతూ ఉంటాయన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పిల్లల గురించి, వారి ఎదుగుదల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విజన్ 90.4 ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అడ్జస్ట్ రజిత.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయిందేమనగా, ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలయను. అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మనవాళ్ళందరూ తట్టాబుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

0: విధి అనుకూలమైనదైనచో మనం కోరుకునే సంపదలు అన్నింటినీ ద్వీపాంతరాల నుంచి గాని సముద్ర మధ్యము నుంచే గాని దిగంతముల నుంచి గాని క్షణంలో తెచ్చి మనకు సమకూరుస్తుంది.
1: అభిమానధనస్య గత్వరై అశుభిస్తాస్ను యశశ్చి.

వెల్కమ్. ఎప్పుడో ఒకప్పుడు పోయే ప్రాణముల చేత చిరస్థాయి అయిన కీర్తిని సంపాదించదలిచిన అభిమాన ధనునికి అచిరకాలంలోనే ఆ కీర్తి లభిస్తుంది. దానితోబాటు చంచలమైన లక్ష్మీయును అనుషంగిక ఫలంగా లభిస్తుంది కదా అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని లిసనర్స్ ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులకు అర్థాలను తెలుసుకుందాం
2: జలబిందుని పాతేన క్రమశః పూర్యతే ఘటః సహేతో సర్వ విజ్ఞానాం ధర్మస్య ధనస్య చ
1: ఒక్కొక్క నీటి బొట్టె పడుతూ ఉంటే క్రమంగా కుండ నిండుతూ ఉంటుంది అట్లే సకల విద్యలు ధర్మము ధనము కూడా వీటిల్ని క్షణక్షణముగా కణకణము చెప్పున సాధించుకుంటూ ఉండాలి.

ధనము ఉన్నా దానభోగ వివర్జితుడై లోభియై అడిగిన వారికి లేదని చెప్పువాడు అక్షయమైన నరకాన్ని పొందుతాడు.

తన సుఖమును కూడా నుజ్జగించి ఎవడు ధనాంజన గావించునో అతడు పరులకే బరువులు మోయువాని వలె కష్టమునే అనుభవించుచున్నాడు. దానివల్ల సుఖానుభవం వానిది కాదు కదా. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం బాన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జాతీయ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠం వింటారు.

0: జాతీయ ముద్ర ఒక పీఠం మీద నిల్చున్న నాలుగు సింహాలు, జాతీయ జెండా మూడు రంగుల జెండా, జాతీయ గీతం జనగణమన గీతం, జాతీయ గానం వందే మాతరం గానం, జాతీయ మృగం పులి, జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం తామర.
1: అబ్బబ్బో, చాలా బాగా చెప్పేస్తున్నావే రాము. మరి జాతీయ ముద్ర, జాతీయ జెండా, జాతీయ గానం, గీతం, మృగం, పక్షి, పుష్పం, వీటన్నింటిని ఏమని పిలుస్తారు?
0: చెప్తున్నాగా అమ్మా, జాతీయ ముద్ర, జాతీయ జెండా అని.
1: అది కాదు రాము, వీటన్నింటినీ కలిపి జాతీయ చిహ్నాలు అంటారు. ఇవి మన జాతి చరిత్రను, ఆశయాలను, మన సాంప్రదాయాలను చాటుతాయి.
0: అమ్మా, మరి జాతీయ చిహ్నాల గురించి వివరంగా చెప్పవు?
1: చెప్తా చెప్తా. అశోకుని స్తంభం మీద నీకు మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడన్నా చూసావా? అవి నిజానికి మూడు సింహాలు కాదు, నాలుగు సింహాలు. వెనకవైపు ఒక సింహం ఉంటుంది, అది మనకు కనిపించదు. ఈ నాలుగు సింహాలే జాతీయ ముద్ర. 1950 జనవరి 26 మన భారత రాజ్యాంగ నిర్ణయ సభలో ప్రభుత్వం సారనాథ్లోని అశోకుని స్తంభం మీది ఈ నాలుగు సింహాల శిల్పాన్ని అధికార చిహ్నంగా స్వీకరించింది. అశోకుని స్తంభం మీది నాలుగు సింహాలు నాలుగు దిక్కులను పర్యవేక్షిస్తూ ఉంటాయి.
0: అమ్మా, శిల్పం కింది భాగంలో చక్రం లాంటివి ఉన్నాయి కదా?
1: అది ధర్మచక్రం, మధ్య భాగంలో ఉంటుంది. ఈ చక్రానికి కుడివైపున గుర్రం, ఎడమవైపున ఎద్దు బొమ్మలు ఉంటాయి. ధర్మచక్రానికి 24 ఆకులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులంతా ఒక్కటే అని సూచిస్తాయి. ఈ చిహ్నం కింద సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. సత్యమే జయిస్తుంది, జయం సాధించడానికి సత్యమే సరి అయిన మార్గం అని ఈ వాక్యానికి అర్థం.
0: జాతీయ ముద్ర నాణ్యముల పైన ఉంటుంది కదా?
1: అవును, జాతీయ ముద్ర నాలుగు సింహాల ప్రతిమను నాణ్యములపైన, కరెన్సీ నోట్లపైన, కోర్టు వారి స్టాంపు కాగితాలపైన, ఇంకా భారత ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలపైన తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
2: రాము, రాము,
0: ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నా నాన్న.
2: ఇక్కడ ఉన్నావా? నీ ఫ్రెండ్ దగ్గరకు వెళదామన్నావుగా.
0: వద్దు నాన్న, అమ్మ దగ్గరే కూర్చోవాలి.
2: అమ్మ దగ్గర కూర్చోవాలా? ఏం పని ఏమిట్రా?
1: ఆ జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలను గురించి అడుగుతుంటే చెప్తున్నానండి. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు?
2: నేను రాముతో బయటికి వెళ్దామని తయారయ్యాను, మీరేమో రావడం లేదు, కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ఇంతకీ జాతీయ, రాష్ట్ర చిహ్నాల గురించి చెప్పడం అయిపోయిందా?
0: లేదు నాన్న, జాతీయ ముద్ర గురించి మాత్రమే చెప్పింది అమ్మ.
2: అయితే నేను జాతీయ పతాకం గురించి చెప్తాను. మన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. ఒకటి కాషాయం రంగు, రెండు తెలుపు రంగు, మూడు ముదురాకు పచ్చ రంగు. ఈ మూడు రంగులు ఉన్న ఈ జెండా పొడవు వెడల్పులు 3-2 నిష్పత్తిలో ఉంటాయి.
0: ఈ మూడు రంగులని ఎందుకు పెట్టారు నాన్న?
2: ఈ మూడు రంగుల్లో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాషాయం రంగు ఉత్సాహానికి, ధైర్యానికి, త్యాగానికి గుర్తు. మధ్యలో ఉన్న తెలుపు రంగు సత్యానికి, శాంతికి గుర్తు. ఆఖరణ ఉన్న ముదురాకు పచ్చ రంగు పాడి పంటలకు, సస్యశ్యామలానికి గుర్తు.
1: రాము, ఈ జాతీయ పతాకాన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? మన జాతిపిత మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జాతీయ పతాకాన్ని 1947 జూలై 22 తేదీ నాడు రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
2: జాతీయ పతాకాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టింది. అవేమిటంటే, మొదటిది, జాతీయ పతాకాన్ని ఒక వ్యక్తి గౌరవం కోసం ఎగురవేయకూడదు. రెండవది, జాతీయ పతాకం కంటే ఎత్తుగా వేరే ఏది ఉండకూడదు. మూడవది, జాతీయ పతాకంలో కాషాయపు రంగు పైభాగంలో ఉండేటట్టుగా చూడాలి. నాలుగవది, పతాకాన్ని ఎగురవేసేటప్పుడు త్వరగా పైకి చేరాలి, కిందకు దింపేటప్పుడు మెల్లగా దించాలి. ఇకపోతే చివరిది, చిరిగిపోయిన లేదా నలిగిపోయిన పతాకాన్ని ఉపయోగించకూడదు.
0: జాతీయ ముద్ర గురించి తెలుసుకున్నాను, జాతీయ పతాకం గురించి కూడా తెలుసుకున్నాను. మరి జాతీయ గీతం, జాతీయ గానం?
1: నేను చెప్తా రాము, జనగణమన అనే గీతం మన జాతీయ గీతం. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఈ గీతంలో మన భారతదేశపు గొప్పతనాన్ని వివరించారు. జనగణమన గీతాన్ని 1950

0: జనవరి 24వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు జాతీయ గీతంగా స్వీకరించింది.
1: ఇకపోతే జాతీయ గానం వందే మాతరం అనే గానమే మన జాతీయ గానం. ఈ గానాన్ని బంకించంద్ర చటర్జీ రాశారు. వందే మాతరం గానానికి జనగణ మన జాతీయ గీతంతో సమానమైన గౌరవాన్ని ప్రభుత్వం కల్పించింది. బంకించంద్ర చటర్జీ ఈ గానంలో భారత మాతను స్తుతించారు. సాధారణంగా సభలు సమావేశాల్లో వందే మాతరం గీతాన్ని మొదట, జనగణమన గీతాన్ని చివర్న పాడతారు. పాడేటప్పుడు అందరూ లేచి భక్తితో పాడతారు సుమా.
2: ప్రతిరోజు మా పాఠశాల అసెంబ్లీలో ముందు వందే మాతరం, చివరి జనగణమన పాడతాం. అమ్మా, మరి జాతీయ పక్షి నెమల గురించి చెప్పవు?
0: చెప్తారాము. మన భారతీయ సాంప్రదాయపు సాహిత్యంలో కాని జానపద సాహిత్యంలో గాని మబ్బులు పట్టి ఉరుములు వినిపిస్తే నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది అని ఎందరో కవులు రాశారు. శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని తన కిరీటంలో పెట్టుకునేవాడు. కుమారస్వామికి నెమలి వాహనం. భారతీయ వన్య ప్రాణ రక్షణ చట్టం 1972లో నెమలికి రక్షణ కల్పించారు. పురివిప్పి అందంగా నాట్యం చేసే నెమలిని మన భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా గుర్తించింది.
1: మన జాతీయ మృగం పెద్ద పులి. మంచి రంగుతో, రూపురేఖలతో సింహంలాగే ఠీవిగా ఉంటుందన్నమాట. ప్రపంచం మొత్తం మీద పెద్ద పులుల జాతులు 8 ఉన్నాయి. వీటిలో బెంగాల్ బెబ్బులి భారతదేశం అంతటా కనిపిస్తుంది. భారత ప్రభుత్వం 1973 నుంచి ప్రాజెక్ట్ టైగర్ అమలు చేయటం వల్ల పులుల సంఖ్య ఎంతో గణనీయంగా పెరిగింది.
2: అమ్మా, మన జాతీయ పుష్పం కమలం కదూ?
0: అవును రాము. కమలం అంటే తామర పువ్వు. దీన్నే పద్మం అని కూడా అంటాం.
2: జాతీయ ముద్ర, జాతీయ జెండా, జాతీయ గీతం, జాతీయ గానం, జాతీయ మృగం, జాతీయ పక్షి, జాతీయ పుష్పం, అన్ని జాతీయ చిహ్నాల గురించి తెలిసింది. మరి రాష్ట్ర చిహ్నాల గురించి చెప్పవు?
0: చెప్తున్నారాము. ముందుగా నీవు నీకు తెలిసిన మన రాష్ట్ర చిహ్నాలు ఏమిటేమిటో చెప్పు.
2: రాష్ట్ర ముద్ద పూర్ణకుంభం, రాష్ట్ర గీతం మాతలు తల్లికి మల్లెపూదండ, రాష్ట్ర మృగం కృష్ణజింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం కలువ పువ్వు,
1: రాష్ట్ర చెట్టు వేప, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర అధికార భాషలు తెలుగు ఉర్దూ.
0: రాష్ట్ర ముద్ర పూర్ణకుంభం చెప్పావుగా, ఆ పూర్ణకుంభం గురించి చెప్తాను విను. క్రీస్తు శకం 200వ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ మహాచైత్యం ఎంతో రమ్యంగా నిర్మించారు. ఆ బౌద్ధ మహాచైత్యంలో శిల్పరాజం ఒకటి ఈ పూర్ణఘటం, అదే పూర్ణకుంభం. ఈ పూర్ణకుంభంనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా స్వీకరించింది.
1: ఈ పూర్ణకుంభం గురించిన చరిత్ర విచిత్ర సంఘటన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. ఒక తెలుగు కుటుంబం బౌద్ధ మహాచైత్య నిర్మాణమును అలంకరించుటకై రాతి ఫలకంపై పూర్ణఘట శిల్పమును శిల్పించుటకు దానము చేసిరి. ఈ శాసనాన్ని బట్టి తెలుగు కుటుంబం వారు పూర్ణకుంభాన్ని దానం చేశారని తెలుస్తోంది. ఈ ధర్మం భారతీయులకు, అందున తెలుగువారికి ఎంతో గర్వకారణం. అందువల్లనే పూర్ణకుంభాన్ని రాష్ట్రీయ ముద్రగా గుర్తించడం జరిగింది.
2: రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఈ గీతాన్ని ఎవరు రాశారమ్మా?
0: మన రాష్ట్ర గీతాన్ని రచించిన వారు శంకరంబాడి సుందరాచారి గారు. ఈయన 1940-50 సంవత్సరాల మధ్య కొన్ని చలనచిత్రాలకు సంభాషణలు రాశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతాన్ని కూడా చలనచిత్రం కోసం రాసింది. అయితే ఈ పాటను చిత్రంలో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత ఒక గ్రామ్ఫోన్ కంపెనీ వారు టంగుటూరి సూర్యకుమారి గారితో పాటను రికార్డ్ చేయించారు. ఈ పాటను పరిశీలించిన మన ప్రభుత్వం వారు రాష్ట్ర గీతంగా స్వీకరించారు.
1: రాష్ట్ర గీతంలో తెలుగు తల్లి ఖ్యాతిని కీర్తించడం, గోదావరి కృష్ణా నదులు, అమరావతి అపురూప శిల్పాలు, త్యాగయ్య కీర్తనలు, తిక్కన కవితలు, రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, కృష్ణరాయల కీర్తి ఎంతో గొప్పగా చెప్పారు.
0: రాష్ట్ర మృగం కృష్ణజింక. కృష్ణ అంటే నల్లని అని అర్థం. నల్లగా ఉండే ఈ జింకను కృష్ణజింక అంటారు. జింక సాధు జంతువు. పూర్వం మునుల ఆశ్రమాల్లో, అడవుల్లో నివసించేది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మాత్రమే కనిపించే ఈ కృష్ణజింక మన

0: రాష్ట్ర మృగంగా గుర్తించారు.
1: ఇకపోతే రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్ట చూడడానికి రంగులు రంగులుగా చూడముచ్చటగా ఉంటుంది. ఇది ఎక్కువగా వసంతకాలంలో కనిపిస్తుంది. పాలపిట్టను పవిత్రతకు గుర్తుగా చెప్తారు. అరుదుగా కనిపించే పాలపిట్టను రాష్ట్ర పక్షిగా మన ప్రభుత్వం గుర్తించింది.
0: రాష్ట్ర పుష్పం కలువ పువ్వు. కలువ పూలు రాత్రి వేళల్లో చంద్రుని కాంతిలో వికసిస్తాయి. ఎర్రని రేకులతో విచ్చుకున్న కలువ పువ్వు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఎక్కువగా నీరు నిశ్చలంగా ఉండే సరస్సుల్లో, కొలనుల్లో కనిపిస్తాయి. ఇది పవిత్రతకు గుర్తుగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా గుర్తించింది.
1: రాము, జాతీయ చిహ్నాల గురించి, రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకున్నావా?
2: తెలుసుకున్నానన్నా.
0: జాతీయ చిహ్నాలేమిటో మరోసారి గుర్తు చేసుకుందాం. జాతీయ ముద్ర, ఒక పీఠం మీద నిల్చున్న నాలుగు సింహాలు. జాతీయ జెండా, మూడు రంగుల జెండా. జాతీయ గీతం, జనగణమన గీతం. జాతీయ గానం, వందే మాతరం గానం. జాతీయ మృగం పులి. జాతీయ పక్షి నెమలి. జాతీయ పుష్పం తామర పువ్వు.
1: సారనాథులోని అశోకుని స్తంభం మీద నాలుగు సింహాల శిల్పాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.
0: మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉంటాయి. ఈ మూడు రంగులు ఉన్న ఈ జెండా పొడవు, వెడల్పులు మూడు రెండు నిష్పత్తిలో ఉంటాయి.
1: జాతీయ గీతం, జాతీయ గానం. జాతీయ గీతం అంటే జనగణమన గీతం. జాతీయ గానం అంటే వందే మాతరం గానం. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. వందే మాతరం గానాన్ని బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఈ రెండు జాతీయ గీతాలకు సమానమైన గౌరవాన్ని కల్పించారు.
0: జాతీయ మృగం పులి. మంచి రంగుతో, రూపురేఖలతో తీవిగా ఉండే పెద్ద పులి. ప్రపంచంలో ఉన్న 8 జాతుల పులుల్లో బెంగాల్ బెబ్బులి భారతదేశం అంతటా కనిపిస్తుంది.
1: జాతీయ పక్షి నెమలి. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం సాహిత్యంలో గాని, జానపద సాహిత్యంలో గాని మబ్బులు పట్టి గురువును వినిపిస్తే నెమలి పురుగిప్పి నాట్యం చేస్తుంది అని ఎందరో కవులు రాశారు. నెమలి కళ్ళు, రూపురేఖలు ఎంతో అందంగా, మరెంతో చూడముచ్చటగా ఉంటాయి.
0: జాతీయ పుష్పం తామర పువ్వు. జాతీయ ముద్ర, జాతీయ జెండా, జాతీయ గీతం, జాతీయ గానం, జాతీయ మృగం, జాతీయ పక్షి, జాతీయ పుష్పం, ఇవన్నీ జాతీయ చిహ్నాలు.
1: ఇకపోతే రాష్ట్ర చిహ్నాలు. రాష్ట్ర ముద్ర పూర్ణకుంభం, రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, రాష్ట్ర మృగం కృష్ణ జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం కలువ పువ్వు.
0: ఇంకా రాష్ట్ర చెట్టు వేప చెట్టు, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర అధికార భాషలు తెలుగు, ఉర్దూ.
1: రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ. ఈ గీతాన్ని శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. ఈ గీతంలో తెలుగు తల్లిని కీర్తించడం, గోదావరి కృష్ణా నదులు, అమరావతి అపురూప శిల్పాలు, త్యాగయ్య కీర్తనలు, తిక్కన కవితలు, రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, కృష్ణదేవరాయలు వీరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
0: రాష్ట్ర మృగం కృష్ణ జింక. కృష్ణ అంటే నల్లని అనర్థం. జింక సాధు జంతువు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మాత్రమే కనిపించే కృష్ణ జింక మన రాష్ట్ర మృగం.
1: రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్ట రంగుల రంగులుగా ఉంటుంది. ఇది ఎక్కువగా వసంతకాలంలో కనిపిస్తుంది. పాలపిట్ట పవిత్రతకు గుర్తుగా చెప్తారు.
0: రాష్ట్ర పుష్పం కలువ పువ్వు. కలువ పూలు రాత్రి వేళల్లో చంద్రుని కాంతిలో వికసిస్తాయి. ఎర్రని రేకులతో విచ్చుకున్న కలువ పువ్వు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. రాము, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఈ గీతాన్ని కంఠస్థం చేసి పాడాలి.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జాతీయ, రాష్ట్ర చిహ్నాలు పాఠం విన్నారు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మరొక విద్యా కార్యక్రమం, పరిసరాల విజ్ఞానంలోని వివిధ రకాల ఆహార పదార్థాలు అనే పాఠం వింటారు.
4: ఏమర్రా పిల్లలు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా బ్రతకటానికి ముందుగా కావలసిందేమిటి? గాలి కదూ. ఆ తర్వాత

0: నీరు. ఆ తర్వాత ఆహారం, వీటి తర్వాతనే బట్టలు, ఇల్లు అవసరమవుతాయి. మనం ఇవాళ ఆహారం గురించి తెలుసుకుందాం.
1: మీరు రోజు బడి అయిపోయాక రకరకాల ఆటలు ఆడుకుంటారు కదా, క్రికెట్, బంతాట, దొంగాట, ఇంకా రకరకాల ఆటలు ఆడుతుంటారు. మీకు రోజు ఎందరో మనుషులు ఎన్నో రకాల పనులు చేస్తూ కనిపిస్తారు. బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, నీళ్లు మోయడం, చెక్క పని, తాపి పని, సరుకులు అమ్మడం, పళ్ళు కూరగాయలు అమ్మడం, వంట చేయడం, ఆఫీసుల్లో పనిచేయడం, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉంటాం.
0: మనందరం నిద్రలేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆటలాడినా, పనులు చేసినా అందరం కాసేపటికి అలసిపోతాం. దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. దాహం తీర్చుకోవటానికి నీళ్లు తాగుతాం, ఆకలి తీర్చుకోవటానికి ఆహారం తింటాం. అలసట తగ్గటానికి విశ్రాంతి తీసుకుంటాం, అప్పుడు మళ్లీ ఓపికొస్తుంది. తిరిగి పనులు చేసుకోవటానికి, ఆటలు ఆడటానికి కావలసిన బలం వస్తుంది. ఇంతకీ ఆహారం అంటే ఏమిటో తెలుసా మీకు?
1: శక్తినివ్వడానికి మనం తినే అన్నం, పప్పు, కూరలు, పండ్లు మొదలైన పదార్థాలు, మనం తాగే నీళ్లు, పాలు, మజ్జిగ, గంజి, పళ్ళరసాలనే ఆహారం అంటారు. అంటే మనకు శక్తినివ్వడానికి తినేవి, తాగేవాటిని ఆహారం అంటాం.
0: అసలు మనం ఆహారం ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే అమ్మ దగ్గర మీరు అది తినను, ఇది తినను, అన్నం వద్దు అని మారాన్ చేస్తూనే ఉంటారు కదూ. ఆహారం తినటం వలన ఆకలి తీరుతుంది, పని చేసుకోవటానికి, ఆడుకోవటానికి కావలసిన బలం వస్తుంది. ఇంకా మీలాంటి చిన్నపిల్లలు పెరిగి పెద్దగా అవ్వాలంటే ఆహారం చాలా అవసరం. పైగా ఆహారం రోగాలు రాకుండా మనల్ని కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా.
1: ప్రపంచంలోని ప్రతి ప్రాణి బ్రతికి ఉండాలంటే ఆహారం తీసుకోవాల్సిందే. అలా అని ఏది పడితే అది తినకూడదు. కొందరు కనిపించిందల్లా వేళాపాళా లేకుండా తినేస్తుంటారు. మనం తినే ఆహారం మనకు శక్తినివ్వాలి, మనం పెరగడానికి సాయపడాలి, శరీరానికి తగిలే దెబ్బల్ని, గాయాలను మాన్పడానికి సాయపడాలి, మనల్ని ఆరోగ్యంగా ఉంచాలి.
0: మనం ప్రతిరోజు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటాం. అన్నం, జొన్న రొట్టెలు, చపాతీలు, పూరీలు, సంకటి, అంబలి, మాంసం కూరలు, చేపలు, పప్పు, పాలు, గుడ్లతో చేసిన కేకులు, ఇతర పదార్థాలు, మజ్జిగ, పెరుగు, నెయ్యి, నూనె, కూరగాయలు, ఆకుకూరలు, బ్రెడ్డు, బిస్కెట్లు, వేరుశనగ పప్పు, శనగలు, ఇడ్లీలు, వడలు, దోశలు, పచ్చళ్ళు, మిఠాయిలు, దుంపలు, యాపిల్, అరటి, జామ, మామిడి వంటి రకరకాల పళ్ళు, ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటాం.
1: ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఎందుకు తినాలి? రోజూ ఏదో ఒకటే తినొచ్చు కదా అని సందేహం వచ్చింది కదూ. ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఎందుకు తినాలో చెప్తాను వినండి. ఆహార పదార్థాలు ముఖ్యంగా మూడు పనులు నిర్వహిస్తాయర్రా. ఒకటి, శక్తినిస్తాయి. రెండు, శరీర నిర్మాణానికి, పెరుగుదలకు సహాయపడతాయి. మూడు, శరీరానికి రక్షణ, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
0: ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తాను. కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి, శరీరం వెచ్చగా ఉండటానికి సహాయపడతాయి. ఉదాహరణకి బియ్యం, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలు, దుంపలు, నూనెలు, చక్కెర, బెల్లం, యాపిల్, అరటిపండు, పాలు మొదలైన శక్తినిచ్చే ఆహార పదార్థాలు శక్తినిచ్చి శరీరం వెచ్చగా ఉండటానికి సహాయపడతాయి. వీటిలో కొన్నింటినైనా మీలాంటి పిల్లలు ఇంకా పెద్దలు తప్పనిసరిగా రోజూ తినాలి.
1: మరికొన్ని రకాల ఆహార పదార్థాలు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, శరీరానికి తగిలిన దెబ్బలు మానడానికి ఉపయోగపడతాయి. అంటే ఇవి మన శరీరంలోని ఎముకలు, కండరాలు ఏర్పడడానికి, పెరగడానికి సహాయపడతాయన్నమాట. విరిగిన ఎముకలు, దెబ్బతగిలిన శరీర భాగంలోని కండరాలు, చర్మాన్ని సరిచేసే శక్తి శరీరానికి ఉంది. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు ఏమిటో తెలుసా? గుడ్లు, పాలు, బీన్స్, వెన్న, పప్పు దినుసులు, చేపలు, మాంసం, బఠానీ మొదలైనవి.
0: ఇంకొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి రక్షణ ఇచ్చి శరీరం రోగాల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుపచ్చని ఆకుకూరలు,

0: అమల, నిమ్మ వంటి పుల్లని పండ్లు, బొప్పాయి, క్యారెట్, పాలు, యాపిల్, అరటి, జామపళ్ళు, గుడ్డు, చేపలు, ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచి మన శరీరానికి రోగాలు రాకుండా కాపాడతాయి.
1: మరి మీరు వీటిలో కొన్నింటినైనా రోజు తింటున్నారా? అన్ని ప్రాంతాల్లో వారు ఒకే రకమైన ఆహారం తినరు. ఒక్కో ప్రాంతం వారు వారి పరిసరాల్లో దొరికే ఆహార పదార్థాలు తింటారు. కొందరు పేదవారు గంజి, అంబలి మాత్రమే తీసుకుంటారు. కొందరు జొన్న రొట్టెలు తింటారు. మరికొందరు రాగి సంకటి తింటారు. ఇంకా కొందరు గోధుమ రొట్టెలు, ఇంకా అన్నం తింటారు. ప్రాంతాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఎవరికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు వారు తింటారు.
0: ఎవరు ఏం తిన్నా వారు తినే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, మాంసం కుర్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పోషక పదార్థం గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాలు వేడిని, శక్తిని ఇస్తాయి. పిండి పదార్థాలు పంచదార, గంజి అనే రెండు రకాలుగా ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి పిండి పదార్థాలు చాలా అవసరం. అంటే కూలి పనులు, రిక్షా తొక్కటం లాంటి శారీరక శ్రమ అవసరమయ్యే పనులు చేసేవారు పిండి పదార్థాలను ఆహారం ఎక్కువగా తినాలి. వరి, గోధుమ, బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
1: మాంసకృతులు శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి, పెరగడానికి కూడా సహాయపడతాయి, దెబ్బతిన్న శరీర భాగాల పునర్నిర్మాణానికి సహాయపడతాయి. అందుకే మీలాంటి పిల్లలు మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. గుడ్లు, చేప, మాంసం, మీగడ, బఠానీ, పప్పు ధాన్యాల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి.
0: కొవ్వు పదార్థాలు పిండి పదార్థాల కన్నా ఎక్కువ శక్తిని, వేడిమిని ఇస్తాయి. కొవ్వు పదార్థాలు శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. నూనెలు, వెన్న, నెయ్యి, బాదం పప్పు, ఆక్రోట్, పిస్తా, జీడిపప్పు మొదలైన వాటిల్లో కొవ్వు పదార్థాలుంటాయి. ఖనిజ లవణాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల నిర్మాణం, పెరుగుదల, దంతాలు, రక్తం ఏర్పడటానికి కూడా సహాయపడతాయి. తాజా పళ్ళు, కూరగాయలు, పాలు, కాలేయంలో ఖనిజ లవణాలుంటాయి. అందుకే ఖనిజ లవణాలు, విటమిన్లను శరీరాన్ని కాపాడే ఆహార పదార్థాలు అంటారు.
1: ఇక పీచు పదార్థాలు శరీరంలోని వృధా పదార్థాలను సులభంగా బయటకు పంపడానికి సహాయపడతాయి. బీన్స్, చిక్కుడు, బీరకాయ, క్యాబేజీ, పండ్లు, కాయగూరల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాలన్నీ సరిగా జీర్ణం కావడానికి తగినంత నీరు కూడా అవసరమే. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు, ఇవన్నీ సమపాళ్ళలో ఉన్న ఆహారాన్నే సమతుల ఆహారం అంటారు.
0: రకరకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాం కదా. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినకూడదు. ఆహారాన్ని ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎలా తినాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆహారం ఎప్పుడు తినాలో ముందు చెప్తాను. ఆహారాన్ని నియమిత వేళల్లోనే తినాలి. ఆహారం తిన్న 3 లేక 4-5 గంటలకు ఆకలి వేస్తుంది. అందుకని రోజు 3 లేక 4 సార్లు ఆహారం తినాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.
1: ఉదయాన్నే బడికి వెళ్లే ముందు తప్పనిసరిగా ఆహారం తినాలి, లేకపోతే నీరసం వచ్చి సరిగ్గా చదవలేరు. మళ్ళీ మధ్యాహ్నం అన్నం, కూరలు లేదా రొట్టెలు తినాలి. బడి అయిపోయాక సాయంత్రం పళ్ళు, పాలు, బ్రెడ్ వంటి పలహారాలు తినొచ్చు. రాత్రికి మళ్ళీ అన్నం, పప్పు, కూరలు లేదా రొట్టెలు తినాలి. ఆహారాన్ని ప్రతిరోజు వేళ ప్రకారం తినాలి. అలాగే విసర్జన కార్యక్రమాన్ని కూడా, అంటే మరుగుదొడ్డికి కూడా రోజూ ఒకే వేళలో వెళ్లడం అలవాటు చేసుకోవాలి.
0: ఇప్పుడు ఏం తినాలో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు సమతులాహారం తినాలి. ఆకుకూరలు రోజూ తినాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తినాలో చెప్తానో వినండి. ఆహారాన్ని ఎలా తినాలో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
1: తినే ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి, కాళ్ళు కూడా కడగాలి. నెమ్మదిగా తినాలి, తొందరగా తినకూడదు. ఆహారాన్ని మింగే ముందు బాగా నమిలి తినాలి. ఆహారం తిన్న తర్వాత నోరు, దంతాలు శుభ్రంగా కడుక్కోవాలి. అతిగా తినకండి, అజీర్తి చేస్తుంది. అన్నం తినేటప్పుడు

0: నీళ్లు ఎక్కువగా తాకండి. మీరు ఆహారం తినే ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూడండి. భోజనం వేళల మధ్యలో చిరుతిళ్ళు తినకండి, ఆకలి తగ్గిపోతుంది. భోజనం చేసే ముందు చేసిన వెంటనే వ్యాయామం చేయకండి. కోపంగా, బాధగా, భయంగా ఉన్నప్పుడు ఏడుస్తూనో భోజనం చేయకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి. నిలవ ఉన్నా, ఈగలు వాలినా మూతలు సరిగా పెట్టని ఆహారాన్ని తినకండి. కూరగాయలు, పండ్లను ముక్కలు కోశాక కడక్కండి. పళ్ళు, పచ్చి కూరగాయలు తినే ముందు శుభ్రంగా కడగండి. ఆహార పదార్థాలను మరీ ఎక్కువగా వండడం, వేపటం చేయకూడదు. ఉడకబెట్టగా మిగిలిన నీటిని పారవేయకూడదు. అలా చేస్తే ఆహార పదార్థాల్లోని పోషకాలు పోతాయి. నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఇప్పుడు కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలను మరోసారి గుర్తు చేసుకుందాం. శక్తినివ్వడానికి మనం తినే అన్నం, పప్పు, కూరలు, పండ్లు మొదలైన పదార్థాలు, మనం తాగే నీళ్లు, పాలు, మజ్జిగ, గంజి, పళ్ళ రసాలనే ఆహారం అంటారు. ఆహారం తినడం వలన ఆకలి తీరుతుంది, పనిచేయడానికి కావలసిన బలం వస్తుంది. ఆహార పదార్థాలు శక్తినిస్తాయి, శరీర నిర్మాణానికి, పెరుగుదలకు సహాయపడతాయి, శరీరానికి రక్షణ, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తినే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు ఉండేలా చూసుకోవాలి. పిండి పదార్థాలు వేడిని, శక్తిని ఇస్తాయి. ఉదాహరణకు వరి, గోధుమ, బంగాళదుంపలు. మాంసకృతులు శరీర నిర్మాణానికి, దెబ్బతిన్న శరీర భాగాల పునర్నిర్మాణానికి సహాయపడతాయి. ఉదాహరణకు గుడ్లు, చేప, మాంసం, పప్పుధాన్యాలు. కొవ్వు పదార్థాలు పిండి పదార్థాల కన్నా ఎక్కువ శక్తిని, వేడిని ఇస్తాయి. విటమిన్లు వ్యాధులను ఎదుర్కొనే శక్తినిస్తాయి. ఉదాహరణకి తాజా పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు. ఖనిజ లవణాలు ఎముకల నిర్మాణం, పెరుగుదల, దంతాలు, రక్తం ఏర్పడడానికి సహాయపడతాయి. ఉదాహరణకి తాజా పండ్లు, కూరగాయలు. పీచు పదార్థాలు శరీరంలోని వృధా పదార్థాలను సులభంగా బయటకు పంపడానికి సహాయం చేస్తాయి. పోషక పదార్థాలన్నీ సమపాళ్లల్లో ఉన్న ఆహారాన్నే సమతులాహారం అంటారు. ఆహారాన్ని రోజు 3 లేక 4 సార్లు నియమిత వేళల్లోనే తినాలి. ప్రతిరోజు సమతులాహారం, ఆకుకూరలు తినాలి. తగినన్ని నీళ్లు తాగాలి. ఆహారాన్ని తినేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు పాటించాలి.
1: ఇప్పుడు కొన్ని వ్యాస ప్రశ్నలు, క్లుప్త ప్రశ్నలు ఇస్తాను. వాటిని రాసి మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. ముందుగా వ్యాస ప్రశ్నలు. 1, ఆహారం అంటే ఏమిటి? 2, ఆహారం చేసే పనులేమిటి? 3, ఆహారంలో ఉన్న పోషక పదార్థాలేమిటి? ఇప్పుడు క్లుప్త ప్రశ్నలు. ఖనిజ లవణాల పనేమిటి? 2, సమతులాహారం అంటే ఏమిటి? ఇక చివరిగా హోమ్ అసైన్మెంట్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తినే పదార్థాల వివరాల పట్టికను విడివిడిగా తయారు చేయండి.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జాతీయ, రాష్ట్ర చిహ్నాలు అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని వివిధ రకాల ఆహార పదార్థాలు అనే పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
0: నేను మీ విజయ. లిసనర్స్, మరి ఈ రోజు ముచ్చట్లలో జూన్ 12వ తేదీ విశేషాలు పరిశీలిస్తే, మరి అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణలో మరియు ప్రపంచ చరిత్రను మలుపుదిప్పిన కొన్ని చారిత్రాత్మక రాజకీయ నిర్ణయాల్లో ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బాలల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం మొదలైన రోజు ఇదే. మరి ఆ విశేషాలతో పాటు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఈ రోజున నమోదైన మరికొన్ని రికార్డుల గురించి కూడా ఈ రోజు మనం వివరంగా మాట్లాడుకుందాం.
1: అవునమ్మా, జూన్ 12 అనగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం మనందరికీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. చిన్నారి బాలల భవిష్యత్తుని కాపాడడానికి వాళ్ళకి విద్యా హక్కును అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 జూన్ 12 ఈ ప్రత్యేక దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించిందన్నమాట. దీంతోపాటు అంతర్జాతీయ రాజకీయాల్లో చూస్తే 1987 జూన్ 12 అమెరికా అధ్యక్షుడు రోనల్డ్ రీగన్ బెర్లిన్ గోడ వద్ద నిలబడి అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు గోర్బచేవ్ను ఉద్దేశించి ఈ గోడని కూల్చేయండి అంటూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇది ఆ తర్వాత శీతల యుద్ధం ముగియడానికి ఒక ముఖ్యమైన కారణంగా కూడా నిలిచింది.
0: అవునన్నయ్య, ఇక క్రీడల విషయానికి వస్తే, మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఆదరించే ఫిఫా ప్రపంచ్ కప్ ఫుట్బాల్ పోటీలు మరి 2014 జూన్ 12 బ్రెజిల్ దేశంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక సాకర్ నగరంగా పిలువబడే సావో పావోలో జరిగిన అద్భుతమైన ప్రారంభ వేడుకలు క్రీడా ప్రపంచాన్ని ఎంతగానో ఉర్రుతొలగించాయి కదా.
1: అవునమ్మా, ఇక మన తెలుగు చలనచిత్ర పితామహుడు హెచ్ఎం రెడ్డి గారు అంటే సౌండ్ లేని రోజుల్లోనే మూకీ సినిమాలు తీసి ఆ తర్వాత మన టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటి టాకీ సినిమా భక్త ప్రహ్లాదని రూపొందించిన చలనచిత్ర దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారు. ఆయన 1892 జూన్ 12 జన్మించారు. తెలుగు సినిమాకి సొంతంగా ఒక పరిశ్రమ, ఒక గుర్తింపు ఉండాలని ఆ రోజుల్లోనే మద్రాసులో రోహిణి పిక్చర్స్ స్టూడియోని స్థాపించి మన వెండి తెరకి బలమైన పునాది వేసిన మహానుభావుడైన.
0: అవునన్నయ్య, మరి హెచ్ఎం రెడ్డి గారు లేకపోతే మన తెలుగు సినిమా ప్రస్థానం ఇంత వేగంగా సాగేది కాదు. ఇక స్వాతంత్ర్య సమర చరిత్రలోకి వెళ్తే, మరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరి 1902 జూన్ 12 జన్మించారు. మహాత్మా గాంధీ గారి పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలోనూ శాసన లొంగన ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొని బ్రిటిష్ పాలకుల లాఠీ దెబ్బలకు వెరవకుండా రాయవెల్లూరు జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవించిన ధీరవనిత ఆమె. మహిళలను చైతన్యపరిచి దేశ సేవలో ముందు నిలిపిన మన ప్రాంతపు గొప్ప నాయకురాలు.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా, మన గోదావరి జిల్లాల నుండి ఎందరో వీరులు దేశానికి సేవ చేశారు. అదే కౌలోకి వస్తే 1915 జూన్ 12 జన్మించిన యామిజాల పద్మనాభ స్వామి గారు కూడా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. ఆయన సంస్కృతాంధ్ర భాషల్లో అసాధారణ పండితుడుగా, జర్నలిస్టుగా, కథారచయితగా, అంతేకాకుండా జ్యోతిష శాస్త్రవేత్తగా సమాజానికి ఎనలేని సేవలు అందించారు. అలాగే సామాజిక రంగంలో మత్స్యకారుల హక్కుల కోసం పోరాడి వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన మాజీ ఎమ్మెల్యే మత్స్యకార నాయకుడు తిరిమాని సత్యలింగం నాయకారు కూడా 1935 సరిగ్గా ఇదే రోజునంటే జూన్ 12 జన్మించారు.
0: అవునన్నయ్య, మరి సమాజంలో ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడిన నాయకులు జన్మించిన రోజు ఇది. ఇక సినిమా సాహిత్య లోకంలోకి వస్తే, మరి సినీ గీత రచయిత ఆచి వేణుగోపాలాచార్యులు గారు మరి 1930 జూన్ 12 జన్మించారు. భక్తిరస చిత్రాలకు, జానపద సినిమాలకు ఆయన రాసిన ఎన్నో మధురమైన పాటలు శ్రోతలను అలరించాయి. మరి అలానే వెండి తెరపై నృత్యానికి కొత్త నిర్వచనం ఇచ్చి ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరు పొందిన ప్రసిద్ధ చలనచిత్ర నటి, భరతనాట్య కళాకారిణి పద్మిని గారు 1932 ఇదే రోజున జన్మించారు. ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి అంతర్జాతీయంగా కూడా భారతీయ నృత్య వైభవాన్ని చాటి చెప్పారు.
1: అవునమ్మా, పద్మిని గారి అభినయం, నృత్యం అద్భుతంగా ఉండేవి. ఇక మన ఆధునిక తెలుగు చలనచిత్ర రంగానికి వస్తే, యాక్షన్ కింగ్, మ్యాచో స్టార్ టి గోపీచంద్, అదే తొట్టెంపూడి గోపీచంద్, ఆయన 1975 జూన్ 12 జన్మించారు. విప్లవాత్మక చిత్రాల దర్శకుడు టి కృష్ణ గారి వారసుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయమై నిజం, వర్షం సినిమాలలో విలన్గా మెప్పించి ఆ తర్వాత హీరో

0: యజ్ఞం, లౌక్యం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
1: ఇక అలానే మరి న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, మరి ముఖ్యంగా తెలుగు సాహితీ రంగంలో ఒక శకం ముగిసిన రోజుగా ఈ రోజు మనకు కనిపిస్తుంది. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించిన పిబి గజేంద్ర గట్కర్ 1981 జూన్ 12 కన్నుమూశారు. భారతదేశ సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన ఆయన ఎన్నో చారిత్రాత్మక తీర్పుల ద్వారా కార్మిక చట్టాలను, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
0: అవునమ్మా, న్యాయ వ్యవస్థకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పుకోవాలి. ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను కనుక పరిశీలిస్తే, రాష్ట్ర 6వ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు గారు 1999 జూన్ 12 పరమపదించారు. నాటి రోజుల్లో ఉధృతంగా ఉన్న నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసి రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు.
1: ఇక ఆయన పరిపాలనా దక్షత గురించి మరి ఇప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తెలుగు సాహిత్యం మరియు కళారంగానికి వస్తే, ప్రముఖ రచయిత, చిత్రకారుడు చలసాని ప్రసాదరావు గారు 2002 ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. కళా విమర్శ అనే ప్రక్రియలో తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించిన ఆయన ఎన్నో కథలు, నవలలు రాయడమే కాకుండా విప్లవ రచయితల సంఘంలో కీలక పాత్ర పోషించారు. మరి పుస్తకాల ముఖ చిత్రాలను అద్భుతమైన పెయింటింగ్స్ తో అలంకరిస్తూ అటు అక్షరంతోనూ ఇటు కుంచెతోనూ తెలుగు సంస్కృతికి సేవ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
0: అక్షరానికి కళకి ఆయన చేసిన సేవ చాలా గొప్పదమ్మా. అయితే జూన్ 12 అనగానే తెలుగు జాతి సాహితీ శిఖరం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు 2017 ఇదే రోజున శివైక్యం చెందిన చారిత్రక ఘట్టం మనకి గుర్తొస్తూ ఉంటుంది. విశ్వంభర మహాకావ్యంతో తెలుగు మీనియేచర్ సాహిత్య కీర్తిని దేశవ్యాప్తం చేసిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించారు. వేలాది కాలాతీత మధుర గీతాలని అందించి సాహితీ లోకంలో అజరామరమైన ముద్ర వేసిన మహానుభావుడైన
1: సి నారాయణ రెడ్డి గారు లేని లోటు తెలుగు సాహిత్యానికి ఎప్పటికీ తీరనిది. ఇలా జూన్ 12 తేదీని మనం పరిశీలిస్తే మరి రోజు చరిత్ర పుటల్లో ఎంతో విజ్ఞానాన్ని, స్ఫూర్తిని నింపుకుంది.
0: కరెక్ట్గా చెప్పామ్మా. మరి ఇంతవరకు జూన్ 12 సంబంధించిన ఎన్నో విశేషాలు మనం చెప్పుకున్నాం కదా, మరి ఈ రోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దామా?
1: తప్పకుండా లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. జూన్ 12 అనగానే నాకెందుకో ఒక పాత సినిమా సీన్ గుర్తొస్తుందమ్మా. ఆ మధ్య ఒక హోటల్లో చిన్నపిల్లాడు ప్లేట్ కడుగుతుంటే ఓ పెద్ద ఆయన వచ్చి, ఎరా నీకు చదువుకోవాలని లేదా బడికెళ్ళొచ్చు కదా అన్నాడు. దానికి పిల్లాడు ఎంతో అమాయకంగా, నేను బడికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళ ఆకలి ఎలా తీరుస్తారు అని అడిగాడు. ఆ ఒక్క మాటతో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వెనుక ఉన్న అసలు ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందమ్మా.
4: నువ్వు చెప్పింది 100% నిజమనయ్య. ఈరోజు మరి ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం కదా అని పెద్ద పెద్ద స్టేజీలెక్కి మైకులు పగిలిపోయేలా ఉపన్యాసాలు దంచేస్తే సరిపోదు. ఆ చిన్నారి చేతుల్లో ఉండాల్సింది పుస్తకాలు, ఆడుకునే బొమ్మలు, అంతేకాని హోటల్ ప్లేట్లు, ఇటుక బట్టీల బరువులు కాదు. చాలా మంది పిల్లలు తమ 5 ఏళ్ల వయసులోనే ఇళ్లలో పెద్దవాళ్లలా మారిపోయి కుటుంబ భారాన్ని మోస్తున్నారు.

0: కొంతమంది చదువుకున్న వాళ్లే తమ ఇళ్లలో చిన్న పిల్లల్ని పని మనుషులుగా పెట్టుకుని మేం వాళ్ళకి జీతం ఇస్తున్నాం, తిండి పెడుతున్నాం, పుణ్యం పురుషార్థం మాదే అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఒక పిల్లాడి బాల్యాన్ని దోచేసి వాడి చదువుని దూరం చేసి మనం ఇచ్చే ఆ కొన్ని వందల రూపాయల జీతం వాడి భవిష్యత్తును మారుస్తుందో చెప్పు. చట్టాలు ఎన్నొచ్చినా జరిమానాలు ఎన్ని వేసినా మన ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఈ వ్యవస్థ అనేది మారదు.
1: కరెక్ట్గా చెప్పావు. అసలు నాకు చిన్న డౌట్, మన ఇంట్లో మరి పిల్లలు ప్రొద్దుటే లేచి స్కూల్ బస్ ఎక్కుతుంటే మురిసిపోయే మనం రోడ్డు పక్కన సిగ్నల్స్ దగ్గర మెకానిక్ షాపుల్లోనూ గ్రీజ్ అంటుకున్న చేతులతో కనిపించే పిల్లల్ని చూసి ఎందుకంత తేలిక దాటిపోతున్నాం? వాళ్ళు మన పిల్లల్లాంటి వాళ్లే కదా. మరి ఆ పిల్లలకి చదువు చెప్పించకపోయినా పర్లేదు, కానీ కనీసం వాళ్లతో పనులు చేయించుకుని వాళ్ళ జీవితాన్ని చీకట్లోకి నెట్టేయకూడదు కదా.
0: అవునమ్మా, ఈ పరిస్థితి మారాలంటే కేవలం పోలీసులు ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చిన్న పిల్లలు పనిచేస్తూ కనిపిస్తే ఆ షాపు యజమానితో మాట్లాడడం లేదంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కి ఫోన్ చేయడమో చేయొచ్చు. పలకపట్టి చదువుకోవలసిన వయసులో ఇలా హోటళ్లలో గిన్నెలు తోముతూ రోడ్ల మీద అడుక్కుంటూ తిరిగితే మన దేశ భవిష్యత్తు ఎటు వెళుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మనందరం.
1: అవునయ్యా, మనం ఇచ్చే ఆ 100 రూపాయలు ఆ రోజుకి వాళ్ళింట్లో పొయ్యి వెలిగించడానికి సరిపోతాయి, కానీ వాడి జీవితాంతం ఒకరి కింద కూలీలాగే మిగిలిపోయేలా చేస్తాయి. అదే ఆ వయసులో వాడు బడికి వెళ్లి ఒక్క అక్షరం ముక్క నేర్చుకుంటే భవిష్యత్తులో వాడొక్కడే కాదు, వాడి వెనుక ఉన్న మొత్తం కుటుంబమే ఒక గౌరవప్రదమైన స్థాయికి ఎదుగుతుంది.
0: కరెక్ట్ అమ్మా, నిజానికి చాలా మంది యజమానులు మేము వీళ్ళకి పనిచ్చి ఆదుకుంటున్నాం అని గొప్పలు చెప్పుకుంటారు, కానీ అసలు నిజం ఏంటంటే పెద్దవాళ్ళకైతే ఎక్కువ జీతం ఇవ్వాలి, పైగా వాళ్ళు హక్కుల కోసం ఎదురు తిరుగుతూ ఉంటారు. అదే ఈ చిన్నపిల్లలైతే తక్కువ జీతానికి ఎక్కువ గంటలు గొడ్డి చాకరీ చేయించుకోవచ్చు కదా. ఎదురు మాట్లాడరు, కొట్టినా తిట్టినా పడుంటారు. అంటే ఇక్కడ జరుగుతున్నది సాయం కాదు, పక్కాగా ఒక పసివాడి అమాయకత్వాన్ని వాడుకుని చేస్తున్న వ్యాపారం అన్నమాట.
1: ఎంత దారుణమైన నిజం చెప్పావు. మరి చదువుకోవాల్సిన వయసులో పుస్తకాల బరువు మోయాల్సిన ఆ చేతులు సిమెంట్ బస్తాలు హోటల్ గిన్నెలు మోస్తూ ఉంటే ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి తోటి పిల్లలు నీట్గా బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తుంటే వీళ్ళు మాత్రం మురికి బట్టలతో ఆ పనుల్లో నలిగిపోతూ లోపల ఎంత కుంగిపోతారు. సమాజంలో ఈ అసమానతలు పోవాలంటే కేవలం చట్టాలు సరిపోవు, మన చుట్టూ ఉన్న చిన్నపిల్లల భవిష్యత్తు పట్ల మనందరిలోనూ కూడా బాధ్యత పెరగాలి.
0: చాలా బాగా చెప్పావమ్మా. అందుకే బాల కార్మిక వ్యవస్థ అనేది కేవలం ఆయా కుటుంబాల సమస్య కాదు, అది మన దేశ ప్రగతికే ఒక పెద్ద శాపం. ఒక పక్క డిజిటల్ ఇండియా స్పేస్ టెక్నాలజీ అని మనం ఎంత ముందుకెళ్తున్నా ఇంకో పక్క దేశ భవిష్యత్తు అవ్వాల్సిన బాల్యం ఇలా వీధుల్లో మగ్గిపోతూ ఉంటే మనం సాధించిన అభివృద్ధికి అర్థమే లేదు కదా. ప్రతి పిల్లాడికి చదువుకునే హక్కు ఉంది, దాన్ని కాపాడడంలో మన వంతు పాత్ర మనం పోషించి తీరాలి.
1: మరి శాటిలైట్లను స్పేస్ లోకి పంపిస్తున్నాం, కానీ ఆ సిగ్నల్స్ ప్రక్కనే రోడ్డు మైలురాళ్ల దగ్గర ప్లాస్టిక్ కవర్లు ఏరుకుని పిల్లల బతుకుల్లో మాత్రం వెలుగులు నింపలేకపోతున్నాం. మరి పరిస్థితి మారాలంటే కేవలం బాధపడిపోతే సరిపోదు, మన ఆలోచనలు ఆచరణలోనికి రావాలి. మరి ఈ రోజు నుంచే మనం ఒక చిన్న నియమం పెట్టుకుంటే ఎలా ఉంటుందంటావు? అసలు ఆచరణాత్మకమైన మార్పు అంటే అది. మనం రోజు వెళ్లే హోటళ్లలోనూ మెకానిక్ షాపుల్లోనూ లేదా ఇళ్ల పనుల్లోనూ చిన్నపిల్లలు కనిపిస్తే ఆ యజమానుల్ని గట్టిగా నిలదీయాలి. ఈ చిన్నపిల్లాడితో పని చేయించుకోవడం నేరం అని వాళ్ళకి ముఖం మీదే చెప్పగలగాలి. మనమంతా కలిసి అలాంటి చోట్ల సర్వీసులు ఆపేస్తామని లేదా పోలీసులకు చెప్తామని గట్టిగా నిలబడితే ఏ యజమాని కూడా పిల్లల్ని పనిలో పెట్టుకోవడానికి సాహసించడు.
0: నిజమమ్మా, దాంతోపాటు మన చేతుల్లో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, అదే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098. రోడ్డు మీద ఏ పిల్లాడైనా అనాథగా తిరుగుతూ పనుల్లో మగ్గిపోతూ కనిపిస్తే వెంటనే ఆ నెంబర్కి ఒక చిన్న ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం అందించే ఉచిత నిర్బంధ విద్య పథకం ద్వారా ఆ పిల్లల్ని బడిలో చేర్పించే బాధ్యత మన కాలనీల్లో లేదంటే ఊర్లలో ఉండే యూత్ అసోసియేషన్లు ఒక ఛాలెంజ్లా తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా.
1: చాలా ప్రాక్టికల్ ఐడియానయ్యా. అసలు మన ఇంట్లో పాతబడిపోయిన పుస్తకాలు వాడేసిన బ్యాగులు పెన్సిళ్లు ఎన్నో ఉంటాయి, మరి వాటిని పారేయకుండా బడికి వెళ్లలేని ఇలాంటి పేద పిల్లలకి అందించి వీలైనప్పుడు వాళ్ళకి కాస్త చదువు చెప్పిస్తే వాళ్ళల్లో కూడా బడికి వెళ్లాలి అనే ఆశ పుడుతుంది. మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లను కేవలం రీల్స్ చూడటానికే కాకుండా ఇలాంటి బాల కార్మిక వ్యవస్థ ఎక్కడైనా కనిపిస్తే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడానికి చైతన్యం తేవడానికి వాడుకోవాలి. ఇక బాల్యం అనేది ఒకే ఒక్కసారి వస్తుంది. మరి దాన్ని కన్నీళ్లలో కాదు చదువుల వెలుగుల్లో గడిపేలా చూడటం మన బాధ్యత. మనం ఎంచక్క రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకుని సీట్లో కూర్చుని

0: ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటే హఠాత్తుగా ఏ స్టేషన్ దాటాకో నలుగురు పిల్లలు మురికి బట్టలతో కంపార్ట్మెంట్ లోకి వస్తారు. మరి చేతిలో ఒక చిన్న గుడ్డ ముక్క పట్టుకుని మోకాళ్ళ మీద వంగి ఆ సీట్ల కింద ఉన్న నెలకలన్నింటినీ చకచకా తుడిచేస్తూ మన ముందుకొచ్చి చేతులు చాచి నిలబడతారు.
1: కరెక్ట్ అమ్మా, ఆ సీన్ చూస్తే నిజంగా గుండె చెరువవుతుంది అనుకో. చుట్టూ వందల మంది ప్రయాణికులు చూస్తున్నా ఆ పసివాళ్ళు ఏమాత్రం బిడియం లేకుండా అలవాటు పడిపోయిన మొహాలతో డబ్బులు అడుగుతూ ఉంటారు. కొంతమంది జాలిపడి 1 రూపాయి 2 రూపాయలు వేస్తే ఇంకొంతమంది మాత్రం పని పాట లేదా ఇక్కడికి కూడా వచ్చేసారా అంటూ విసుక్కుంటూ ఉంటారు. కానీ ఆ వయసులో వాళ్ళు అలా ట్రైన్ల వెంట తిరుగుతూ ఆ మురికిలోనే బతకాల్సి రావడం ఎంత పెద్ద దురదృష్టమో కదా.
0: నిజమే అన్నయ్య, అసలు ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో కోణం ఉంది. ఆ పిల్లలు స్వచ్ఛందంగా పని చేస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు. దీని వెనుక ఒక పెద్ద బెగ్గింగ్ మాఫియా నడుస్తుంది. ఆ పిల్లల్ని రైల్వే స్టేషన్ల దగ్గర, బస్టాండ్ల దగ్గర చేరదీసి వాళ్ల చేత ఇలా బలవంతంగా పనులు చేయించి భిక్షాటన చేయిస్తూ సాయంత్రానికి వాళ్ళు సంపాదించిన డబ్బులన్నింటినీ లాక్కునే శక్తులు వెనుకున్నాయి. మరి ఆకలితో పాటు ఆ భయం కూడా ఆ పిల్లల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మనం జారిపడి వాళ్ల చేతుల్లో పెట్టే ఆ 2 రూపాయల చిల్లర వాళ్ల కడుపు నింపదు, సరికదా? వాళ్ళ జీవితాంతం అదే మురికి కూపంలో ఉంచడానికి ఆ మాఫియాకి మరింత బలాన్నిస్తుంది. ఒకవేళ మనకి అంతగా సాయం చెయ్యాలి అనిపిస్తే ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వాలి తప్ప చేతికి డబ్బులు ఇవ్వకూడదు. అలానే ప్రతి పెద్ద స్టేషన్ లోనూ రైల్వే చైల్డ్ హెల్ప్ లైన్ డెస్కులుంటాయి. అక్కడ మనం సమాచారం ఇస్తే కనుక ఆ పిల్లలకి ఒక కొత్త జీవితం అనేది దొరుకుతుంది.
1: సో లిజనర్స్, బాల కార్మిక వ్యవస్థ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడకపోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: లిజనర్స్, మరి చక్కని పాట అయితే వినేసాం కదండి. మరి బాల కార్మిక వ్యవస్థ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
4: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. రైల్వే పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్స్ ఎన్ని తనిఖీలు చేసినా ప్రయాణికులుగా మనలో కూడా ఈ అవగాహన పెరిగినప్పుడే ఆ పిల్లల బాల్యం మురికి పట్టాల నుంచి బయటపడుతుంది.
3: ఆ మురికి పట్టాల వెనుక ఉండే అసలు నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి. అసలు ఈ పిల్లలు ఇలా బాల కార్మికులుగా మారడానికి కారణాలు పైపైన చూసేదానికంటే చాలా లోతుగా ఉంటాయి. మరి చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తీరని అప్పుల్లో మునిగిపోవడం, ఇళ్లల్లో పెద్దవాళ్లకి జబ్బులు చేయడం లేదా తాగుడుకు బానిసలవ్వడం లాంటివి ప్రధాన కారణాలు. మరి ఇవన్నీ చాలవన్నట్లు కన్న తండ్రి ఆ పసిపిల్లల్ని కేవలం కొన్ని వేల రూపాయల అడ్వాన్స్ కోసం వేరే వాళ్లకు తాకట్టు పెట్టేసి చీకటి కోణాలు కూడా మన సమాజంలో ఉన్నాయి.
4: అబ్బా ఎంత దారుణం అమ్మా ఇవి. అంటే ఆ పసిపిల్లలకి తమ సొంత ఇళ్లే ఒక నరకంలా మారిపోతుందన్నమాట. అక్కడ ప్రేమ దొరకక, ఇటు సమాజంలో గౌరవం లేక పొద్దున్న లేస్తే తిట్లు దెబ్బలతోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళ మనసుల్లో ఈ సమాజం మీద తీవ్రమైన కోపం, ద్వేషం పెరుగుతూ ఉంటాయి. చదువు లేదు, మంచి సంస్కారం నేర్పేవాళ్ళు లేరు. ఇక అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది అనుకో.
3: కరెక్ట్గా చెప్పావనయ్య. అసలైన ప్రమాదం ఎక్కడుంది అంటే ఇలాంటి బాల కార్మికులే రేపు పెద్దయ్యాక అసాంఘిక శక్తులుగా, అంటే నేరస్తులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి చట్టాలన్నా పోలీసులన్నా భయం లేకుండా పెరగడం వల్ల పెద్దయ్యాక ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలు, డ్రగ్స్ సప్లై, రౌడీయిజం లాంటి తప్పుడు దారుల్లోకి చాలా సులువుగా లాగబడతారు. ఒక పిల్లాడి బాల్యాన్ని మనం పట్టించుకోకపోతే వాడి పెద్దయ్యాక ఈ సమాజానికి ఒక పెద్ద ముప్పుగా తయారవుతాడు.
4: అంటే ఈ రోజు మనం ఒక హోటల్లోనో రైల్లోనో చూసి వదిలేస్తున్న ఆ చిన్న పిల్లాడు కేవలం ఒక బాల కార్మికుడు.

0: మాత్రమే కాదు, భవిష్యత్తులో ఒక క్రిమినల్ గా మారే ఒక విత్తనం అన్నమాట. అంతే కదా?
1: అవును.
0: అందుకే బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడం అంటే కేవలం ఆ పిల్లలకి సాయం చేయడం మాత్రమే కాదమ్మా, మన సమాజంలో క్రైమ్ రేట్ని తగ్గించి రేపటి తరాన్ని కాపాడుకోవడం కూడా. ఈ చిన్న లాజిక్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
1: అవునన్నయ్య, అసలు ఆ అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం నుంచి ఆ పిల్లల్ని కాపాడి మళ్లీ సమాజంలో మామూలు మనుషులుగా మార్చడం ఎలా? మరి దీనికోసం మనం ఎవరి సహాయ సహకారాలు తీసుకోవాలి? ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర ఏంటనేది కూడా మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి.
0: ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా ముఖ్యమైన పాయింటే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ పిల్లల్ని మామూలు స్థితికి తీసుకురావడం అనేది ఒక రోజులో జరిగే పని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. మొదటగా వాళ్ళని ఆ పనుల నుంచి విడిపించాక నేరుగా తీసుకెళ్లి స్కూల్లో కూర్చోబెడితే వాళ్ళు చదవలేరు, ఎందుకంటే వాళ్ళ మనసంతా ఆల్రెడీ ఆ డబ్బు సంపాదన బయట తిరుగుళ్ళకే అలవాటు పడి ఉంటుంది కదా. అందుకే మొదట వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రేమగా దగ్గరికి తీసుకుని నమ్మకాన్ని కలిగించాలి. ఇక్కడే మన ప్రభుత్వ రక్షణ చట్టాలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, అదేవిధంగా చైల్డ్ లైన్ సిబ్బంది ఇలాంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి వసతి కల్పిస్తారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలైతే ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లల్లో ఉన్న చేదు జ్ఞాపకాలని తుడిచేసి వాళ్ళకి నచ్చిన ఆటలు పాటల ద్వారా మెల్లగా చదువు వైపు మళ్లేలా బ్రిడ్జ్ కోర్సులు నడుపుతూ ఉంటారు.
1: మరి దాంతోపాటు వయసు పైబడిన పిల్లలకైతే కేవలం చదివే కాకుండా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ కోర్సులు, టైలరింగ్ లాంటి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. మరి దీనివల్ల వాళ్ళు పెద్దయ్యాక తప్పుడు దారుల్లోకి వెళ్లకుండా గౌరవంగా బ్రతికే అవకాశం అనేది దొరుకుతుంది. మరైతే ఇదంతా కేవలం ప్రభుత్వం సంస్థలే చేయాలంటే అవదు, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి సహకారం కూడా వీళ్ళకి అవసరం.
0: అవునమ్మా, మన చుట్టుపక్కల ఉండే స్వచ్ఛంద సంస్థలకి మన తోచిన విరాళాలు ఇవ్వడం లేదంటే వీకెండ్స్ లో వెళ్లి ఆ పిల్లలకి కాస్త చదువు చెప్పడం లాంటివి మనం కూడా చేయొచ్చు. ఇలా అందరం కలిసి ఒక చెయ్యి వేస్తేనే కదా ఆ పసిమొగ్గలు మళ్ళీ వికసిస్తాయి.
1: అయితే మరి ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఈ సమస్య మళ్లీ పుట్టకుండా ఉండటానికి తల్లిదండ్రుల యొక్క బాధ్యత, సమాజం యొక్క పర్యవేక్షణ ఎంతవరకు ఉందనేది మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలకి మొదటి పడి ఇల్లే కదా.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా, చాలా మంది తల్లిదండ్రులు పేదరికం వల్ల లేదంటే అవగాహన లేకో మేము కష్టపడుతున్నాం కదా, వీడు కూడా ఏదో ఒక పని చేసి 4 రాళ్ళు సంపాదిస్తే తప్పేంటి అనే ఆలోచనలో ఉంటారు. కానీ పిల్లలు సంపాదించే ఆ చిన్న మొత్తం కోసం వాళ్ళ భవిష్యత్తునే తాకట్టు పెట్టామనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉన్నా సరే ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువుతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు కదా, కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా బడికే పంపాలనే బాధ్యతని వాళ్ళు గుర్తించాలి.
1: అలానే కేవలం బడికి పంపిస్తే సరిపోదు, మరి ఆ పిల్లల మీద నిరంతర పర్యవేక్షణ కూడా ఉండాలి. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారు అనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా కూలి పనులకు వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా స్థానికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లోనూ లేదా ప్రభుత్వ హాస్టల్లోనూ ఉంచితే వాళ్ళకి సరైన రక్షణ క్రమశిక్షణ కూడా దొరుకుతాయి.
0: కరెక్ట్ అమ్మా. ఇక సమాజం విషయానికి వస్తే మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా నాకెందుకులే, నా ఇల్లు నా పిల్లలు బాగుంటే చాలు అనే స్వార్థాన్ని పక్కన పెట్టాలి. మన కాలనీలో కానీ వీధిలో కానీ ఏ పిల్లాడైనా బడికి వెళ్లకుండా తిరుగుతున్నా లేదంటే ఎక్కడైనా చిన్న పనుల్లో కనిపిస్తున్నా ఆ ఊరి సర్పంచ్కో, వార్డు మెంబర్కో లేదంటే స్కూల్ హెడ్ మాస్టర్కో చెప్పి వాళ్ళని బడిలో చేర్పించేలా చొరవ చూపాలి. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక పర్యవేక్షకుల్లా మారి ఆ పిల్లలకి రక్షణగా నిలబడాలి.
1: నిజంగా మరి పిల్లల బాల్యాన్ని కాపాడటం అంటే దేశ భవిష్యత్తును కాపాడుకోవడమే. తల్లిదండ్రుల ప్రేమ, సమాజం యొక్క బాధ్యత కలిసినప్పుడే ఈ బాల కార్మిక వ్యవస్థ అనే చీకటి పూర్తిగా తొలగిపోతుంది.
0: అవునమ్మా, ఈ మధ్యకాలంలో సిటీల్లో రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర చూస్తుంటే ఇంకో విచిత్రమైన ఎంతో బాధాకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒక చంటి బిడ్డని చంకనేసుకుని వాళ్ళ వెనకాలే మరో 2-3 చిన్నపిల్లలను కూడా తిప్పుకుంటూ కొంతమంది ఆడవాళ్లు కనిపిస్తూ ఉంటారు. ఏదో హాస్పిటల్లో చూపించుకోవడానికి మందులకి డబ్బులు లేవను, ఊరెళ్లడానికి ప్రయాణ ఖర్చులకి డబ్బులు లేవను, రకరకాల కథలు చెప్తూ డబ్బులు అడుగుతూ ఉంటారు.
1: నిజమన్నయ్య, ఇక సీన్ చూస్తే మరి ఎవరికైనా మనసు అనేది ద్రవించిపోతుంది. ఆ నెత్తిన ఎండలు, ట్రాఫిక్ దుమ్ములు, ఆ పసిపిల్లలు ఏడుస్తూ ఉంటే జాలిపడి చాలా మంది 100లు 50లు తీసి చేతిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే మనం అసలు నిజం గమనించాలి. నిజంగానే వాళ్ళకి ఏదో సమస్య వచ్చి అడుగుతున్నారా అంటే చాలా వరకు అది ఒక పెద్ద ప్లాంట్ నెట్వర్క్. ఆ చంటి పిల్లలకి ఏవో మందులిచ్చి రోజంతా నిద్రపోయేలా చేసి వాళ్ళని చూపిస్తూ జాలితూ

0: బిజినెస్ చేస్తున్నారు.
1: కరెక్ట్ అమ్మా. అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ వెనకాల తిరిగే ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఎలా అడుక్కోవాలో, కార్ల అద్దాలు తడుతూ ఎలా దీనంగా మొహం పెట్టాలో భిక్షాటన ఒక విద్యగా నేర్పించేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో, ఆటలు ఆడుకోవాల్సిన రోజుల్లో ఇలా జాలితో డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకుంటూ ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక కష్టపడే తత్వాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. కన్నవాళ్లే ఆ పసిప్రాణాల బాల్యాన్ని ఇలా రోడ్డు పక్కన అమ్మకానికి పెట్టడం ఎంత ఘోరమో కదా.
0: కరెక్ట్ గా చెప్పావు. అందుకే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఎమోషనల్ అయిపోయి చేతికి డబ్బులు ఇవ్వడం అసలు ఆపాలి. మనం ఇచ్చే ఆ డబ్బులు ఆ పిల్లల తిండికో చదువుకో అస్సలు వెళ్ళవు. పైగా ఆ పిల్లల చేత ఇంకా ఎక్కువ భిక్షాటన చేయించడానికి కారణం అవుతాయి. మరి నిజంగా సాయం చేయాలి అనుకుంటే బస్ స్టాండ్ల దగ్గర, సిగ్నల్స్ దగ్గర ఇలాంటి గ్యాంగ్లు కనిపిస్తే చైల్డ్ లైన్ వాళ్ళకి సమాచారం ఇవ్వడమే మనం చేసే అసలైన ఆచరణాత్మకమైన సాయం.
1: అవునమ్మా, ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం మన చుట్టూ ఒక సమాజానికి ఒక పెద్ద అద్దం పడుతోంది కదా. హోటళ్లలో గిన్నెలతోమే పసివాళ్లు, రైలు కంపార్ట్మెంట్లు తుడిచే చేతులు, సిగ్నల్స్ దగ్గర చంటి పిల్లల్ని అడ్డుపెట్టుకుని సాగే భిక్షాటన వ్యాపారాలు, ఇవన్నీ చూస్తూ కూడా మనం ఏమీ తెలియనట్టు మన దారిన మనం వెళ్తున్నామంటే మనలోని మానవత్వం నిద్రపోతోందని అర్థం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మన సమాజం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోందనుకో.
0: 100% నిజమనయ్య. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద హెచ్చరిక. మన కళ్ళెదుటే ఒక పిల్లాడి బాల్యం కరిగిపోతుంటే అది మనకెందుకు, మన పిల్లలు బాగున్నారు కదా అని సరిపెట్టుకుంటే రేపు అదే పిల్లలు అసాంఘిక శక్తులుగా మారి మన ఇళ్ల మీదకే దాడి చేసే రోజు వస్తుంది. అందుకే ఇది కేవలం ఆయా కుటుంబాల సమస్య కాదు, మనందరి భద్రతకు సంబంధించిన విషయం. చట్టాలు వాళ్ల పని వాళ్ళు చేస్తారు, కానీ సమాజంగా మన బాధ్యతను మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం?
2: కరెక్ట్గా చెప్పమ్మా. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరికీ, సమాజానికి మనం ఇచ్చే సందేశం ఒకే ఒక్కటి. ఎక్కడైనా సరే ఒక పసివాడు పలక పట్టాల్సిన చేత్తో పనిముట్లు పట్టి కనిపిస్తే దయచేసి మౌనంగా దాటిపోకండి. మీరిచ్చే ఆ కొన్ని వందల రూపాయల జీతమో లేదంటే జాలితో ఇచ్చే చిల్లరో వాళ్ల జీవితాల్ని మార్చవు. పైగా ఆ చీకట్లలోనే శాశ్వతంగా ఉంచేస్తాయి. నిజమైన చైతన్యం అంటే ప్రశ్నించడం, ఆ పిల్లలకి చదువుని దగ్గర చేయడం.
0: లిజినెస్, మరి కన్న తల్లిదండ్రులకు కూడా మా విన్నపం ఒక్కటేనండి. మరి పిల్లలు దేవుడిచ్చిన వరాలు, వాళ్ళని మీ కష్టానికి పెట్టుబడిగా మార్చకండి. వాళ్లకు మీరిచ్చే అతిపెద్ద ఆస్తి చదువు మాత్రమే. ప్రతి ఒక్కరిలోనూ ఈ కొనవిప్పు కలిగినప్పుడే పిల్లల బాల్యం అనేది సురక్షితంగా ఉంటుంది. లిజినెస్, మరింతవరకు ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చాలా చాలా చక్కటి విషయాలైతే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుంటాం. మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100111193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: వ్యాధి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయార్.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరిపట్ల ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే సముద్రం చెప్పిన జీవితం అంట. మరి సాగర మదనం కథనంలో మరి దేవుళ్ళు, రాక్షసులు ఇద్దరూ ఉన్నారు. ఎందుకంటే మనిషి మనసులో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. అమృతం కోసం సముద్రాన్ని మదించారు, కానీ మొదట బయటికి వచ్చింది విషమే. అది జీవితం. మరి మన కలలను మదించినప్పుడు కూడా ముందు బయటికి వచ్చేది బాధే, అవమానమే, ఒంటరితనమే. ఇక ఆ సమయంలో చాలామంది ఆగిపోతారు. కానీ ఆ పరమశివుడిలా ఆ బాధను భరించిన వాళ్ళే చివరికి అమృతాన్ని చూస్తారు. అందుకే సాగర మదనం మనకి నేర్పేది బాధ వచ్చిందంటే అంతం కాదు, అది అమృతం రాకముందు వచ్చి పరీక్ష మాత్రమే. ఒక లిజినెస్ మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక్కడ నీరాటమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు.

కిషోర్ గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం ప్రేమ యుద్ధం చిత్రం నుండి స్వాతి ముత్యపు జల్లెల్లో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేను నటుపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు ఫ్రైడే కదండి, శుక్రవారం కాబట్టి మరి అమ్మవారికి సంబంధించి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి అన్నదాన మహిమ గురించి మాట్లాడుకుందాం. మరి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. మరి వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడట. మరి ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడట. మరి ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకి అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి అని బుద్ధి పుట్టిందట. మరి ఎవరిని అడిగినా చెప్పలేకపోయారట. మరొక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది, మరి దాన్ని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలంటే స్వయంగా ఆ అన్నపూర్ణదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాట. మరి అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. మరి ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి, అందుకని కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. మరి దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. మరి బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, మరి అన్నపూర్ణాదేవి నాకే కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. మరి ఈ సంగతి మీరే చెప్పాలి, అంతేగాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని వెల్లడించాట. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగింది. మరి హిమవత్ పర్వతం దగ్గర హమవతవని అని ఒక పట్టణం ఉంది. మరి ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలి అని చెప్పి దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరికలు ఏమీ లేదు, ఈ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, మరి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణిగారు కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని చెప్పి రాజందుకు ఒప్పుకుంటాడు. మరి ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని చెప్పి అడిగి తెలుసుకో అని చెప్పింది. మరి బ్రాహ్మణుడు సరే అని చెప్పి మరి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు. మరి దారిలో ఒక అడవి అడ్డమైంది. మరి అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. మరి దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. హమవత పర్వతం దగ్గరికి వెళ్ళాలి అంటాడా బ్రాహ్మణుడు. మరి బాబు దారి తప్పి ఆ మడ దూరం వచ్చేశావు, మరి సాయంత్రం అయిపోయింది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దుటే దారి చూపిస్తాను, మరి రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు. ఇక బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు. మరి బోయవాడు ఆయన్ను తన చేను వద్దకు తీసుకెళ్లాడు. మరి చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయేవాడు, మరి ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. మరి ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు మరి కావలసినన్నున్నాయి, కానీ మరి వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాళ్ళ ఇంట్లో కొత్త కుండ లేకపోయింది. ఇక తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయనేమో తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. దానికప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. మరంచేత ఇంత చారపప్పు పుట్ట తేనె తెచ్చిచ్చి వాటితో ఆకలి తెచ్చుకోమన్నాడు. మరి బ్రాహ్మణుడు అవి తీసుకుని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యో కింద పడుకోబాకండి, పులులు వస్తాయి అని చెప్పి

ఆయన్ని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కిందుండి విల్లు అమ్ములు పుచ్చుకుని మురగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు. మరి తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కొనుకు తీశాడు. మరి అంతలో ఎక్కడుండో ఓ పులొచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. మరి బోయవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు హమవతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయన్ను తీసుకెళ్ళి దారి చూపెట్టి మరి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు. మరి అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. మరి రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కంది. మరి బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. మరి అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ మరి పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారడు చారపప్పు పుట్ట తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి. ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుణ్ణి పుట్టి రాత్యమెళ్ళబోతున్నాను. మరి ఒకనాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి ఇలా చెప్పేసి మరి ఆ పిల్లవాడు మరుక్షణంలోని ఏమీ ఎరుగని పసిపాపలా తువ్వా కువ్వా అంటూ ఏడవటం ఆరంభించాట. ఇక బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యత చెప్పాడు. ఇక ఆ దంపతులు మరప్పటి నుండి కూడా అన్నదానం చేస్తూ ధనధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారట. లిజినెస్, మరొక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదండి. మరి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అని చెప్పి కదా. ఓకేనండి, మరి అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చోటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు సినీ యాక్టర్ ఊర్వశి శారద గారి పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి శారద చిత్రం నుండి శారద నన్ను చేరగా అనే చక్కటి పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి ఊర్వశి శారద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే మరి సి నారాయణ రెడ్డి గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇంటి పని కాదు, అది ఇంటి యోగం అట. ఒక తరాల కథ. మరి తెల్లవారుజామున 4 గంటలు 65 ఏళ్ల మహిళ నిద్ర లేచింది. మొదటి ఆసనం మాలాసనం, అంటే వంగి ముగ్గు వేస్తోంది. మరి చుక్కలు పెట్టి ఒక్కో గీతకు వెన్నెముక అనేది వంగుతోంది, కాళ్ళ నరాలనేవి సాగుతున్నాయి. మరి డాక్టర్ చెప్పిన స్క్వాట్ ఎక్సర్సైజ్ బామకి 60 ఏళ్లుగా తెలుసు. మరి ముగ్గు వేస్తే మోకాళ్ళ నొప్పులు రావు అనేది. ఇక రెండో ఆసనం మరి ఉత్కటాసనం, అంటే బట్టలు ఉతకడం. మరి రెండు కాళ్ళు కొంచెం వంచి నడుం నిటారుగా పెట్టి చేతులతో బట్టను రాయికి బాదడం. మరి 20 నిమిషాలు భుజాలు చేతులు నడుము అన్నీ కూడా ఒకేసారి వ్యాయామం. మరి జిమ్లు చైర్ పోజ్ ప్లస్ ఆర్మ్ వర్కౌట్కి అవ్వ పెట్టిన పేరు చీర ఉతకడం. ఇక మూడో ఆసనం త్రికోణాసనం, మరి తడి బట్టలు పిండి దండం మీద ఆరేయడం. మరి కాలు ఒకవైపు చేయి పైకి నడుము వంచడం, శరీరం పక్కకి సాగుతుంది, లివర్ కిడ్నీలు శుభ్రపడతాయి. ఇక 4వ ఆసనం అధోముఖ శ్వాసనాసనం, మరి వంగి ఇల్లు ఊడవడం, రక్త ప్రసరణ తలకెక్కుతుంది, మెదడు అనేది చురుకవుతుంది. ఇక 5వ ఆసనం మార్చాసనం, మరి కూర్చుని గిన్నెలు తోమడం, మణికట్టు వేళ్ళు తిరుగుతాయి, ఆర్థరైటిస్ అనేది రాదు. ఇక బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమి సంహారిణి. ఇక మనవడు రవి అడిగట, బామా నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావు, ఎవరినైనా ఒకరిని పెట్టుకోవచ్చుగా అని చెప్పి అడిగట. బామ్మ నవ్విందట, పని మనిషా రా, నేను కాదురా, ఇది నా ఇంటి యోగం. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది అని చెప్పి చెప్పిందట. ఇక లచ్చమ్మ కోడలు దీప సాఫ్ట్వేర్, మరి ఉదయం లేవగాని వాషింగ్ మెషిన్ ఆన్, ఇక డిష్ వాషర్ ఆన్, రోబోట్ వ్యాక్యూమ్ ఆన్. మరి 8 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, మెడ నొప్పి నడు నొప్పి బీపీ షుగర్. మరి సాయంత్రం జిమ్కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. మరి ట్రైనర్ చెప్తాడు, మేడం 20 స్క్వాట్స్ చేయండి, మరి 15 నిమిషాలు ఆర్మ్ రొటేట్ చేయండి, బెండ్ అయి స్విప్ చేయండి అని చెప్తాడు. దీపకు ఒక్కసారిగా మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, అరే ఇవన్నీ మత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా, మరి మేము దాన్ని పని అని హేళన చేశాం, వాళ్ళు దాన్ని ఆరోగ్యం అని బతికారు. ఆ రోజు నుంచి దీప మారింది. మరి మెషిన్ ఉన్న ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. అమ్మా ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం అని పిల్లలకు చెప్పింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటే మనం 2 తప్పులు చేశాం. 1, వంగి ముగ్గు వేస్తే మాలాసనం, మరి ఇంట్లో వేస్తే 10 మనిషి పని. ఇక బయట జిమ్లో ఫిట్నెస్, ఇంట్లో చేస్తే చోర్స్. ఇక పేరు మారగానే గౌరవం మారిపోతుంది. ఇక 2వది ఏంటంటే ఉద్దేశం మారిపోతుంది. మరి అవ్వ ముగ్గు వేసింది ఇల్లు అందంగా ఉండాలి అని కాదు, నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి మంచి మూడ్తో రోజు మొదలు పెట్టాలి అనే ప్రేమతో. అన్నం వండింది ఆకలి తీర్చడానికి కాదు, నా చేత్తో తింటే నా బిడ్డకి నా ప్రేమ నా శక్తి అందాలి అనే తపనతో. ఇల్లు ఉడిచింది దుమ్ము పోతుంది అని కాదు, నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు అనే బాధ్యతతో. మనం పనిని మాత్రమే చూసాం, దాని వెనకాల ఉన్న ప్రేమని

చూడలేదు. అది మన తప్పు. అసలు యోగం అంటే ఏంటి? మరి పతంజలి అష్టాంగ యోగంలో చెప్తారు, యోగం అంటే మనసును, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం. మన అవ్వలు అదే చేశారు. ఇంటి పని యోగాసనం, శరీరానికి లాభం, మనసుకు లాభం. ఇక ముగ్గు వేయడం అంటే మాలాసనం, పద్మాసనం, మోకాళ్ళు, వెన్నెముక, బలం, ఏకాగ్రత, సృజనాత్మకత. బట్టలు ఉతకడం ఉత్కటాసనం, భుజంగాసనం, చేతులు, భుజాలు, నడుము. మరి ఓర్పు కష్టే ఫలి అని తృప్తి. అంతే కదండి. ఇక ఇల్లు ఓడవడం, అధోముఖ శ్వాసనాసనం, రక్త ప్రసరణ, మరి జీర్ణ

టైం వేస్ట్ అన్నప్పుడు 500 ఏళ్ల సైన్స్ను చెత్తబుట్టలు వేశాం. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంటి పని అనేది పని కాదు, అది ప్రేమను పంచే పద్ధతి. వంట చేయడం అంటే రుచిని కాదు, ఆయుష్ని వడ్డించడం. ఇల్లు శుభ్రం చేయడం అంటే చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం. ఇక నుంచి ఎవరైనా సరే, అమ్మా నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావు అని అడిగితే ఇలా చెప్పండి, నేను పనులు చేయడం లేదు నాన్నా, నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్ళకి యోగం చేస్తున్నాను, ఇది నా పూజ అని. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో పని వేరు సేవ వేరు. పని చేస్తే అలసట వస్తుంది, సేవ చేస్తే ఆనందం వస్తుంది. మరి మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్కు వెళ్ళి కాదు, ఇంటిని గుడిగా పనిని యోగంగా మార్చుకుని. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మాకు అల్లుడి దిద్దిన కాపురం చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిసినర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 12, మరి నేను ఎంతగానో అభిమానించే దర్శకుల్లో ఒకరైన తొట్టెంపొడి కృష్ణ గారు, అనగా టి కృష్ణ గారి కుమారులైన గోపీచంద్ గారి పుట్టినరోజు. మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. అలానే మరి జూన్ 12, మరి నేను ఎంతగానో అభిమానించే నటీమణుల్లో ఒకరు, మరి అలానే 3 సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్న అద్భుత నటీమణి, ఊర్వశి అవార్డు గ్రహీతాగు, మరి తటవర్తి సరస్వతీదేవి గారు, అనగా నటి శారద గారి పుట్టినరోజు. మరి శారద గారు అంటే ఎందుకంటే ఇష్టమంటే ఆమె నటనలో నటిస్తారు, అలానే జీవిస్తారు అని చెప్పి, నటించరు జీవిస్తారు అని చెప్పి అంటున్నారు. మరి 1989-90 దశకాల్లో శారద గారు ఒక పోలీసుగా, లాయర్గా, న్యాయమూర్తిగా, కలెక్టర్గా, పత్రికా సంపాదకురాలిగా నటించిన సహజ సిద్ధమైన అమ్మగా, అక్కగా, వదినిగా ఏ పాత్ర చేసినా మరి శారద గారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా చక్కని నటన్ను కనబరుస్తూ అందరినీ అలరిస్తారు అంటున్నారు. మరి శారదా గారు కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటున్నారు. తప్పకుండానండి, మరి శారద గారికి అలానే గోపీచంద్ గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాని కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం నుండి మరి బాలుగారు, పీసుశీల గారు ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, బంగారు లేడిని కోరే వేళ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాట అయితే విన్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అత్త మామలను తప్పించుకోలేరు, మరి అంతే కదా. మరి కోడలైనా లేక అల్లుడైనా పుత్రులు లేని పెద్దల కర్మకాండ, ఆడబిడ్డ అల్లుడి విధి, పితృదేవతారాధన రహస్యాలు, అంతే కదా. మామగారి ఆర్థికం వస్తుంది, ఆయనకు మగపిల్లలు లేరు, మరి అత్తమామల కోసం మేమేం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మరి కుటుంబ నియంత్రణ కారణంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి అయితే నేడు కొత్తగా వచ్చింది కాదు ఇది, పూర్వం కూడా కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండేవారు. వారిని అభ్రాతృక అంటే సోదరుడు లేనిది అనేవారు, ఆమెను వివాహం చేసుకునేవారు కాదు. దీనికి అనేక కారణాలు ఉండేవి, మరి ప్రధాన కారణం మాత్రం అత్తమామల తిథుల సమస్య. అంతేకాక అన్నో తమ్ముడు ఉంటే వారితో కలిసి పెరిగిన అమ్మాయికి సోదరులు లేకుండా పెరిగిన యువతికి తేడా ఉంటుందని కొందరి భావన. మరి ఇవి ఎలా ఉంచితే నేడు ఒక వికృత ప్రవృత్తి తయారైంది. మరి తన కూతుర్ని ఇచ్చేటప్పుడు ఆడపడుచులు లేని సంబంధాలు కావాలని వెతికి మరీ చేసుకుంటున్నారు. ఫలితంగా వీరే తమ కుమారుడికి సంబంధం వెతకడానికి నానాగచాట్లు పడుతున్నారు. మరికొందరు భావమరుదులు లేని ఆస్తిపరుల సంబంధాలు వెతికి మరీ చేసుకుంటున్నారు. నేడు సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు ప్రధాన కారణం సనాతన ధర్మాన్ని మరచిపోవడమే. ఆస్తి కోసం ఆశపడిన అభ్రాతృకను పెళ్లాడిన వారిది ఒక సమస్య అయితే, ఆస్తి లేకుండా అభ్రాతృకను పెళ్లాడిన వారిది మరొక సమస్య. అయితే ఇద్దరూ పెద్దలను అర్చించడం మాత్రం మానేశారు. దీనివల్ల భయంకరమైన పితృదోషాలు ఆ కుటుంబాలకు చుట్టుకుంటున్నాయి. పిల్లనిచ్చిన అత్తమామలు తిలోదకాలు లేకుండా అలమటించడం వల్ల ఆ కుటుంబాలకు ఈ విధమైన దోషాలు తగులుతున్నాయి. పోనీ వారికి పిండ ప్రదానాలు చేద్దామా అంటే ఆస్తి తీసుకున్నాడు కదా, చేయకుండా ఉంటాడా, ఎవరికోసం చేస్తాడు అని ఈ ఈసడింపులు వారిని అవమానిస్తున్నాయి. మరి ఆస్తి తీసుకుని వారిని ఏమిచ్చాడని మీ మామకు చెయ్యాలి అని ప్రశ్నించేవారు మరికొందరు. మరి వీరందరికీ తెలియని రహస్యాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. మరి వివాహం చేసే కన్యాదానంలో అమ్మాయిని కేవలం ధర్మ అర్థ కామాల్లో సహచరిగా ఇస్తూ ఈ మూడింటిలో ఆమెను అతిక్రమించను అని మాట ఇచ్చిన తరువాతే పెళ్లి జరుగుతుంది. మరి మోక్షం కోసం భార్యను విడిచి సన్యాసం స్వీకరించవచ్చు, మరి సన్యాసానికి భార్య అనుమతి అవసరం లేదు, తండ్రి అనుమతి అవసరం లేదు, కానీ తల్లి అనుమతి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇది మొదటి రహస్యం. మరి కన్యాదానంలో అమ్మాయిని పూర్తిగా దారాదత్తం చేయరు, ఇదం తుభ్యం అని మాత్రమే అంటారు. అంటే మిగిలిన అన్ని దానాల్లో ఇది నీకు ఇస్తున్నాను, ఇక ఇది నాది కాదు అని అంటారు. కానీ కన్యాదానంలో ఇది నీకు ఇస్తున్నాను అని మాత్రమే అంటారు. అంటే నా మామ నాది కాదు అని అనరు. అంటే కన్యను దానం ఇచ్చినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికి ఉంటుంది. ఆ అధికారం ఎంతవరకు ఉంటుంది అంటే ఆమెకు పుట్టే సంతానం మీద మొదటి హక్కు మామగారికి ఉంటుంది. అంటే కుమార్తెకు పుట్టే మగ సంతానం మామగారి హక్కు, కుమార్తెకు పుట్టే మగపిల్లలను దౌహిత్రుడు అంటారు. అంటే మగ సంతానం లేదు కనుక ఈ దౌహిత్రుడు పుట్టింటి వారి హక్కు అవుతాడు. మరి అతన్ని దత్తత తీసుకునే హక్కు వారికి ఉంటుంది. అంతేకాక మగపిల్లలు లేని అత్తమామలకు సంస్కారాలు చేసే బాధ్యత ఈ దౌహిత్రులకు ఉంటుంది. వారు పిండ ప్రదానాలు చేసి తీరాలి. అల్లుడు చేయడం చేయకపోవడం అతనిష్టం, కానీ శాస్త్రం ప్రకారం అల్లుడికి కూడా ఈ బాధ్యత అనేది తప్పించుకోలేంది. మరి దీన్నే శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు. మరి ఏం చెప్పారనేది కూడా తెలుసుకుందాం. ఇక నేను ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి

బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం ముద్దుల మావయ్య ఈ చిత్రం నుండి మావయ్య అన్న పిలుపు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, అలానే ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే అల్లుడు చేయడం చేయకపోవడం అతని ఇష్టం, కానీ శాస్త్రం ప్రకారం అల్లుడికి కూడా ఈ బాధ్యత అనేది తప్పించుకోలేనిది అని చెప్పుకున్నాం కదా. మరి దీన్ని శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు, ఎలా, త్రీణి శ్రద్ధే పవిత్రాణి దౌహిత్ర కుతపస్థిల రజతస్య తదాదానం కథా సంకీర్త్య నాదికం. అంటే పితృయజ్ఞాల్లో కుమార్తెకు పుట్టిన కుమారుడు, నువ్వులు మధ్యాహ్న కాలాలు మహాప్రీతి పాత్రమైనవి అని విష్ణు పురాణం చెప్తోంది. అంటే పితృయజ్ఞాల్లో కుమార్తెకు పుట్టిన కుమారుడు, నువ్వులు మధ్యాహ్న కాలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మరి మహాప్రీతి పాత్రమైనవి అని విష్ణు పురాణం చెప్తుంది. కనుక దౌహిత్రుడకు అల్లుడి కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంచి అత్తమామల తిథుల వరకు వెళ్లే ముందు వారి కర్మలు ఎవరు చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. మరప్పుడెవరు కర్తృత్వం వహించారు అనేది ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ మనం ఒక విచిత్రమైన అంశాన్ని గమనించాలి. ఒక గృహిణి 6 నెలల గర్భవతిగా ఉండగా ఆమె భర్త మరణించాడు. మరి ఆ భర్తకు క్రియలు చేయడానికి ఆమె గర్భంలో ఉన్న పిండం మీద కర్తృత్వం వేసి కర్మకాండను బ్రాహ్మణుని నియోగించి జరిపించారు. అయితే ప్రసవానంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టింది. మరి ఈ విధంగా కడుపులోని ఆమె కర్తృత్వం వహించింది. కనుక ఆమెను చేసుకున్న అల్లుడు వారికి పిండ ప్రదానాలు చేసే బాధ్యత వస్తుంది. మరి పెళ్ళయ్యే వరకు ఆమె ఆ తిథులను తాను కర్తగా ఉండి బ్రాహ్మణులను నియోగించి చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పితృయజ్ఞాల్లోని సూక్ష్మాలు, సామాజిక మాధ్యమాల చర్చలకు చాలా భారమైనవి. అయినా కొందరు అడిగిన మీదట ఏంటంటే నేడు నెలకొన్న అభ్రాతృక సమస్యల వలన ఇది అతి ముఖ్యమైన సమాచారంగా ఉంటుందన్నమాట. అన్నింటికి మించి అత్తమామల తిథులు నిర్వహించడం కూడా అదృష్టంగా భావించాలి. వారిని ఆరాధించడం కనీస బాధ్యత మాత్రమే కాదు, వారి అపార కరుణ పొందడానికి చాలా ముఖ్యమైన మార్గం. దేవ పూజల కన్నా పితృదేవతల అర్చన చేయడం మహాఫలాలను ఇస్తుంది. మరి ఈ విధంగా పిండ ప్రదానాలు లేని మరి అత్తమామలను అర్చించడం అల్లునికి సకల సంపదలు ఇస్తుంది. వారి తిలోదకాలు లేకుండా ఈశ్వరమంటూ ఉంటే వీరి వంశం ఏమాత్రం ముందుకు వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. మరి మరొక ప్రశ్న గురించి కూడా ఆలోచిద్దాం. మరి మా అత్తగారికి నాకు పడదు, చనిపోయేటప్పుడు కూడా నా నీడ పడడానికి కూడా ఇష్టపడలేదు, మేము ఆమె తిథులు పెట్టాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మరి నేడు అస్తవ్యస్త కుటుంబ వ్యవస్థలో సఖ్యత ఉన్న అత్తాకూడళ్ల సంఖ్య సంతృప్తిగా లేదు. మరి కొన్ని సందర్భాల్లో ఇది సంపూర్తిగా ప్రతిలోమంగా ఉంది. కనుక ఇటువంటి అనుమానం అనేది వస్తుంది. మరి దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. ఆడపిల్ల వివాహం అయిన తరువాత అత్తారింట్లో అతి ముఖ్యమైన స్థానం పొందుతుంది. అది వర్గత్రయంలో స్థానం. అంటే తాను, తన అత్తగారు, తన అత్తగారి అత్తగారు అనే పరంపరలో స్థానం పొందడం. ఇది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెకు ముందుగా తిలోదకాలు ఇవ్వకుంటే తనకు చెందవని గమనించాలి. అందరూ ఉండి అనాథ ప్రేతంగా అలమటించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా మరొకటి తెలుసుకోవాలి మనం. బ్రతికి ఉన్నప్పటి రాగద్వేషాలు మృతులకు అంటగట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు పితృదేవతలు అవుతారని గమనించాలి. మరి సామాన్యంగా ఉన్న మానవుల రాగద్వేషాలకు వారు అతీతులు. శరీరంతో వచ్చిన కోపతాపాలు శరీరంతోనే పోతాయి. అన్నింటికి మించి మానవులకు అనేక శరీరాలుంటాయి. అవి భౌతిక శరీరం అని మనకు కనిపించే శరీరాలు. మరి ఈ శరీరం అగ్నికి ప్రీతిపాత్రం అవుతుంది. కారణం శరీరం అనేది మరొకటి వాసనల రూపంలో ఉంటుంది. ఇది జనన మరణాలకు ప్రారంభాలకు కారణం. మరొకటి యాతనా శరీరం. మరి యాతనా శరీరమే స్వర్గ నరకాలకు పోయి యాతనలు పడుతుంది. మరి ఈ విధంగా శరీరాలు విభజన పొంది పవిత్రమైన దేవతలుగా పితరులు మిగులుతారు. వారిని మనం అర్చించేది కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. కనుక దేహంలో పొందిన రాగద్వేషాలు దేహంతోనే పోతాయి. వాటిని తెలియని తనంతో కొనసాగించి అత్తను అశ్రద్ధ చేయడం వలన పితృదోషాలు కలుగుతాయి. సంతానం వృద్ధిలోకి రాదు. పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ధన నష్టాలు సంభవించడం కలుగుతూ ఉంటాయి. మరి అత్తకు పిండ ప్రదానాలు చేయించడం వలన ఇహమే కాక పరంలో కూడా ఫలం ఉంటుంది. ఆమెను తృణీకరిస్తే ఆమె తరువాత స్థానం పొందాల్సిన కోడలికి వర్గత్రయంలో స్థానం దక్కదు. అంతేకాక బ్రతికున్నంత కాలం కూడా కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి చాలామంది ఏంటంటే మరి పితృయజ్ఞాలు అనేవి మానేస్తున్నారు. మరి వాటిని మానివేయడం వల్ల నానా బాధలు పడుతున్నారు. ఓకే లిజనర్స్, మరి చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభోదయం అండి. పిన్ని గారు, బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా.

మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మరి రోజు శారద గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమాయకురాలు చిత్రం నుండి హలో సారు బలేవారు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి శారద గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే మెహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి పున్నమి చంద్రుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నా లిజినెస్. మరి ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వానప్రస్థం కథ వింటారు. గేటు తలుపు తీద్దామనుకుని ఒక్కసారి ఆగిపోయి చుట్టూ చూశాను. ఆ ఇంటి గోడల మీద సున్నం పెచ్చిల్లా ఊడి ఇటుకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైకప్పు మీద పెంకులు కొన్ని చోట్ల పగిలిపోయి ఉన్నాయి. ఈ ఇంటికి వృద్ధాప్యం

వచ్చిందన్న సంగతి చూడగానే తెలుస్తోంది. ఇంటి ముందు మెట్లకటు ఇటు ముద్దబంతి మొక్కలు ఉన్నాయి. ఇంటి ముందు చిన్నగా ముగ్గేసింది. ఎడంవైపు మామిడి చెట్టు, కుడివైపు జామి చెట్టు. ఇవన్నీ నన్ను గుర్తుపట్టాయనిపించేలా బాల్యం గుర్తొచ్చింది. చుట్టూ పూల మొక్కలు, పచ్చని చెట్ల మధ్య ఆ పెంకుటిల్లు అందంగా కనిపించింది. ఒక్క క్షణంలో లెక్కలేనన్ని ఆలోచనలు. రిక్షా దిగి లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోవడంతో రిక్షావాడు నాకేసి సంశయంగా చూశాడు. మూర్తిగారిల్లు ఇదే బాబయ్యా. ఇంకా గేటు తీయకపోవడంతో మరోసారన్నాడు. తెలిసినట్లుగా తలూపి గేటు తీశాను. గేటు చిడతలకి మువ్వలు కట్టి ఉండటంతో గల్లును మృగాయి. నా బ్యాగ్ తీసుకుని తిరిగి గేటు వేయబోతుండగా మళ్లీ చప్పుడు చేశాయి. ఎవరు అంటూ ఓ స్త్రీ గొంతు వినిపించింది. ఆ గొంతుని గుర్తుపెట్టాను. అలా అంటూనే ఆవిడ బయటకొచ్చింది. ఇప్పుడు మనిషిని గుర్తుపెట్టాను. ఆవిడే వర్ధనమ్మ. ముఖంలో ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జుట్టు ముగ్గు బుట్టలా ఉంది. కళ్ళ కింద నలుపొచ్చింది. ముఖంలో మునుపటి నవ్వకం లేదు. నుదుట అర్ధరూపాయింత ఎర్రని పొట్టు ఆవిడ పెద్దరికాన్ని చెబుతోంది. ఆకుపచ్చ నేత చీరలు ఆమె పండు ముత్తైదువులా కనిపించింది. చూసి దాదాపు పాతికేళ్లు దాటింది. అయినా గుర్తుపెట్టాను. కాని ఆవిడ ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్లుగా నా ముఖంలోకి చూస్తోంది. నేనండి రాంబాబుని. రాంబాబా అంటే ఆవిడ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదేనండి అమలాపురం రాంబాబుని, మీ అబ్బాయి నందు స్నేహితుణ్ణి. నవ్వుతూ అన్నాడు. ఓరి నువ్వట్రా, మళ్ళీ చెప్పు. చిన్నప్పుడెప్పుడో చూశాను, చాలా మారిపోయావు అంటూ నా చేతులు సంతోషంగా పట్టుకుంది. నన్నలాగే లోపలికి నడిపిస్తూ తీసుకెళ్ళింది. హేవండి మన నందు స్నేహితుడు రాంబాబు వచ్చాడు అంటూ వాళ్ళు కుర్చీలు కునికిపాట్లు పడుతున్న మూర్తిగాని లేపింది. ఎవరే వచ్చారంటున్నావు అంటూ కళ్ళు నిలుపుకుంటూ నాకేసి చూశారాయన. మీకు గుర్తుందా మన నందు క్లాస్మేట్ అమలాపురం రాంబాబని మన ఇంటికొచ్చేవాడు. వర్తనమ్మ గుర్తు చేసింది. ఓర్ని నువ్వట్రా రాంబాబు, ఎన్నాళ్ళయిందో చూసి. చెప్పు చెప్పు, మీ వాళ్ళెలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. వర్ధనమ్మ లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చింది. నువ్వు ఇంజనీరింగ్కి వైజాగ్ వెళ్ళాక మళ్లీ చూడలేదు. మీ నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అవడంతో మొత్తానికి తెలియకుండా పోయింది. ఎప్పుడో చిన్నప్పటి పరిచయాన్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని కలవడానికి రావటం నిజంగా చాలా సంతోషంగా ఉందయ్యా. ఏంటిలా వచ్చావు, పని మీదా? మూర్తిగారు అడిగారు. నేను అమెరికా వెళ్ళి 15 సంవత్సరాలయ్యిందండి. నందు వాళ్ళది గంగలకురు అగ్రహారం. అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ మంచిదని దగ్గర్లో స్కూలున్న మూర్తిగారు నందుని అమలాపురంలోనే చదివించారు. నేను నందు అక్కడే 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. ఇక నందుతో కంబైన్ స్టడీ చేయడానికి ఆ ఇంటికొచ్చిన రోజులు నాకిప్పటికీ గుర్తున్నాయి. ఆయన లెక్కలు చెప్పడం కూడా గుర్తుంది. ఇంటర్ అయ్యాక నందు నేను విడిపోయినా అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. అమెరికా వెళ్ళాక మాత్రం కలవడమే కుదరలేదు. మాకు పాలకుమ్మి దగ్గర 10 ఎకరాల పొలం ఉంది. మా నాన్న ఉన్ననాళ్లు తనే చూసుకునేవాడు. ఆయన పోయాక అమలాపురంలో ఉన్న మా రెండో బావ చూసుకునేవాడు. గత 4 ఏళ్లుగా మా అక్క ఆరోగ్యం బాగోలేక కాకినాడ మకాం మార్చారు. అనుకోకుండా ఆఫీస్ పని మీద ఇండియా రావడంతో ఈ పొలం అమ్మకం చేసేద్దామని ఇలా వచ్చారు.

వీళ్ళని అంతగా పట్టించుకోవడం లేదన్నది మా అక్క బాధ. అది తట్టుకోలేక మానసికంగా క్షీణించిపోయింది. అక్క గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మా చిన్నప్పటి సంగతుల్లోకి వెళ్ళిపోయాం. కొంతసేపు అయ్యాక వర్ధనమ్మ గారు చేతిలో కొబ్బరి బండంతో వచ్చారు. 25 ఏళ్లు దాటినా నాకు కొబ్బరి బండం ఇష్టమన్న విషయం ఆవిడ గుర్తుపెట్టుకుంది. ఆవిడ అభిమానానికి సంతోషించాను. ఎవరో గేటు తీసినట్లు మువ్వల చప్పుడు వినిపించింది. ఓ 12 ఏళ్ల కుర్రాడు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఒరే సీను, ఈరోజు క్లాస్ లేదు, మా ఇంటికి గెస్ట్ వచ్చారు, మిగతా వాళ్ళకు కూడా చెప్పు రావద్దని వర్ధనమ్మ అంటోంది. అలాగే అని తలూపి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. ఏదో కాలక్షేపానికి పిల్లల్ని చేరదీసి సంగీతం నేర్పుతుంది. నేను పిల్లలకి లెక్కలు చెబుతాను, మూర్తిగారే వివరణిచ్చారు. మీకు సంగీతం వచ్చా అడిగాను. అంత పెద్దగా రాదు, ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నదే వర్ధనమ్మ చెబుతోంది. ఏం చేస్తామయ్యా, ఉద్యోగమా సద్యోగమా, రిటైర్ అయి 20 ఏళ్లు దాటింది, ఏదో కాసంత పెన్షన్ వస్తోంది, అది మాకు చాలు. కాలక్షేపానికి పిల్లల్ని చేరదీస్తాం. ఆ వచ్చిన అబ్బాయి కుమ్మరాళ్ళ అబ్బాయి, నా దగ్గర లెక్కలు నేర్చుకోవడానికి వస్తాడు, ఈవిడ సంగీతం విని నేర్పమని అడిగాడు. భలే పాడతాడు తెలుసా, అందరూ బీద పిల్లలు, స్కూళ్ళల్లో సరిగా చెప్పరు, ట్యూషన్లు పెట్టించుకుని స్తోమత ఉండదు, అందుకని మేం వీళ్ళందరినీ చేరదీసి ఊరికే చెబుతూ ఉంటాం. వీళ్ళిద్దరిని చూస్తే ముచ్చటేసింది. ఈ వయసులో ఎంతో ఓపిక్గా పిల్లలకు చదువు చెబుతున్నందుకు. సాయంత్రం 4 అయ్యాక మా పొలం కొంటరని రావుగారిని కలుద్దామని మూర్తిగారిని నా వెంట తీసుకుని పాలగుమి బయలుదేరాను. అక్కడ పొలం అమ్మకం మాటలు పూర్తి చేసుకుని మూర్తిగారు నేను వెనక్కి వచ్చాం. ఏమండి, వస్తాను, రాత్రికి కాకినాడ వెళ్ళిపోవాలి, ఇక్కడ రిక్షా ఏదైనా దొరుకుతుందా అన్నాను. వెళ్ళిపోతానంటే ఇద్దరూ నాకేసి అప్పుడేనా అన్నట్లు చూశారు. కుర్చీలోంచి లేస్తుండగా వర్ధనమ్మ గారు నా చేతులు పట్టుకున్నారు. ఎన్నో ఏళ్ళకు వచ్చాం, నువ్వు రావడం మాకు చాలా సంతోషం, ఈ ఒక్క రాత్రికి ఉండి రేపు ప్రొద్దుటే వెళ్ళదు కాని నా కోసం, బ్రతిమాలుతున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు. మూర్తిగారి కళ్ళల్లోనూ అదే అభ్యర్థన. పెద్దవాళ్ళిద్దరినీ కష్టపెట్టడం ఇష్టం లేకపోయింది. నా బ్యాగ్ కింద పెట్టాను. నా కోసం ప్రత్యేకంగా వంకాయ పులుసు పచ్చడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు చేసిందావిడ. రాత్రిపూట మేము అన్నం తినడం మానేసాం నాయనా, ఆరాయించుకునే వయసు కాదుది, నువ్వొచ్చావనే సంతోషంతో నీతో కలిసి తింటున్నాం. భోజనాల దగ్గర వర్ధనమ్మంది, అయ్యో నేనొచ్చి మీ ఆరోగ్యం చెడగొట్టానన్నమాట నవ్వుతూ అన్నాను. అరే అదేం లేదు, ఎప్పుడైనా ఒకసారి తింటే ఏమవుతుందిలే, నాకంటే తనకి పట్టింపు ఎక్కువ, ఆరోగ్యం విషయంలో మిలిటరీ డిసిప్లిన్, ఈ వయసులో ఆరోగ్యం చెడితే ఎవరు చేస్తారు చెప్పు, అందుకే కాస్త కడుపు కట్టుకుంటే ఆరోగ్యం అదే కుడుతపడుతుంది. వచ్చే వయసా పోయే వయసా నువ్వు నమ్ముతావో లేదో కానీ గత 10 ఏళ్లుగా మా ఇద్దరికీ ఒక్క సుస్థి చేయలేదంటే నమ్ము అంది వర్ధనమ్మ. నిజం చెప్పాలంటే మీరిద్దరూ 70 దాటిన వాళ్ళలా కనిపించరు, నిన్ననే 60 పడిలోకి వచ్చిన వాళ్ళలా ఉన్నారు. మా అక్కయ్యకి ఇంకా 60 రాలేదు, కానీ ఎంతో ముసలితనం వచ్చేసింది, అస్సలు ఓపిక లేదు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, పిల్లలు రారన్న బాధ. దానికి తోడు మా బావ కూడా ఏ సాయం చేయడు, అందుకే వృద్ధాశ్రమంలో చేరారు. అయ్యో పాపం, దేవుడు దేవల మాకు అలాంటి గొడవలేదు, ఈ ముసలైన నాకెంతో చేదోడు వాదోడుగా ఉంటాడు, అంట్లు తోమడం దగ్గర నుంచి ఇల్లు ఓడవడం వరకు అన్నింట్లోనూ సహాయం చేస్తాడు. వర్ధనమ్మ మూర్తిగారిని పొగిడింది. నీకు తెలుసో లేదో మా నందు వచ్చి 5 ఏళ్లు దాటింది, ఎప్పుడైనా మా ఆడపిల్లలు వచ్చి చూసి వెళతారంతే, మా కోపుకుంటే మేము వెళ్ళి చూసేస్తాం లేదా ఇక్కడే కాలక్షేపం చేసేస్తాం, ఎప్పుడైనా ఎలా ఉన్నారంటూ ఫోన్ చేస్తారు, ఏదో వాళ్ళ జీవితాలు వాళ్ళు సాగిస్తున్నారు, మేము అంతగా అడగం, మా జీవితాలు మావి. మూర్తిగారు వేదాంత ధోరణి అన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా ఉండగలుగుతున్నారండి, నందు వచ్చి 5 ఏళ్లయిందా ఆశ్చర్యపోతూ అన్నాను. పట్టించుకోలేదని నువ్వనుకుంటున్నావయ్యా, మేము అలా అనుకోవడం లేదు, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం వరకు తల్లిదండ్రుల బాధ్యత, అందులో ప్రేముంది, మంచి చదువులు చెప్పించారని పెద్దయ్యాక వాళ్ళు తిరిగి చూడాలని ఆశించడం వ్యాపారం అవుతుంది. ప్రతిఫలాలు కోరే బంధాల్లో ప్రేముండదు, వ్యాపారం ఉంటుంది. మొక్కకి నీళ్లు పోసి పెంచడం వరకు మనం చేయాల్సిన పని, పెరిగాక అది ఏ కాయ కాస్తుందో మనం చెప్పలేం కదా. నిజానికి మా పిల్లలు చూడలేదన్న విచారమే మా మధ్య రాదు, ఓపికన్నాళ్ళు మా బతుకు మేం బతుకుదాం, ఎప్పుడైనా వచ్చి చూసి వెళతారా సంతోషిస్తాం, లేదా వాళ్ళు బిజీగా ఉన్నారనుకుంటాం.
మౌనంగా

0: అంటున్నాను. ఓ క్షణం ఆగి ఆయనే మళ్ళీ అన్నారు, మొదట్లో మా ఆవిడ్ని అంతగా పట్టించుకునేవాణ్ణి కాదు. పిల్లలందరూ దూరమయ్యాక మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం, వాళ్ళని తలచుకుంటూ ఏడవకూడదని. అంతకుముందు వరకు దెబ్బలాడుకుని మేమిద్దరం అప్పట్నుంచి ఒకరికొకరం దగ్గరయ్యాం. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ సంతోషం నిలుపుకోవడం కోసం ప్రతి క్షణం ఇద్దరం శ్రమిస్తాం. మొదట్లో కష్టమనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది. మూర్తిగారు ఎంతో ఉద్వేగంగా చెబుతుంటే మధ్యలో వర్ధనం అంది, పెళ్ళై 30 ఏళ్లు దాటినా ఆయన్ని ఇంతకాలం మానసికంగా ప్రేమించలేదు. ఆయన వాళ్ల వాళ్లకి అన్ని విషయాలు చెబుతారని ఎంతో అక్కసు చూపించేదాన్ని, దెప్పేదాన్ని, తిట్టేదాన్ని. ఒక్కోసారి రోజుల తరబడి మాట్లాడటం ఉండేది కాదు, అయినా అలాగే ఉండేవారు. ఆయన నన్ను ప్రేమించరనుకునే ముందు నేను ఆ ప్రేమను అందిస్తున్నానని ఒకసారి ప్రయత్నించుకున్నాను. నేనెలా సంతోషం కోరుకుంటున్నానో ఆయన అంతే కదా అనిపించింది. పిల్లలకి పెళ్లిళ్ళయ్యాక మేమిద్దరం మానసికంగా దగ్గరయ్యాం, ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉన్నాం. నాకు తెలిసిన సంగీతం నేను నేర్పుతాను, ఆయనేమో పిల్లలకి పాఠాలు చెబుతారు. అన్ని పనులు కలిసి చేసుకుంటాం. మా తోట పనిలోనే మాకు వ్యాయామం పుష్కలంగా దొరుకుతుంది. నిజం చెప్పద్దు, మీ మాస్టర్ నుండి ఎన్నో తెలుసుకున్నాను, ముఖ్యంగా సంతోషంగా ఉండటం. ఆవిడ మాటల్లో నిజాయితీతో పాటు ఎంతో ఆత్మస్థైర్యం కనిపించింది. ఆవిడ మాటల్ని కలుపుతూ ముద్దిగారు అందుకున్నారు, ఇందాక నువ్వు అడిగావే మా ఆరోగ్య రహస్యం ఏమిటని, ఇదే, మే సంతోషంగా ఉంటాం, ఒకరినొకరం తిట్టుకోం, తప్పులెన్నం, వీలైనంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల నుండి మేము ఏమీ ఆశించం, ఇదే మా ఆనందానికి కారణం. ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది చూడు, అది క్యాన్సర్ లాంటిది, నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళని కనిపించకుండా దహించేస్తుంది. మూర్తిగారు చెబుతున్నంతసేపు రెప్పయ్యకుండా వింటున్నాను, మాటలు పెగల్లేదు. కాకతాళీయంగా ఆ రోజు పౌర్ణమయ్యింది. ఆరు బయట వెన్నెల్లో పడుకోవాలనిపించింది, అదే చెప్పాను. ఇంకా శీతాకాలం పోలేదు, మంచు కురవచ్చని లోపలి పక్క వేస్తానన్నారు వర్ధనమ్మగారు. నేను మరోసారి అడిగితే కాదనలేక మూర్తిగారు బయటే పడుకుంటానన్నారు. ఆయనతో పాటు ఆవిడ వచ్చింది. రాత్రి చాలాసేపటి వరకు మెలకోగానే ఉన్నాం. మాటల్లో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. రాత్రంతా మక్కయ్య గురించి ఆలోచిస్తున్నాను. మక్కయ్య కోణంలో చూస్తే పిల్లలు రాక్షసుల్లా కనిపిస్తారు. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పెంచింది. పెద్దయ్యాక వాళ్ళు తనని తన మాటని గౌరవించకపోతే తట్టుకోలేకపోతోంది. లేనిపోని గొడవలు తెచ్చుకుని తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంది. దీనికంతటికీ కారణం ఎక్స్పెక్టేషన్స్, పిల్లలు తమని చూడాలన్న కోరిక, చూసి తీరాలన్న బాధ్యత. అక్కయ్య పిల్లల కోణంలోంచి ఆలోచిస్తే వేరొక విధంగా ఉంటుంది. తమకి ఒక జీవితం ఏర్పడిందని దానికి కొన్ని అవసరాలు బాధ్యతలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలకి మక్కయ్య యొక్క ప్రతీక. పిల్లలు తమని గౌరవించాలని ఆశించడం కన్నా ప్రేమించాలని తల్లిదండ్రులు కోరుకోవాలనిపించింది. తెల్లారి మెలకు వచ్చేసరికి దాటింది, ఎండ బాగానే వచ్చింది. నేను లేవడం చూసి వర్ధనమ్మగారు వచ్చారు. రాత్రంతా అలసిపోయినట్టున్నామని లేపలేదు, లేచి తలస్నానం చేయి, టిఫిన్ చేశాను అంది. ఎవరో వచ్చినట్టున్నారు. మూర్తిగారు వీధి వరండా దగ్గర మాట్లాడుతూ కనబడ్డారు. మధ్యాహ్నం భోజనం చేసి వెడితే కానీ కుదరదని ఇద్దరూ బలవంతం పెట్టారు. నా కోసం ప్రత్యేకంగా పనసపట్టు కూర చేసిందావిడ, నువ్వొచ్చావని రామనాథం గారి తోటలోంచి తెప్పించారు, ప్రొద్దున్నే కూర్చుని పనసపట్టు కొట్టారు తెలుసా, వర్ధనమ్మంది. నాకప్పటికీ ఆ ముసలాళ్ళను ఇబ్బంది పెడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ కలిగింది. అయ్యో ఎందుకండి శ్రమంతా, శ్రమ కాదు నాయన, సంతోషం. ఇంతలో సెల్ ఫోన్ మోగింది, మా చిన్నబాబు నుండి కాల్. రాంబాబు, మీ అక్కయ్యకి నాకు అమెరికా టిక్కెట్లు నువ్వు బయలుదేరే రోజే దొరికాయి, ట్రావెల్ ఏజెంట్ ఓ 10,000 ఎక్కువ పడుతుందన్నాడు, సరేనన్నాను, నువ్వు ఈ సాయంత్రానికి వస్తున్నావా, బయలుదేరుతున్నట్లుగా చెప్పి ఫోన్ పెట్టేశాను. అక్కయ్య రావాల్సింది అమెరికా కాదు, ఈ గంగలకురు అగ్రహారానికి. నా మనసు గట్టిగా అరిచింది. భోజనాలు అయ్యాక ఇద్దరి కళ్ళకి దండం పెట్టి సెలవు తీసుకున్నాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz కథానిక కార్యక్రమంలో వానప్రస్థం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. యోగా సాధన నిత్య జీవితంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కలెక్టర్

హెచ్ నాగరాణి సూచించారు. యోగాంధ్రలో భాగంగా నర్సాపురంలోని వలంథర్ రేవు ఆవరణలో గురువారం నిర్వహించిన సామూహిక యోగా అభ్యాసన కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. యోగా గురువు శిరీష ఆసనాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అతిథులు ప్రజలతో ఆసనాలు చేయించారు. వశిష్ట గోదావరిలో పడవలపై నాయకర్, కలెక్టర్, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరుల యోగాభ్యసన చూపర్లను ఆకట్టుకుంది. జిల్లాలో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. నీటిపారుదలలో ఎక్కడా ఇబ్బంది రాకుండా అంతా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజాస్పందనలో జల వనరుల శాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంపై ఇటీవల సిద్ధాంతంలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించడం మనకెంతో గర్వకారణమని అన్నారు. దాన్ని నిలబెట్టుకునేలా చక్కటి పనితీరు కనబరచాలని అన్నారు. కాలువ పనులపై సమీక్ష జరిపారు. ఖరీఫ్ నాట్లకు ముందే జిల్లాలోని అన్ని కాలువలను పూర్తిగా సిద్ధం చేసి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో మురుగునీరు పంట కాలువల్లోకి వదలడం అత్యంత ప్రమాదకరమని, వాటిని వెంటనే అరికట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించాలని, ఖచ్చితమైన సమాచారం సేకరించాలని రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. ఏలూరులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కలెక్టరేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వెట్టిసెల్వి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అమలుకు ఏకీకృత కుటుంబ సర్వే సమాచారం ఎంతో కీలకమని అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్ని సర్వాంగ సుందరంగా, ఆహ్లాదకర వాతావరణంతో విద్యార్థులకు స్వాగతం పలికేలా తీర్చిదిద్దారు. 1-2 తరగతుల విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఆయా తరగతి గదుల్లో గ్రూప్ ఫోటోలు తీశారు. కొత్త విద్యా సంవత్సరంలో ఇదొక మధురానుభూతిగా ఉండేలా, ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని డీఈఓ ఈ నారాయణ తెలిపారు. సర్లో భాగంగా ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటరు సేవలను పొందేందుకు బూత్ లెవెల్ అధికారితో కాల్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇందుకోసం ఓటర్లు ఈసీనెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. కాల్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లోగా బీఎల్ఓ సదరు ఓటర్ను సంప్రదిస్తారు. సేవలకు సంబంధించి సందేహాల వివరాల్ని తెలుసుకోవచ్చు. కాల్ బుకింగ్ ఎన్ని జరిగాయి, ఏ సేవలపై వివరాలు అడిగారు, చూపిన పరిష్కారం ఏమిటి అనే వివరాలు ముఖ్య ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తూ ఉంటారు. సర్లో భాగంగా ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి గణన ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల తిది జాబితా ప్రచురించనున్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఈ అంశంపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. వాటి రవాణా, విక్రయం, వినియోగం ఎక్కడా లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. పూర్తి పర్యవేక్షణ పెట్టామని, ఎక్కడా మత్తు పదార్థాలను విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా రవాణా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం అందించాలని అన్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. భీమవరంలోని డాక్టర్ యువి రమణరాజు పర్యవేక్షణలోని అంధుల పాఠశాలలు ఉచితంగా చదువుకునే విద్యార్థులకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. భీమవరం 2 పట్టణంలోని పద్మాలయ థియేటర్ వెనుక ఉన్న బుద్ధరాజు వెంకట సుబ్బరాజు మెమోరియల్ కంటి ఆసుపత్రి ఆవరణలో 2004 నుంచి అంధులకు ఉచిత పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుకున్న 25 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని పాఠశాల వ్యవస్థాపకుడు డాక్టర్ రమణరాజు తెలిపారు. 30 ఏళ్లలోపు వయసు ఉండి పూర్తిగా గాని పాక్షికంగా గాని అంధత్వం కలిగిన వారు నేరుగానైనా లేదా 0881622238 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భీమవరంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను కలెక్టర్ నాగరాణి గురువారం తనిఖీ చేశారు. అక్కడున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ శివనారాయణ రెడ్డి, ఎన్నికల విభాగ పర్యవేక్షణాధికారి శేఖర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై భీమవరం నియోజకవర్గానికి సంబంధించి గురువారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని

బూత్ స్థాయి అధికారులకు సూచించారు. పలు అంశాలపై అవగాహన కల్పించి పలువురి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్లు రావి రాంబాబు, రామాంజనేయులు, మున్సిపల్ సహాయ కమిషనర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బడియేడు పిల్లలందరినీ తప్పనిసరిగా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎంపీడీఓ మురళీ గంగాధరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు గురువారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు నీటితో మునిగాయి. గుంతలు, రహదారుల అంచుల్లో నీరు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటపాటు ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి సరఫరా నిలిచిపోయింది. భీమవరం పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై పల్లంగా ఉన్న చోట్ల నీరు ఆగిపోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు అవస్థలు పడ్డారు. మహిళలు, చిన్నారుల భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నియమించబడిన శక్తి టీమ్స్ నేతృత్వంలో నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్, మొగల్తూరు బజార్, షాపింగ్ మాల్ ప్రాంతాలు, తణుకు డీమార్ట్ ఏరియా, భీమవరం ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాస సెంటర్, గొల్లవాని తిప్ప రోడ్, పద్మాలయ రోడ్ వంటి రద్దీ ప్రాంతాలలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్థవంతంగా అధిగమించే మార్గాలను పోలీసు అధికారులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కవచంగా నిలిచే శక్తి యాప్ వినియోగం, దాని ప్రాముఖ్యతపై ఈ సదస్సులో పాల్గొన్న వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన గోప్యతా నియమాలు, భద్రతా ప్రమాణాల గురించి పోలీసు అధికారులు కూలంకుషంగా చర్చించారు. ముఖ్యంగా బాలికల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టంలోని కఠిన నిబంధనలను వివరిస్తూ వారి భద్రతపై సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. మహిళా సంబంధిత నేరాలపై ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని, బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ తక్షణమే స్పందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. మహిళా భద్రతా సాధికారిత లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని, భద్రతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
2: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, కళ్ళల్లో శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రౌద్రం, నడకలో సింహాన్ని తలపించే రాజసం, కటౌట్ చూసి నమ్మి వచ్చే అభిమానుల గుండె ధైర్యం, మరి విలనిజంలో క్రూరత్వాన్ని పలికించి వెప్పించాలన్నా, హీరోగా మరి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆరడుగుల బుల్లెట్లా దూసుకుపోయే పౌరుషం ఉండాలి. మరి అటువంటి పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యాక్షన్ స్టార్ అంతరంగ ప్రయాణం మన సిల్వర్ స్క్రీన్. సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప బ్యాక్గ్రౌండ్ నుండి హీరో అవడం వేరు, కానీ ఒక స్టార్ డైరెక్టర్ కొడుక్గా వచ్చి మొదట విలన్గా తనలోని నట విశ్వరూపాన్ని నిరూపించుకుని ఆ తర్వాత మాస్ హీరోగా మారి తనకంటూ ఓ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం మరో ఎత్తు. ఆయన తెలుగు సినిమా మ్యాచో స్టార్ మనందరి తొట్టింపూడి గోపీచంద్. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న శుభతరుణంలో మరి గోపీచంద్ గారి జీవిత విశేషాలను, అలానే ఆ నటన వెనుక ఉన్న కష్టాన్ని తెలుసుకోవడమే ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం. 1979 జూన్ 12 జన్మించిన గోపీచంద్ గారి సినీ నేపథ్యం ఎంతో అపురూపమైంది. మరి ఆయన తండ్రి మరెవరూ కాదు, తెలుగులో ఎన్నో విప్లవాత్మక సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు టి కృష్ణ గారు. మరైతే గోపీచంద్ 8 ఏళ్ల వయసులోనే తండ్రి కన్నుమూశారు. మరి తండ్రి లేని లోటు ఉన్న రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కేవలం సినిమాపై ఉన్న ఫ్యాషన్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు గోపీచంద్. మరి తొలి చిత్రం తొలిమలపై ఆశించిన విజయం సాధించకపోయినా అంత సదరి పర్లేదు. మరొక హీరోగా మాత్రమే చేయాలనే పట్టుదలకు పోకుండా క్రియేటివ్ డైరెక్టర్ తేజ గారి దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించి ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేశారు. మరి ఆయన పలికించిన ఆ క్రూరమైన విలనిజం ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇక తర్వాత మహేష్ బాబు, నిజం, ప్రభాస్, వర్షం సినిమాల్లో విలన్గా ఆయన చూపించిన నటన, ఆ డైలాగ్ డెలివరీ టాలీవుడ్ చరిత్రలోని ఐకానిక్ విలన్ పాత్రలుగా నిలిచిపోయాయి. కానీ ఒక నటుడిగా గోపీచంద్రలోని అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలైంది. మరి విలన్గా పీక్స్ చూసిన నటుడు మళ్లీ హీరోగా సక్సెస్ అవ్వడం చాలా అరుదు. కానీ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన యజ్ఞం సినిమాతో గోపీచంద్ మాస్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి ఆ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఆయన చూపించిన పౌరుషం, సెంటిమెంట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. ఇక తర్వాత వచ్చిన రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం చిత్రాలతో టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా ఒక తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు గోపీచంద్. గోపీచంద్ సినిమా వస్తోందంటే థియేటర్లలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. మరి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, లౌక్య సినిమాతో అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా తనకొచ్చని నిరూపించి ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. మరి వెండి తెరపై అంతటి రౌద్రాన్ని, యాక్షన్ ని చూపించే గోపీచంద్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారు. మరి వివాదాలకు చాలా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయి ఒక జెంటిల్మెన్ ఆయన. ఇక ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆయనకున్న స్నేహం ఇప్పటికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. మరి వర్షం సినిమాలో ఇద్దరు స్క్రీన్ పై శత్రువులుగా తలపడినా నిజ జీవితంలో మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారు. ఒక నటుడిగా

లు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాపై ఉన్న గౌరవంతో క్రమశిక్షణతో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు గోపీచంద్. ఇటీవల కాలంలో కూడా తనదైన శైలి యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలనిజం నుండి హీరోగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మ్యాచు స్టార్గా నిలిచిన గోపీచంద్ మన సిల్వర్ స్క్రీన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గోపీచంద్ ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గరలో ఉన్న కాకుటూరు వారి పాలెల్లో జన్మించాడు. మరి ఇతని బాల్యమంతా కూడా ఒంగోలు హైదరాబాదుల్లో గడిచింది. ఇక గోపీచంద్ తాతయ్య గారు మరి పొగాకు వ్యాపారం చేసేవారు. తండ్రి టి కృష్ణ కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ పొగాకు ఎగుమతి వ్యాపారం చేసేవారు. ఇక తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. మరి పిల్లల్ని చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్ను రప్పించి ఒంగోలులోనే డిల్ డెస్పరాండం అనే పాఠశాల ప్రారంభించారు. డిల్ డెస్పరాండం అంటే ఫ్రెంచ్ భాషలో నిరాశ పడవద్దు అని అర్థం. మరి పాఠశాల ఇప్పటికీ కూడా ఒంగోలులో టి కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు. గోపీచంద్ ఈ పాఠశాలలోనే చదువుకున్నాడు. మరి గోపీచంద్ 3వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణగారు నేటి భారతం సినిమా తీశారు. తర్వాత పిల్లల్ని చెన్నై తీసుకెళ్లి రామకృష్ణ మిషన్ పాఠశాలలో చేర్పించారు. ఇక తర్వాత రష్యాలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించాడు గోపీచంద్. రష్యాలో ఉండగా మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేసేవాళ్లు. మరి వాళ్ల దగ్గర పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు. ఇక గోపీచంద్ చదువు పూర్తవగానే వ్యాపారం చేసుకోవాలి అనుకున్నాడు. మరి అంతకు మునిపే అన్నయ్య ప్రేమ్చంద్ దర్శకుడు కావాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. కానీ కొద్ది కాలానికే ఒక ప్రమాదంలో మరణించాడు. తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని గోపీచంద్ సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ కథనాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలి వలపు అనే చిత్రం తీశారు. గోపీచంద్ సినీ ప్రయాణాన్ని మనం నిశితంగా గమనిస్తే ఆయన ఏ ఒక్క జానర్కో లేదంటే ఒకే రకమైన ఇమేజ్కో పరిమితం కాలేదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా జీవించి ప్రతి జానర్లోనూ తనకంటూ ఒక చెరగని బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం గోపీచంద్ గారి ప్రత్యేకత. యాక్షన్ విషయానికొస్తే 6 అడుగుల కటౌట్, ఆ కండలు తిరిగిన శరీరం, పవర్ఫుల్ బేస్ వాయిస్ ఆయనకు దేవుడిచ్చిన వరాలు. యజ్ఞం, శౌర్యం లాంటి సినిమాల్లో ఆయన విలన్లను హెచ్చరిస్తూ డైలాగ్ చెప్తుంటే మాస్ ఆడియన్స్కి నరాల్లో రక్తం ఉడుకుతుంది. ఇక ఫైట్ సీక్వెన్స్లలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక రియల్ ఫైటర్ను తలపిస్తుంది. అందుకే టాలీవుడ్లో ఆయన మ్యాచ్ స్టార్ అయ్యారు. కానీ అదే నటుడు హాస్యం వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుందో లౌక్యం సినిమా చూపిస్తుంది. అంతవరకు సీరియస్ యాక్షన్ హీరోగా చూసిన ప్రేక్షకులు ఆ సినిమాలో ఆయన టైమింగ్, పంచ్ డైలాగులు, బ్రహ్మానందం గారితో కలిసి చేసిన కామెడీ చూసి థియేటర్లలో నవ్వులు ఆపుకోలేకపోయారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీస్ మెచ్చే క్లీన్ ఎంటర్టైన్మెంట్ కూడా తను పండించగలనని ఆ సినిమాతో నిరూపించారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా థ్రిల్లర్ మరియు అడ్వెంచర్ జానర్లలో గోపీచంద్ గారు చేసిన ప్రయోగాలు టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. మరి చంద్రశేఖర్ ఎలేటి గారి దర్శకత్వంలో వచ్చిన ఒక్కడున్నాడు సినిమా ఒక మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. బాంబే బ్యాక్ డ్రాప్లో సాగే ఆ మైండ్ గేమ్లో గోపీచంద్ గారి నటన ఎంతో సెటిల్డ్గా అద్భుతంగా ఉంటుంది. అలానే పాకిస్తాన్ సరిహద్దుల్లో దాగి ఉన్న నిధిని వెలికి తీసే నేపథ్యంలో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సాహసం సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఆ సినిమాలో ఒక సాదా సీదా ఏటీఎం సెక్యూరిటీ గార్డుగా, ఆ తర్వాత తన తాతల ఆస్తి కోసం పాకిస్తాన్ వెళ్లి ప్రాణాలకు తెగించి పోరాడే ఒక సాహసికుడిగా ఆయన చూపిన నటన, హావభావాలు అమోఘం. కథ, యాక్షన్ అయినా హాస్యం అయినా సీటు అంచున కూర్చోపెట్టి థ్రిల్లర్ అయినా ఆ పాత్ర స్వభావానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ ప్రతి సినిమాతో ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతినిస్తూ వర్స్టైల్ యాక్టర్గా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు గోపీచంద్. ఒక నటుడికి కథ తెలియడం లేదు, కానీ ఆ కథలో ఉన్న పాత్ర స్వభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని స్క్రీన్పై ఎలా ప్రజెంట్ చేస్తే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాను ఆదరిస్తాడో తెలుసుకోవడం మరో ఎత్తు. మన తొట్టెంపొడి గోపీచంద్కి ఆ పల్స్
ఆ సీక్రెట్ చాలా బాగా తెలుసు.

గోపిచంద్ ఒక స్క్రిప్ట్ వినేటప్పుడే కేవలం తన క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రమే చూసుకోరు. ఈ సీన్లో నేను ఇలా రియాక్ట్ అయితే థియేటర్లో కూర్చున్న సామాన్య ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడా లేదా అని ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ఇక ఆయన సినిమాల్లోని క్యారెక్టరైజేషన్ గమనిస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాస్ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కేవలం గాల్లోకి ఎగిరి ఫైట్లు చేయడం మాత్రమే కాకుండా ఆ ఫైట్ వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండేలా చూసుకుంటారు. లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ అయినా, రణంలో కాలేజీ కుర్రాడి ఆత్మ గౌరవం అయినా, ప్రేక్షకుడు ఆ ఎమోషన్కు ముందు కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాతే ఆయన చేసే యాక్షన్ను ఎంజాయ్ చేస్తాడు. ఈ లోక్యం గోపిచంద్కి బాగా తెలుసు కాబట్టి ఆయన చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు అంతగా నచ్చుతాయి. అలానే పాత్రల స్వభావానికి తగ్గట్టుగా తన నటనలోని ఇంటెన్సిటీని పెంచడం లేదా తగ్గించడం ఆయన ప్రత్యేకత. విలన్గా చేస్తున్నప్పుడు ఎంత క్రూరత్వాన్ని చూపించాలో, హీరోగా చేస్తున్నప్పుడు సగటు ప్రేక్షకుడికి ఎంతటి నమ్మకాన్ని ఇవ్వాలో ఆయనకు తెలుసు. మరి డైరెక్టర్ సీన్ వివరించినప్పుడు అందులోని డ్రామాను పూర్తిగా అర్థం చేసుకుని కళ్లల్లో పౌరుషాన్ని పలికిస్తూనే గుండెల్లోని ఆవేదనను కూడా ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్స్తో చూపించగలరు గోపిచంద్. కమర్షియల్ సినిమాల సూత్రాలను, తెలుగు ప్రేక్షకుల అభిరుచులను నర నరాన జీర్ణించుకున్న నటుడు కాబట్టి హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లకు క్యూ కడతారు. వారి పాత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రేక్షకుడి గుండెకు హత్తుకునేలా నటించే ఆ మేధస్సి గోపిచంద్ని ఇండస్ట్రీలో ఒక నమ్మకమైన హీరోగా నిలబెట్టింది. ఒక కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పోతే ఒక సినిమా ప్రభావం ఇంకో సినిమాపై పడటం చాలా సహజం. కానీ గోపిచంద్ విషయంలో మాత్రం సినిమాకి ఎంతో వేరియేషన్ ఉంటుంది. ఆయన సినిమాల కథలు ఒకదాని ఛాయ ఇంకో దానిపై అస్సలు పడవు. ఆయన ఎంచుకునే కథాంశాల్లోని వైవిధ్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక సినిమాలో ఆయన పక్కా పల్లెటూరి లేదా రాయలసీమ నేపథ్యంలో సాగే కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగి యజ్ఞం లాంటి పౌరుషం ఉన్న పాత్ర చేస్తే, మరి ఆ వెంటనే వచ్చే సినిమాలో సిటీ బ్యాక్డ్రాప్లో కాలేజ్ కుర్రాడిగా చమత్కారంతో సాగే రణంగా కనిపిస్తారు. మరి రెండు సినిమాల మూడ్స్ కానీ, ఆ కథల నడక కానీ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే రక్తదానం, కిడ్నీ రాకెట్ లాంటి ఒక విభిన్నమైన మెడికల్ థ్రిల్లింగ్ పాయింట్తో ఒక్కడున్నాడు లాంటి మైండ్ గేమ్ సినిమా చేసిన చేతులతోనే ఆ తర్వాత నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ అడ్వెంచర్ థ్రిల్లర్ సాహసం చేశారు. మరి రెండూ కూడా థ్రిల్లర్ జానర్లే అయినా ఒకదాని షేడ్ ఇంకొక దానిలో ఎక్కడా కనిపించదు. మరొకదానిలో బుద్ధిబలం చూపిస్తే ఇంకొక దానిలో శారీరక సాహసాన్ని చూపిస్తారు. అలానే లక్ష్యంలో అన్నదమ్ముల మధ్య ఉండే ఆత్మీయతను చూపించిన ఆయనే గౌతమ్ నందాకి వచ్చేసరికి డబ్బు చుట్టూ తిరిగే మనుషుల నైజాలను, ధనిక పేద వర్గాల మధ్య ఉండే అంతరాలను డ్యూయల్ రోల్లో ఎంతో స్టైలిష్గా ఆవిష్కరించారు. మరి కథల ఎంపికలోనే కాదు, ఆయా పాత్రల్లో ఆయన వేసే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, మాట్లాడే యాస సినిమాకి పూర్తిగా మారిపోతాయి. మరి దర్శకుడు ఏ ప్రపంచాన్నైతే సృష్టించాడో ఆ ప్రపంచంలోకి గోపిచంద్ గారు పూర్తిగా లీనమైపోతారు. అందుకే ప్రేక్షకుడు థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక కొత్త కథను, ఒక కొత్త గోపిచంద్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప పాత సినిమా తాలూకు ఛాయలు ఎక్కడా వాళ్ళను డిస్టర్బ్ చేయవు. ఈ రకమైన వైవిధ్యమే ఆయన్ని ఇండస్ట్రీలో ఒక వర్సటైల్ హీరోగా నిలబెట్టింది. ఇక గోపిచంద్ గారి సినిమాల్లోని వైవిధ్యం గురించి, ఆయన కథల ఛాయలు ఒకదానిపై ఒకటి పడవు అనే విషయం గురించి మాట్లాడుకుంటూ పోతే ఇందులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన కోణం ఉంది. అది ఆయన సినిమాల్లోని కమర్షియల్ విలువల సమతుల్యత. మరి చాలామంది హీరోలు ఒక జానర్లో హిట్ వస్తే వరుసగా అదే తరహా సినిమాలు చేయిస్తూ సేఫ్ జోన్లో ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ గోపిచంద్ మాత్రం తన కెరీర్ గ్రాఫ్ను ఎప్పుడూ ఒకేలా ఉంచలేదు. ఒక సినిమా పక్కా మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ వస్తే, మరి ఆ వెంటనే వచ్చే సినిమా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేసుకుంటారు. మరి ఉదాహరణకి శౌర్యం, శంఖం లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎపిసోడ్స్తో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన ఆయనే ఆ వెంటనే మొగుడు లాంటి సినిమాతో పెళ్లి, బంధాలు, సంప్రదాయాల చుట్టూ తిరిగే ఒక పక్కా ఫ్యామిలీ డ్రామాలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ పౌరుషం చూపించిన కళ్లతోని ఇక్కడ

భార్యను కుటుంబాన్ని అమితంగా ప్రేమించి ఒక సాదా సీదా భర్తగా సెంటిమెంట్ ని పండించారు. మరంతేకాదు, కథానాయకుడిగా ఆయనకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఎంత పెద్ద స్టార్ కమెడియన్స్ ఉన్నా వారి కామెడీ టైమింగ్ కు అడ్డుపడకుండా వారితో ఈక్వల్ గా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటూ సీన్ రక్తికట్టిస్తారు. మరి రణంలో ఆలీతో, లక్ష్యంలో బ్రహ్మానందంతో, లౌక్యంలో రఘుబాబు మరియు పృథ్వీతో ఆయన చేసిన హంగామా ఇప్పటికీ కూడా బీమర్స్ కి ఫేవరెట్ మెటీరియల్. ఒక పెద్ద యాక్షన్ హీరో అంతటి హుందాతనాన్ని పక్కన పెట్టి అంతలా నవ్వించడం కేవలం కథపై పాత్రపై ఉన్న అవగాహన వల్లే సాధ్యమవుతుంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ తన 100% శ్రమను పెట్టడం, కొత్త దర్శకులను నమ్మి వారికి అవకాశాలు ఇవ్వడం గోపిచంద్ నైజం. మరి వెండి తెరపై ఆయన చూపించే ఆ నటన వైవిధ్యం, ఒకదానికొకటి సంబంధం లేని ఆ కథల ఎంపిక దశాబ్దాలు గడిచిన టాలీవుడ్ లో ఆయన్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి. మరి మొత్తంగా చూస్తే గోపిచంద్ ప్రయాణం వెండి తెరపై ఒక అద్భుతమైన పాఠం లాంటిది. ఒక నటుడిగా ఆయన ప్రదర్శించిన వైవిధ్యం, జానర్ ఏదైనా సరే అందులో లీనమైపోయే తత్వం, సినిమా సినిమాకి ఆయన చూపించే ఆ వేరియేషన్ నిజంగా టాలీవుడ్ లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని, ఒక తిరుగులేని బ్రాండ్ ను క్రియేట్ చేశాయి. అందుకే ఆయన కేవలం కండలు తిరిగిన నేచురల్ స్టార్ మాత్రమే కాదు, ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకున్న ఒక నమ్మకమైన కథానాయకుడు. హిట్లో ప్లాపులతో సంబంధం లేకుండా నిరంతరం కొత్త కథలతో మనల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్న ఆ యాక్షన్ స్టార్ కి మన సిల్వర్ స్క్రీన్ తరపున మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ పవర్ఫుల్ అండ్ వర్స్టైల్ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తూ, రేపు మన వెండి తెరపై వెరవబోయే మరో సినీ దిగ్గజంతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతల కోసం ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆణిముత్యాల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నా వినే సదుపాయం కోసం రేడియో విష్ణు 90.4 యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాల్ని ఎక్కడ ఉన్నా విని ఆనందించండి. ఇక మరి ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినేద్దామా? ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోదండరామిరెడ్డి దర్శకుడుగా, చిరంజీవి, భానుప్రియ, రాధ 1987 విడుదలైన చిత్రం జేబు దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గానం చేసిన పెదవి పెదవి కలయిక ఎందుకు పాట వింటారు. పాట రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రాజ్ కోటి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: జయపు దొంగ చిత్రం నుంచి బాలు చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ, జయప్రద, సుహాసిని ప్రధాన తారాగణంగా 1987లో విడుదలైన చిత్రం తేనె మనసులు. SV రాజేందర్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి రాజ్ సీతారాం, పి సుశీల గానం చేసిన నా ప్రాణమే ప్రేమగా పాట వింటారు. రచన వేటూరి, సంగీతం బప్పి లహరి.

0: లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
3: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
3: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. తేనె మనసుల చిత్ర నుంచి రాజ్ సీతారాం సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మంచి హిట్ గా నిలిచిన చిత్రం లేడీస్ టైలర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: లేడీస్ టైలర్ చిత్రం నుంచి ఇళయరాజా స్వరపరిచిన చక్కటి పాట విన్నారు కదా. తర్వాత పాట జంధ్యాల దర్శకత్వంలో పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన చిత్రం పడమటి సంధ్యారాగం. విజయశాంతి, టామ్ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన లైఫ్ ఈజ్ ఫ్యాబీ విత్ యూ బేబీ పాట వింటారు. విశేషం ఏమంటే ఈ పాట రచన స్వరకర్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట వినండి.

0: Gunda la guba guba guba guba. Mamma mia.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. పడమటి సంధ్యారాగం చిత్త నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా రాసి స్వరాలు అందించి గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, సుమలత ముఖ్య పాత్రల్లో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం పసివాడి ప్రాణం. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అందం శరణం గచ్చామి పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
1: వద్దే వద్దు, నూనె వస్తువులు అస్సలు వద్దు.
2: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మహిళ. డాల్ఫిన్ న్యూస్ కు ఆ పేరు ఎలా వచ్చింది? విశాఖ మొదటి మ్యాప్ లో ఉన్న గ్రామాలేంటి? 1942లో విశాఖ మీద జపాన్ బాంబులేసినప్పుడు అవి ఎక్కడెక్కడ పడ్డాయి? ఇలాంటి ఆసక్తికర అంశాలను కథల రూపంలో తెలియజేస్తూ హెరిటేజ్ కథకురాలిగా గుర్తింపు పొందారు జయశ్రీ హట్టంగడి. మరోవైపు ఆమె క్యాన్సర్ ని కూడా జయించారు. మాది విశాఖపట్నం. అమ్మ మాలతీరావు గృహిణి, నాన్న డాక్టర్ సూర్యరావు నౌకాదళంలో సర్జన్ కమాండర్గా విధులు నిర్వహించారు. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అమ్మతో పాటు అమ్మమ్మలు సంస్కృతి సాంప్రదాయాలు, ఆహార అలవాట్లు, వస్త్రధారణ గురించి కథల రూపంలో గొప్పగా చెప్పేవారు. కథకురాలిగా మారడానికి ఆ ప్రభావం కొంత ఉందనే చెప్పాలండి. లక్నౌలో సైకాలజీ, లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేశా. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు చెన్నైలో నిర్మాణ, ఆర్థిక, ప్రకటనల రంగాల్లో పనిచేశా. మా వారు సోహన్ ఉద్యోగరీత్యా బహ్రెయిన్లో ఉన్నప్పుడు అక్కడ బ్యాంకింగ్ రంగంలో పనిచేశా. 2005 నుంచి విశాఖలోనే ఉంటున్నా. మొదట్లో గిరిజనుల అభివృద్ధికి పనిచేసే ఓ ఎన్జిఓలో వాలంటీర్గా ఉండేదాన్ని. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన విద్యార్థులు కోరడంతో గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్ళా. వారి సంస్కృతిని వివరిస్తే అందరూ ఆశ్చర్యపోయేవారు. కథలు చెప్పడంలో నాకున్న నైపుణ్యం అప్పుడే తెలిసింది. ఆపై విశాఖ పరిసరాల్లో వారసత్వ ప్రదేశాల మీద చరిత్రకారులతో కలిసి పనిచేశాను. ఇక్కడ ఎంతో చారిత్రక సంపద ఉంది. దాని గురించి అందరికీ తెలియజేయాలనిపించింది. అందులో భాగంగానే ముందు 100 ఏళ్ల నాటి మ్యాపులు, చిత్రాలను సేకరించాను. ఆపై వారాంతాల్లో హెరిటేజ్ వాక్స్, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. చరిత్రని వర్తమానాన్ని పోలుస్తూ కథలుగా చెబుతాను. పిల్లలు, పెద్దవాళ్ళు శ్రద్ధగా వింటూ అనుబంధ ప్రశ్నలు అడుగుతుంటే ఉత్సాహం రెట్టింపయ్యేది. అది కూడా ఫీజు తీసుకోకుండానే ఇవన్నీ చేస్తున్నాను. విశాఖలోని ప్రముఖ రాస్ హిల్స్ పైకి వెళ్ళి ఆ కొండకు ఆ పేరు ఎలా వచ్చింది, అక్కడ చర్చి ఎప్పుడు నిర్మించారు, ఇలాంటివి చెబుతాను. డాల్ఫినోస్ గురించి 1700లో కోస్టల్ కోరమండల్ మ్యాప్ చూపించి మరో కథ. 1773లో మర్చెంట్ వైజాగ్ పట్నం పేరుతో నెదర్లాండ్స్ నుంచి వచ్చిన నౌక కథ. విశాఖ పోర్టు నిర్మాణం, సర్ ఆర్థర్ కాటన్ చేసిన సూచనలు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వివరిస్తాను. ఓల్డ్ టౌన్ వాక్, లైట్ హౌస్ వాక్, హెరిటేజ్ వాక్ ఆన్ వైజాగ్లను నిర్వహిస్తాను. 1699 నుంచి 1950 మధ్య నగర వారసత్వానికి సంబంధించిన 200 అరుదైన చిత్రాలను భద్రపరిచి విశదీకరిస్తున్నాను. ఆ కాలంలో సంస్కృతి, ప్రజల వేషధారణ, వస్తు మార్పిడి పద్ధతి వంటివి చెబుతుంటే పిల్లలంతా ఆశ్చర్యపోతుంటారండి. పావురాల కొండ, తొట్లకొండ, బావికొండ గురించి చిత్రాలతో సహా చెప్తుంటే చెవులు రిక్కరించి వింటారు. సామాన్యులే కాదండి, ఆర్కిటెక్టులు, ఫోటోగ్రాఫర్లు, ఆర్ట్ డైరెక్టర్లు వివిధ రంగాల నిపుణులు బృందాలుగా వచ్చి వీటిని తెలుసుకుంటారు, విదేశీయులలో ఆసక్తి చూపుతుంటారు. గత 15 నెలల్లో 5000 వాక్స్ నిర్వహించాను. 2023లో అండాశయ క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. అయినా భయపడలేదు. సర్జరీ జరిగాక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేశాను. చికిత్స సమయంలో 25కు పైగా కార్యక్రమాలు నిర్వహించా. క్యాన్సర్ నుంచి కోలుకున్నా. ఇటీవల విశాఖలో జపాన్, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల నాయక దళాలు సంయుక్తంగా మలబార్ విన్యాసాలు నిర్వహించాయి. ఆ సమయంలో నగర వారసత్వ సంపదను ఆయా దేశాల నౌకాధికారులకు వివరించే అవకాశం దక్కడం ఎంతో స్ఫూర్తినిచ్చింది. సంతృప్తినిచ్చింది. లిజనర్స్, వినారు కదండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. పిల్లల ఆటల వినోదంతో పాటు విఘ్నదాయకంగానూ ఉంటే బాగుంటుంది కదా. ఈ రాకెట్ రేస్ ఆట కూడా అలాంటిదే అండి. ఇద్దరు కలిసి దీన్ని ఆడొచ్చు. పిల్లల వయసు బట్టి బోర్డు మీద 20, 50 ఇలా అంకెలు ఉంటాయి. మొదటి స్థానం దగ్గర 2 వేరు రంగుల్లో రాకెట్లు అతికిస్తారు. పిల్లలకు నచ్చింది ఎంపిక చేసుకోవాలి. ఆపై డైస్ వేసి వచ్చిన అంకెను బట్టి రాకెట్ను ముందుకు జరపాలి. ఇలా ఇద్దరు మార్చి మార్చి డైస్ వేయాలండి. ఎవరి రాకెట్ ముందుగా గమ్యాన్ని చేరితే వాళ్ళు గెలిచినట్టు. ఈ ఆటతో అంకెలను సులువుగా గుర్తుపెట్టుకుంటారు. పెద్ద సంఖ్యల్ని కూడా గుర్తిస్తారండి. ఈ బోర్డులు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటి దగ్గరే పిల్లలతో తయారు చేయిస్తే క్రియేటివ్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అలాగే పళ్ళ రసాలు తీయడం ఇంకా సులువండి. ఎలాగంటే విద్యుత్ అవసరం లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా నాచురల్ పళ్ళ రసాలు కావాలనుకునే వారికి మాన్యువల్ హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ కూడా ఒక మంచి ఎంపికే. పళ్ళను కోసి వాటిని కప్పుల కనిపించే భాగంలో పెట్టాలి. జ్యూస్ పడటానికి వీలుగా గ్లాస్ పెట్టి లీవర్ని తిప్పితే సరి. కప్పుకి ఉండే రంధ్రాల నుంచి రసం గ్లాస్లో పడుతుంది, వృధా కప్పులోనే ఉండిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో

తయారు చేస్తున్నారండి, కాబట్టి శుభ్రం చేసుకోవడం కూడా సులభే. అలాగే కొన్ని వస్తువులు చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ అవి ఇచ్చే ప్రయోజనాలు బోలెడు. ఈ రీఛార్జబుల్ జ్యూసర్ కూడా అంతే అండి. పండ్లను జ్యూసర్లో వేసి బటన్ నొక్కితే సరే, మోటార్తో నడిచే ప్రెస్సింగ్ ప్లేట్ పైకి కిందకి కదులుతూ రసం తీస్తుంది. ఓ వైపు నుంచి రసం, మరోవైపు నుంచి వృధాని బయటకు పంపిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 15 సార్లు జ్యూస్ తీసుకునే సౌకర్యం ఉంటుందట. ఆఫీసులకి, ప్రయాణాల్లోనూ సులువుగా తీసుకువెళ్ళొచ్చండి. లిజనర్స్ విన్నారు కదండి, మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: श्री लक्ष्मी हॉस्पिटल्स भीमवरम అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
4: బయట దొరికి రంగునీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
3: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
4: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మనలో చాలా మందికి చిరుతిళ్ళంటే బోల్డ్ అంత ఇష్టమండి. అయితే వాటిలో బజ్జీ, పకోడీ ఇలాంటివి కడుపుబ్బరం కలిగించి చిరాకు పెడతాయి. ఆ ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే స్నాక్స్ కూడా అనేకం ఉన్నాయండి. అందులో భాగంగానే ఈరోజు కట్లెట్ రెసిపీ కూడా. మరి చిలకడదుంప కట్లెట్కు కావలసిన పదార్థాలేంటో తెలుసుకుందామా? అటుకులు 1 కప్పు, చిలకడదుంపలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం తురుము 1 స్పూన్, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్, కారం 1/2 స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా మిరియాల పొడి 1/2 స్పూన్ చొప్పున, నిమ్మరసం స్పూను, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, నూనె వేయించడానికి సరిపడా. ఈ నర్స్, మరి చిలకడదుంపల కట్లెట్కి కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, అలాగే తయారు విధానం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా అటుకులను కడిగి నీళ్లు వంపేసి పక్కనుంచాలి. ఆ తర్వాత చిలకడదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోండి. అందులో నానబెట్టిన అటుకులు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిరియాల పొడి, అల్లం తురుము, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమంతో కట్లెట్లు చేసుకోవాలి. వాటిని బ్రెడ్ పౌడర్లో ముంచి తీసి కాగుతున్న నూనెలో మధ్యస్థమైన సెగ మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. వేడివేడిగా టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. ఈ పోహా కట్లెట్లు బయట కరకల్లాడుతూ లోపల మృదుగా ఉండి చాలా రుచిగుంటాయండి. లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాల్టి మహిళ. మళ్ళీ ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే తీర్థ.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: After a short break, welcome back to Ayushman Bhava. పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలల పంటని చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో అమూల ఎక్కడో ఇది అని చెప్పలేని ఆందోళన అమ్మా నాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుండే సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు బాధ్యత అంతా అమ్మా నాన్నలిద్దరిదే. దాంతో పిల్లల పెంపకం విషయంలో ఎన్నెన్నో సందేహాలు వారి తొలిచేస్తుంటున్నాయి. నిజానికి పిల్లల ఎదుగుదల వయసును బట్టి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఆ పద్ధతి గురించి తెలుసుకుంటే నిబ్బరంగా పిల్లల్ని పెంచవచ్చు, వారి తొలి అడుగులు, తొలి పలుకులు ఇలా ప్రతి మైలురాయిని ఆస్వాదించవచ్చు. మరి ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. పాపాయి తాగిన పాలు తాగినట్లు కక్కేస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడాది దాటినా బాబు నోట్లోంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకనో, మా పాప ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. క్రష్ లో వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు. పక్కింట్లో పాప ఏడాదికి నడిచేస్తుంది, మా పాపకి ఇంకా నిలబడమే కష్టంగా ఉంది. కజిన్ వాళ్ళ అబ్బాయికి ఆటిజం సమస్య ఉందన్నారు, అది విన్నప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. అలాంటి సమస్యను ముందే గుర్తించగలిగితే బాగుంటుంది కదా. నలుగురు తల్లులు కలిస్తే ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వినిపిస్తుంటాయండి. మరి ఒకప్పుడంటే ఇంట్లోనో బంధువుల్లోనో ఎప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ వారి ఎదుగుదలను గమనిస్తూ చాలా విషయాన్ని సహజంగా తెలుసుకునేవారు. క్రమంగా చిన్న కుటుంబాలు పెరగడం, ఆడ మగ అంతా చదువుల్లో పడిపోవడంతో ఈ గమనింపు తగ్గిపోయింది. దాంతో తాము తల్లిదండ్రులు అయ్యే వరకు పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియని వారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్న తరాల అంతరం పిల్లల పెంపకంలోనూ సహజంలోనూ వచ్చిన ఆధునిక మార్పులు వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి. మరో పక్క ఇతర విషయాల్లాగే పిల్లల ఎదుగుదలని పక్క వాళ్లతో పోల్చి చూసుకుంటున్నారు ఈ తరం తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్ని కలిసి పేరెంటింగ్ ని ఒక సవాలుగా మార్చేశాయి. సాధారణంగా కాన్పు తర్వాత ఆసుపత్రిలోనే పిల్లల వైద్యులు కూడా తల్లులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కి తీసుకెళ్లినప్పుడు కూడా పిల్లల బరువు, ఎత్తు లాంటివన్నీ కొలిచి ఎదుగుదల సక్రమంగా ఉంది లేనిది అంచనా వేస్తారు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా వైద్యుల్ని అడిగి తమకున్న సందేహాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అటు వైద్యులు బిజీగా ఉండి ఇటు తల్లిదండ్రులు పనులు ఒత్తిడిలో ఉంటే ఈ సందేహాలు నివృత్తికి అవకాశం ఉండడం లేదు. అందుకే పిల్లల ఎదుగుదలకు సంబంధించి అమ్మా నాన్నల్లో ఇంత కలవరం. మరి దాన్ని తగ్గించేందుకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే పోయే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లలు ఎదుగుదలకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదల అనేది నిరంతరం జరిగే సంక్లిష్ట ప్రక్రియ. పుట్టగానే ఏడవడం దగ్గర నుంచి వారి ప్రతిచర్య అపురూపమే అద్భుతమే. అలాగని పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలాగా ఎదగరు. ఎందుకంటే అంటే తల నిలపడం, బోర్ల పడడం, పాకడం, నడవడం లాంటివన్నీ సరిగ్గా ఫలానా రోజులోనో ఫలానా నెలలోనో చేయాలని రూలేం లేదు. ఉదాహరణకు బడికెళ్లే పిల్లల్ని తీసుకుంటే ఒక తరగతిలో పిల్లలందరూ 6 నెలలు అటు ఇటుగా ఒకే వయసు వాళ్లే ఉంటారు. కానీ వాళ్ల ఒడ్డు పొడుగు నేర్చుకునే సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అయినా అందరి సామర్థ్యాలను కలిపి అంచనా వేసి ఆ తరగతి పిల్లలకు ఉండే సగటు ప్రతిభా పాఠాలను నిర్ణయిస్తారు కదా, అదే చిన్నపిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే పిల్లల్ని పక్క వాళ్లతో పోల్చి చూడకుండా మామూలుగా ఆ వయసుకు తగిన ఎదుగుదల ఉందా లేదా అన్నది గమనించుకుంటే చాలండి. సాధారణంగా ఏ వయసు పిల్లలు ఏ పనులు చేయగలరో తెలుసుకుంటే అప్పుడు అసాధారణ పరిస్థితి ఏదన్నా ఉన్నా ఎదుగుదల లోపాలున్నా గుర్తించడం తేలికవుతుంది. మరి సాధారణంగా పిల్లల ఎదుగుదలలో మైలు రాళ్లు ఎలా ఉంటాయన్న విషయాల గురించి అయితే తెలుసుకుందాం. పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు ఉండే మైలు రాయిలు ఇవ్వండి. పాపాయి వెలికిల్లా పడుకుంటుంది, తల ఒక పక్కకి తిప్పగలుగుతుంది, రోజుకి 20 గంటలు నిద్రపోతుంది, అకస్మాత్తుగా ఏ శబ్దాలకు ఉలిక్కి పడుతుంది, గుప్పిళ్లు మూసి ఉంటాయి, పాపాయి చేతిలో మన వేలు పెడితే గట్టిగా పట్టుకున్నట్లు గుప్పిట బిగుస్తుంది. లిజనర్స్, మరి పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి తెలుసుకున్నారు కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: After a short break, welcome back to Ayushman Bhava. So listeners, మరి 6 వారాల నుంచి 12 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. ఎత్తుకున్న వారి ముఖంపై కానీ ఇతరాత్ర వస్తువులపై కానీ దృష్టి నిలిపి చూడగలుగుతుంది, నవ్వుతుంది. 3 నెలలు నిండాక వెలికిల్లా పడుకుని చేతుల్ని కాళ్ళని బాగా కదిలించగలుగుతుంది. నోటితో రకరకాల శబ్దాలు చేస్తుంది. తల్లిని గుర్తుపట్టి ఆమె గొంతు వినగానే కేరింతలు కొడుతుంది. కుప్పిట మూసి ఉంచడం తగ్గిస్తుంది. ఎత్తుకున్నప్పుడు కొంచెం సేపు తల నిలపగలుగుతుంది. ఏదైనా వస్తువు చూపిస్తే అందుకోవడానికి చేయి చాపుతుంది. బొమ్మ పట్టుకుని ఆడుకుంటుంది. తన దగ్గర ఎవ్వరూ లేకపోతే ఏడుస్తుంది. 6 నెలలకు పిల్లలు ఏం చేస్తారంటే 2 చేతుల మధ్య సమన్వయం వస్తుంది. ఒక చేతిలో వస్తువును మరో చేతిలోకి మార్చుకోగలుగుతారు. చుట్టుపక్కల శబ్దాలకు స్పందించి తల తిప్పి చూస్తారు. కొత్త మనుషుల్ని, దృశ్యాల్ని కుతూహలంగా గమనిస్తుంటారు. మనం మాట్లాడిస్తే తను మాటలు చెబుతున్నట్లుగా శబ్దాలు చేస్తుంటారు. బోర్ల పడి పొట్ట మీదకు ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంటారు. సపోర్ట్ ఉంటే కాసేపు కూర్చోగలుగుతారు. తన బరువుని కాళ్ల మీద మోపడం ఇప్పుడే మెల్లగా అలవాటు పడుతూ ఉంటుంది. అమ్మా నాన్నలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఎత్తుకుని ముద్దాడుతుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మరి 9 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయి విషయాల గురించి తెలుసుకుందాం. ఏ సపోర్టు అక్కర్లేకుండా కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. చేతులు మోకాళ్ల మీద పాకడం బాగా వచ్చేస్తుంది. పేరు పెట్టు పిలిస్తే చూసి నవ్వుతూ ఉంటారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త వాళ్ళు పలకరిస్తే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు చెయ్యందిస్తే లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు. కొన్ని బొమ్మల్ని ప్రత్యేకంగా ఇష్టపడడం మొదలు పెడతారు. వద్దు అని చెబితే చేసే పని ఆపేస్తారు. 12 నెలలకైతే అమ్మా తాత లాంటి వారి మాటలకు పలుకుతూ ఉంటారు. లేచి నిలబడగలుగుతారు. కుర్చీలు బల్లలు పట్టుకుని నడిచేస్తుంటారు. చప్పట్లు కొట్టడం, చెయ్యూపి టాటా చెప్పడం తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు చెబితే అర్థం చేసుకుంటూ ఉంటారు. వస్తువుల్ని ఇవ్వడం, తీసుకోవడం తెలుస్తుంది. తల అడ్డంగా ఊపడం ద్వారా తనకి ఇష్టం లేదని అర్థమవుతుంది. తల్లి అన్న మాటను అలాగే పలకడానికి ప్రయత్నిస్తుంటారు. 18 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయిలు, స్వయంగా గ్లాసు పట్టుకుని పారబోయకుండా పాలు తాగలుగుతారు. ప్లేటులో పెట్టిస్తే తనంతట తాను తీసుకుని తినగలుగుతారు. ఏదీ పట్టుకోకుండా ఇంట్లో చకచకా నడిచేస్తుంటారు. చిన్న చిన్న మాటలు కూడా చెబుతుంటారు. అయితే తల్లిదండ్రులంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇవన్నీ కూడా కొందరి పిల్లలకు 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు ముందు వెనక జరగొచ్చు. ఉదాహరణకు కొందరు 9వ నెల నుంచే నడవడానికి ప్రయత్నిస్తారు. తొలి పుట్టినరోజు నాటికల్లా నడిచే అలాంటి పిల్లల గురించి ఏడాదికి ఎదురు నడిచారా అని చెప్పేవారు పెద్దలు. చాలా మంది 12 నుంచి 14 నెలల మధ్య నడుస్తూ ఉంటారు. మిగతా పనుల్లోనూ ఇలాంటి తేడా ఉండవచ్చు. లిజనర్స్, మరి 18

పిల్లలలో వచ్చే పిల్లలకు ఎలాంటి మైలురాళ్లు ఎదురవుతూ ఉంటాయన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో పిల్లల గురించి, వారి ఎదుగుదల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్. నేను మీ అజ్జ సృజిత.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే ఉత్తర ఘనాకు చెందిన హవా సలీఫు వివరించినట్లుగా సకాలంలో ఒక పొలాన్ని ఎంచుకుని దాని యజమానితో చర్చించడం చాలా ముఖ్యం.
1: ఒక్క పొలంలో ఉల్లిపాయలు వేసి అక్కడ ఎరువులు పశువులు గొద్దెలు వేసిన ఫలితం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూస్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
0: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్లపాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.

0: ప్రతి ఏడు ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజ్ పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగులు కూడా ఉంటే ఉల్లిపాయలకి అవి అంటుతాయి. సోయాబీన్స్ గానీ మొక్కజొన్న గాని పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏడు ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
1: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి, కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు, పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలల్లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
0: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
1: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు, కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లివేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
2: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే, ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.
1: వర్షాకాలంలో నాట్లు వేయడానికి తగినంత ముందుగా మీ పొలాన్ని సిద్ధం చేసుకోండి. వానలు ఎక్కువగా కురుస్తున్నాయని మీరు ఆలస్యం చేస్తూ పొలాన్ని సిద్ధం చేసుకోలేకపోతే నాట్లు చాలా రోజుల పాటు నర్సరీలోనే ఉండిపోయి నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లివేర్లు కుళ్ళిపోవు, కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ని గాని అందులో కలపాలి.
3: మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి. మొలకలకి 6 వారాల వయసు వచ్చి సుమారు 3 ఆకులు వస్తే నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. నాటడానికి కొన్ని రోజుల ముందు నీళ్లు పెట్టడాన్ని తగ్గిస్తే మొలకలు బలపడి పొలంలో నాటినప్పుడు బ్రతుకుతాయి. పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది. కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోనె సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి. నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత తేమగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి.

0: మాయం నొక్ నింగోసా కలప
1: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
2: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి. దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్ని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 10 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి 1 పంక్తి నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతూ పోతారు.
3: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవి అవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
2: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులను ఎప్పుడైనా చేర్చవచ్చు.

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. స్కూల్కి సెలవులు, సరదాల వెళ్ళవలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళలు అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
1: ఈ సంబర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల

0: విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
0: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బి నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దీర్ఘ వ్యాధులకు పర్యావరణ కాలుష్యం కారణమా అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్ భూగోళాన్ని గిరగిరా తిప్పుతోంది. వాతావరణ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. చైనా, అమెరికా దేశాల్లో దీర్ఘ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. ఆహారంలో మార్పులు తేవాలని, బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్తున్నారు. ఫిన్లాండ్ దేశంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీనికి కారణం పొగ త్రాగడం, మాంసాహారం తినడం, కూరగాయలు తక్కువగా వాడటం అని నిర్ధారించారు. వ్యాధుల్ని నివారించాలంటే ఇలాంటి పదార్థాల రేట్లు తగ్గించాలని అంటున్నారు. జాంబియాలో శీతల పానీయాల రేట్లు పెంచారు. వెంటనే ప్రజలు వీటి వాడకం తగ్గించారు. కొలంబియాలో ప్రజలు వ్యాయామం చెయ్యడానికి మైదానాలను ఏర్పాటు చేశారు. సెలవు దినాల్లో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఈ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామ క్రీడల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి చెందిన

దేశాల్లో కూడా అధిక మరణాలు దీర్ఘ వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నిర్ధారణ అయింది. మన దేశంలో 53% మరణాలు దీర్ఘ వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో 51 దేశాల్లో దీర్ఘ వ్యాధులతో ప్రజలు మరణిస్తున్నారు. ఇందులో మన దేశం కూడా ఉంది. వీటిని తగ్గించేందుకు 2005 ఏప్రిల్లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అంబుమణి రామదాస్ చెప్తున్నారు. భూమి వేడెక్కుతోంది. వాతావరణ పరిస్థితులు ఊహించలేని విధంగా మారిపోతున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా వారి మేధస్సుకు అందని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంట వర్షం, మరో గంట ఎండ, ఒక్కో పర్యాయం రెండూ కలగలిపి ఇది మానవ వినాశానికి సూచన. మన దేశ వాతావరణ పరిస్థితులు 2071 నాటికి ఊహించని విధంగా మారతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలిగాను, మరికొన్ని ప్రాంతాలు వేడిగాను ఉంటాయి. తుఫాన్లు తరచూ వస్తాయి. పంట నష్టం బాగా ఉంటుంది. భారత్, అమెరికా దేశాల శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు ఈ మార్పులు సంభవిస్తాయని సూచిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత 3 నుండి 4 డిగ్రీల వరకు పెరుగుతోంది. వర్షపాతం 10% నుండి 30% పెరుగుతోంది. సముద్ర మట్టం ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది. తుఫాన్ వల్ల సముద్ర తీర ప్రాంతాలు బాగా దెబ్బతింటాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణమవుతాయి. వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లో 30% కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాని ఉత్తర భారతంలో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పూనాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీతో సహా 8 సంస్థలు అమెరికాకు చెందిన పర్యావరణ శాఖ, ఆహారం, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ పరిశోధనలు చేస్తున్నాయి. ఇందుకోసం 40 కోట్ల రూపాయలు కేటాయించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు మొక్కల పెరుగుదలను నియంత్రిస్తున్నాయి. అవి పెరిగే కాలాన్ని పొడిగిస్తున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదలవుతుంది. యూరప్ ఖండంలో 2003 సంవత్సరంలో ఉష్ణోగ్రతల మీద పరిశోధనలు జరిగాయి. 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సరాసరిన పెరిగాయని గమనించారు. వర్షాలు తక్కువగా పడటం, అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు పెంపకాన్ని 30% వరకు నిరోధించాయని చెప్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పు వల్ల మొక్కలు CO2ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయాల్సింది బదులుగా CO2ను అధికంగా వదులుతున్నాయి. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగుబలి సిగరెట్టు అంటూ పొగ త్రాగడం సరదా అయింది. బీడీలు తాగేవాడు భీముడని, సిగరెట్లు తాగేవాడు సూర్యుడని, చుట్టలు తాగేవాడు చంద్రుడంత గొప్పవాడని పూర్వకాలంలో చమత్కరించుకునేవారు. పొగాకును నేరుగా చుట్టలు చుట్టుకుని తాగుతారు. వీరికి ముక్కు క్యాన్సర్ వస్తుంది. ఇక బీడి, సిగరెట్, చుట్టా తాగేవారికి ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు సంబంధ వ్యాధులు వస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో పొగాకు పదార్థాన్ని పాన్ పరా, గుట్కా అంటూ ప్యాకెట్లుగా అమ్ముతున్నారు. దీనికి వ్యసనపరులుగా, బానిసులుగా తయారై కుర్రాళ్లు, ఉద్యోగులు సైతం రోజుకి కనీసం 10 ప్యాకెట్లు నమిలేవారు లేకపోలేదు. పూర్వకాలంలో పొగాకు కాడలు పల్లెటూరివాళ్లు నములుతూ ఉండేవారు. వారికి గొంతు క్యాన్సర్ వ్యాధులు వస్తుంటాయి. పొగాకు తాగేవారితో పాటు పొగ పీల్చేవారికి కూడా వ్యాధులొస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు. పొగ త్రాగడం నేరం, నిషేధం అని బస్సుల్లో, రైళ్లల్లో బోర్డులు వ్రాస్తున్నారు. అయినా త్రాగుతూనే ఉన్నారు.

కూడా పొగ త్రాగుతారు. సిగరెట్లు, చిట్టలు కాల్చేటప్పుడు వదులుతున్న పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తుందనేది వాస్తవం. కెనడాలోని వట్టామా విశ్వవిద్యాలయానికి చెందిన డొనాల్డ్ టి విడెల్, అమెరికాలోని ఓహియోకి చెందిన సిన్సిన్నటి పిల్లల పర్యావరణ ఆరోగ్య కేంద్రానికి చెందిన బ్రూసీ పి లాన్ఫీన్ అధ్యయనం ప్రకారం త్రాగే నీళ్లలోని క్లోరిన్ రేడాన్ వల్ల వచ్చే కాలుష్యం, పొగ త్రాగడం వల్ల వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. 4,000 మంది విద్యార్థుల్ని లెక్కలు, సంఖ్యాశాస్త్రం, గ్రహణ శక్తి, రీడింగ్ మొదలైన అంశాల్లో పరీక్షించిన అనంతరం వాయు కాలుష్యం వల్ల రక్తం కలుషితం అవుతుందని తేల్చారు. క్లోరిన్ ఉన్న నీరు త్రాగడం వల్ల పురుషుల్లో ట్రైహాల్లో మిథేన్స్ ఎక్కువై ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వస్తుందని నిర్ధారించారు. ప్రతి 1,000 మందిలో 7 మందికి ఈ వ్యాధి వస్తుందట. పొగాకు ఉత్పత్తుల్ని 2 రకాలుగా విభజించుకోవచ్చు. 1, పొగ వచ్చే పదార్థాలు, అంటే చుట్ట, బీడి, సిగరెట్. ఇక 2, పొగరాని పదార్థాలు, అంటే పొగాకు కాడలు, సిమ్లా గుట్కా, RMD గుట్కా, పాన్ పరాగ్, మెహర్బాన్ గుట్కా, క్రేన్ గుట్కా, గోవా 1000 గుట్కా, రాజచాప్ కైనీ గుట్కా అంటూ ఎన్నో రకాల పొగాకు పొడిని ఒక్క పలుకులతో కలిపి గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ వ్యాపారం వల్ల వాతావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలు వదిలే పొగలో కార్బన్ మొనాక్సైడ్ వల్ల దీర్ఘ వ్యాధులొస్తున్నాయి. కాలం తీరిన వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల ఈ అనర్థాలు. పెట్రోలుకు బదులు కిరోసిన్ పోసి నడుపుతున్న ఆటోలు, చిన్న కార్లు వదిలే పొగ వాయు కాలుష్యానికి కారకాలవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే గ్రామీణ ప్రాంతాలే మేలనిపిస్తోంది. సకల సౌకర్యాలుంటాయని అందరూ పట్టణాలకు వలస వస్తున్నారు. ఈ సౌకర్యాలతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా కావాలని తెచ్చుకుంటున్నట్లవుతోంది. ఏది ఏమైనా వాహనాలు, పొగాకు ఉత్పత్తులు వాయు కాలుష్యానికి ముఖ్య కారకాలుగా మారుతున్నాయి. ఇది గుర్తించి తగిన విధంగా మనిషి అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉంది. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దీర్ఘ వ్యాధులకు పర్యావరణ కాలుష్యం కారణమా అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకొస్తుంది మీ విజయ.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చి వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
0: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బి నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు దయానిధి సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు, మా ప్రత్యేకత, అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

హలో లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి అండి. సో అది సంగతిలో మనం ప్రతిరోజు ఒక మూడు అద్భుతమైన వింతలు మనం ఒకదాని తర్వాత మనం చెప్పుకుంటున్నాం కదండి. మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ మూడు వింతల్లో మొదటి దాంట్లో కలుపుదామా. మరి నిన్నైతే మనం ప్రచారం చేసిన వింతల్లో చివరిగా మనం మాంచినీల్ చెట్టు గురించి ఎన్నో విశేషాలు విన్నాం. మరి ఈవేళ ప్రపంచంలో అతి పెద్ద పువ్వుల్లో ఇదొకటి. 3 మీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు. ఈ పువ్వు పూస్తే 2 నుంచి 3 రోజులే ఉంటుంది.

ఉంటుందండి. వాసన మాత్రం 1 కిలోమీటర్ దాకా వస్తుంది. ఈ వాసన ఏదో సుగంధ ద్రవ్యంలో వస్తోంది, లేదంటే మల్లెపూల వాసనలో ఉంటుందేమో అని అనుకుంటారేమో. అలాంటి వాసన అసలు ఎప్పుడూ ఉండదండి. అసలు దీని వాసన ఏంటో తెలుసా? కుళ్ళిన శవం వాసన. అబ్బా, వింటేనే బో అనిపిస్తుంది కదా. దీన్ని ఒక రాక్షస పువ్వుగా చెప్తూ ఉంటారు. మరి ఆ పువ్వు వింతలు విశేషాలు మీ అందరి కోసం షేర్ చేస్తా. ఈ పువ్వు పేరు కార్ప్స్ పువ్వు అండి. దీనికి చాలా ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. టైటన్ ఆమ్ అని, శవం పువ్వు అని కూడా అంటూ ఉంటారు. ఈ పువ్వులు సుమత్రా, ఇండోనేషియా రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇండోనేషియాలోనే పుట్టాయి. దీని సైజు 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు, బరువు మాత్రం 75 కిలోలు ఉంటుంది. దీని లైఫ్ వచ్చేసి 40 ఏళ్ళు బతుకుతుందండి. లైఫ్లో 3 నుంచి 4 సార్లు మాత్రమే పోస్తుంది. ఇది పూసే కాలం మొదటిసారి పోయడానికి 7 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. తర్వాత 4 నుంచి 7 ఏళ్లకి ఇంకోసారి పోస్తుంది. అసలు ఇది అంత శవం కుళ్ళిన వాసన ఎందుకు వస్తుంది? ఈ పువ్వు టార్గెట్ తేనెటీగలు అయితే మాత్రం కాదండి. ఈ పువ్వుల మీద క్యారియన్ బీటిల్స్, నల్లని పెద్ద ఈగలు, ఈ రెండు కూడా కుళ్ళిన మాంసం మీద వాలే ఈగలు. దాంతోపాటు పురుగులు కూడా ఉంటాయి. వాసన సీక్రెట్ ఏంటంటే ఈ పువ్వుల్లో డైమిథైల్ ట్రైసల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైట్, ఇండోల్, స్కాటోల్ ఉంటాయి. పువ్వు పూసినప్పుడు పువ్వు మధ్యలో ఉండే స్పాండిక్స్, అదే మన పుష్ప గుచ్ఛం ఉంటాం కదండి, అది 38 డిగ్రీల సెల్సియస్ దాకా వేడెక్కుతుంది. మనిషి బాడీ టెంపరేచర్ అన్నంతమాట. వేడి వల్ల వాసన ఇంకా స్ట్రాంగ్గా దూరంగా వెళుతుంది. రాత్రిపూట ఈ వాసన పీక్స్కి చేరుకుంటుంది. ఎందుకంటే ఈగలు బీటిల్స్ రాత్రిళ్ళు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి. ఇక దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, నీళ్లలో బతకదు, నేల కింద 70 కిలోల దుంపు ఉంటుంది. దీన్ని కార్మ్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద దుంప ఏది అంటే ఇదే. ఈ దుంపే ఎనర్జీని స్టోర్ చేస్తూ ఉంటుంది. దీనికి ఆకు ఒకటే ఉంటుందండి, కానీ చెట్టంతా ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి దుంప నుంచి ఒకే ఒక్క ఆకు వస్తుంది. ఆ ఆకు 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు, చిన్న చెట్టులో ఉంటుందనుకోండి. ఈ ఆకు 12 నుంచి 18 నెలలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అంటూ ఉంటాం కదా, ఆ ఫోటోసింథసిస్ చేసి దుంపకి ఎనర్జీ పంపుతుంది. తర్వాత ఆకు చనిపోతుంది, మళ్ళీ దుంప నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇలా 7 నుంచి 10 ఏళ్ళు ఆకు వచ్చి మళ్ళీ ఆకు చచ్చి జరుగుతూనే ఉంటుంది. అప్పుడు దుంప డిసైడ్ అయ్యి పువ్వు పెడుతుంది. ఈ పువ్వు మొదట నేల నుండి మొనలా మొలుస్తుంది. రోజుకి 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. 15 నుంచి 20 రోజుల నాటికి 3 మీటర్లకి చేరుకుంటుంది. స్ప్రే తనే ముదురు ఎరుపు రేకు లాంటిది విచ్చుకుంటుంది. ఇలా పూసాక ఫుల్ వాసన, ఫుల్ వేడి, వేల మంది చూడడానికి వస్తారు. ఇలా పూర్తిగా తెరుచుకున్న పువ్వు 2 రోజులు ఉంటుందండి. 3వ రోజు స్పేర్త్ ముడుచుకుపోతుంది. సో గేమ్ ఓవర్. పువ్వు విచ్చుకున్నప్పుడు పాలినేషన్ జరిగితే ఎర్రటి కాయలు వస్తాయి, పక్షులు తింటాయి. లేకపోతే మళ్ళీ 7 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. పువ్వు పోయగానే దుంప బరువు సగం తగ్గిపోతుంది, అంత ఎనర్జీని లాగేస్తూ ఉంటుందన్నమాట. ఈ కార్ప్స్ ఫ్లవర్ జాతి అంతరించే దశకి వచ్చేసిందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది పుట్టిన సుమత్రా అడవులు నరికేస్తూ ఉన్నారు. ఇదో కారణమైతే సరైన టెంపరేచర్, తేమ, దుంపలో 15 కిలోల ఎనర్జీ ఉంటేనే పూస్తుంది. ఒకవేళ పూసినా పాలినేషన్ కష్టమవుతుంది. అడవులో ఒక పువ్వు పూసినప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఇంకో పువ్వు పూయాలి. ఈగ అక్కడికి వెళ్ళాలి, పాలినేషన్ అవ్వాలి. సో ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఇది అంతరించే జాతిలో చేరిపోయింది. ఇండియాలో కలకత్తా బొటానికల్ గార్డెన్లో 2007లో పూసింది, 12 ఏళ్లకి. బెంగళూరులో 2003లో పూసింది. అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు వాసనకి వాంతులు చేసుకున్నారండి. కార్ప్స్ పువ్వు అంటే ప్రకృతి పెట్టే 7 ఏళ్ల సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. క్లైమాక్స్ 3 రోజులే. వాసన భరించలేవు. అందం అంటే మంచి వాసన కాదు, క్యారెక్టర్ని ప్రూవ్ చేసిన పువ్వు ఇది. సో విన్నారు కదండి, కార్ప్స్ ఫ్లవర్ వింతలు. సో మరో వింతలోకి వెళ్ళబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఈత విన్నామా?

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మూడు వింతలు అయితే మనం వింటున్నాం. మొదటి వింత కార్స్ ఫ్లవర్స్ గురించి అయితే మాత్రం విన్నారు కదా. ఇప్పుడు మీకోసం మరో వింతండి. ఇది ఒక పక్షి. అసలు పక్షి అనే కన్నా మిసైల్ అంటే బాగుంటుందేమో. ఇది ఆకాశంలో బుల్లెట్ లాంటిది. 390 కిలోమీటర్ల వేగం గంటకి. స్పీడ్తో పిడుగుద్దు గుద్దుతుంది. సో దెబ్బకి అవతల పక్షి స్పాట్ డెడ్. కాకి సైజు ఉంటుందండి. 1 కిలోమీటర్ పైనుండి పౌరాన్ని చూసి 3 సెకండ్లలో కిందకి దిగి చంపిస్తుంది. భూమి మీద అతి వేగమైన జీవిది. ఈ పక్షిని ఏమంటారు తెలుసా? పెరిగ్రీన్ ఫాల్కన్ అంటూ ఉంటారు. చీతా షార్క్ అన్నీ దీని ముందు డెడ్ స్లో అనే చెప్పుకోవాలి. అసలు ఇది ఎక్కడుంటుంది, దీని సైజు, దీని వేట, ఆ వివరాల్లోకి వెళ్తే పెరిగ్రీన్ ఫాల్కన్ సైజు ఆడదైతే 50 సెంటీమీటర్లు 1.5 కిలోలు ఉంటుంది. మగదైతే 40 సెంటీమీటర్లు 750 గ్రాములు కాకంత సైజు ఉంటుంది. దీని రెక్కలు కనుక విప్పితే 1.1 మీటర్ 15 పొడవుగా ఉంటాయండి. ఫైటర్ జెట్ రెక్కల్లాగా అన్నమాట. దీని రంగు వీపు బూడిద రంగు. పొట్ట భాగం నీలంగా ఉంటుంది. తెల్లగా నల్ల చారలతోటి ఉంటుంది. కంటి మీద నల్లటి మీసం లాంటి గీత ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే అంటార్కిటికా ఖండం తప్ప అన్ని ఖండాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా కొండల మీద గూళ్ళు కట్టుకుంటాయి. వయసు 15 ఏళ్ళు బతుకుతుంది. 1970 సంవత్సరంలో డిడిటి

పురుగుమందు వల్ల అమెరికాలో 90% ఇవి చనిపోయాయి. గుడ్డు పెంకులు పల్చబడిపోయి పగిలిపోయేవి. డిడిటి బ్యాన్ చేసి ఈ పక్షుల్ని కాపాడారు. దీని వేట విషయం చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఓయ్. దీని వేట టెక్నిక్ని స్టూప్ అంటారు. స్టూప్ అంటే వంగి ఉండడం అని అర్థం. టాప్ 1 కిల్లింగ్ మిషన్ ఇది అనుకోండి. 1 నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో గాల్లో తిరుగుతూ కింద ఎగిరే పావురం కానీ బాతు కానీ సీగిల్ని కానీ ఒకే ఒక్కసారి లాక్ చేసి పడేస్తుంది. దీని కళ్ళు 8x డిజిటల్ జూమ్. పైనున్నది కింద 3 కిలోమీటర్లో ఉన్న చీమను కూడా చూడగలుగుతుంది. రెక్కలు బాడీకి అతికేసి తల ముందుకు పెట్టి బుల్లెట్లాగా దూకుతుంది. దీన్నే స్టూప్ అంటారు. 3 సెకండ్లలో 0 నుంచి గంటకి 390 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. కాలి పిడికలు బిగించి టార్గెట్ని గుద్దుతుంది. 25 కిలోల ఫోర్స్ ఉంటుంది. పావురం మెడ విరిగిపోతుంది, రెక్క ఊడిపోతుందండి, సో స్పాట్ డెడ్ అయిపోతుంది. చచ్చిన పక్షిని గాల్లోనే కాళ్ళతో పట్టుకుని దగ్గరలోని కొండ మీదకి తీసుకెళ్లి తింటుంది. డైవ్ నుండి బయటకు వచ్చేటప్పుడు 25 గ్రాములు అంటే గురుత్వాకర్షణ శక్తి పడుతుంది. అయినా దీనికి ఏమీ కాదు. విచిత్రం ఏంటో తెలుసా? దీని బాడీ పార్ట్స్. వీటి గురించి తెలుసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అండి. ముక్కులో బాఫిల్ ఎముక లాంటిది ఉంటుంది. 390 స్పీడ్లో గాలి డైరెక్ట్గా ముక్కులోకి వెళితే ఊపిరితిత్తులు పగిలిపోతాయి. దీని ముక్కు రంధ్రంలో చిన్న ఎముక కోన్ లాంటిది గడ్డ ఉంటుంది. అది గాలిని స్లో చేసి సైడ్కి తిప్పుతుంది. వీటి కళ్ళు పారదర్శకంగా ఉండే 3 కనురెప్పలుంటాయి. డైవ్ చేసేటప్పుడు కళ్ళు కవర్ చేస్తుంది, దుమ్ము పురుగులు పడకుండా అయినా కనిపిస్తుంది. దీని కంటి కింద ఉన్న నల్లటి గీత మలార్ స్ట్రైప్ ఎండలో గ్లేర్ తగ్గిస్తుంది. దీని గుండె 600 నుంచి 900 సార్లు కొట్టుకుంటుంది. ఇది ఎగిరినప్పుడు మాత్రమే. ఊపిరితిత్తులు పక్షుల్లోకెల్లా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 390 స్పీడ్లో కూడా ఆక్సిజన్ అందుతుంది దీనికి. పెరిగ్రీన్ ఫాల్కన్ కొండ అంచులు, పెద్ద బిల్డింగ్స్, బ్రిడ్జీలు, సెల్ టవర్స్ దీని నివాసం. ఇది గూడు కట్టదండి, చిన్న గుంత చేసి గూట్లు పెడుతుంది. దీని తిండి విషయానికి వచ్చేసరికి 90% పక్షులే దీని ఆహారం. పావురం దీని ఫేవరెట్ ఫుడ్. బాతులు, సీగిల్స్, చిన్న కొంగలు, గబ్బిలాలను కూడా లాగించేస్తూ ఉంటుంది. రోజుకు 2 పావురాలు అయితే మినిమం తింటుందండి. ఇక దీని లైఫ్ విషయాలకు వస్తే లైఫ్ లాంగ్ ఒకే జత. ఒకవేళ పార్ట్నర్ చనిపోతేనే మరో దానితో జత కడుతుంది. మగది ఆడదానికి గాల్లో తిండి పాస్ చేస్తూ ప్రపోజ్ చేస్తుంది. ఇవి 3 నుంచి 4 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు ఎరుపు బ్రౌన్ మచ్చల్లో ఉంటాయి. 33 రోజులు పొదుగుతాయి. పిల్లలు 6 వారాల తర్వాత ఎగరడం నేర్చుకుంటాయి. తల్లిదండ్రులు గాల్లోనే వేట నేర్పుతూ ఉంటారు. చచ్చిన పక్షిని కింద పడేసి పిల్లలు ఆ పక్షిని పట్టుకోవడం ఎలాగో నేర్పుతూ ఉంటుంది. పెరిగ్రీన్ ఫాల్కన్ అంటే నేచర్ కనిపెట్టిన స్టెల్త్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు. దీని టెక్నాలజీ చూసే శాస్త్రజ్ఞులు జెట్ ఇంజన్లు, ఏరోడైనమిక్ డిజైన్స్ చేస్తూ ఉన్నారు. సైజు చిన్నదే కానీ యాటిట్యూడ్ 10,000 అడుగుల్లో ఉంది. విన్నారు కదండి మరి పెరిగ్రీన్ ఫాల్కన్ పక్షి గురించి. మరి ఇలాంటి మరొక వింత మీ ముందుకు తీసుకురాబోయే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అది సంగతి కార్యక్రమంలో మూడు వింతలు అయితే వింటున్నాం కదండి. మరి మూడో వింత దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఇప్పటి వరకు మనం పెరిగ్రీన్ ఫాల్కన్ పక్షి గురించి విన్నారు కదా, ఇప్పుడు మరో పక్షి కసోవరి పక్షి విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచంలో అతి డేంజర్ పక్షి అని చెప్పుకోవచ్చు ఇది. పక్షి అంటే నమ్మరండి, 2 మీటర్ల ఎత్తు, 70 కిలోలు, తల మీద హెల్మెట్, కాలికి 12 సెంటీమీటర్ల కత్తి. ఏమో, నిప్పుకోడి జాతికి చెందింది. 3 వస్తే మనిషిని చంపేస్తుంది. అడవిలో దీనికి ఎదురు పడితే మన గేమ్ ఓవర్. ఇక సోవరి పక్షి విశేషాలు ఏంటంటే, ఈ పక్షిలో 3 రకాలున్నాయి. అవేంటంటే సదరన్, నార్థన్, డ్వార్ఫ్, ఇలా 3 రకాలు. సదరన్దే పెద్దది. దీని ఎత్తు 1.5 నుంచి 2 మీటర్లు, దీని బరువు 70 కిలోలు. ఆడది మగది కంటే పెద్దది. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా, పాపువా న్యూగియన్ రెయిన్ ఫారెస్ట్. ఇండియాలో ఈ పక్షి లేనే లేదండి. దీని రంగు బాడీ నల్లటి జుట్టు లాంటి ఈకలుంటాయి, మెడ నీలం, గొంతు ఎరుపు, సో డైనమిక్ కలర్. ఇది ఎగరలేదు. రెక్కలు 20 సెంటీమీటర్లు మాత్రమే, ఆత్మరక్షణకి బ్యాలెన్స్కి వాడుతూ ఉంటుంది. దీని వయసు 20 ఏళ్ళు. ఇది ర్యాట్.

ఎగ్ జాతి అంటే ఉష్ణ పక్షికి చెందింది. ఈము కివి ఫ్యామిలీకి చెందుంటుంది. ఎముకలు బోలుగా ఉండవు, ఛాతి ఎముక ఫ్లాట్గా ఉంటుంది, అందుకే ఎగరలేవన్నమాట. దీని శరీరంలో మూడు సూపర్ ఆయుధాలు ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూద్దామా? అవేంటంటే కాలుకి మూడు వేళ్ళు ఉంటాయి, మధ్య వేలు మీద 12 సెంటీమీటర్ల 15 గోరు ఉంటుంది. ఒక్క తన్ను తనితే 500 న్యూటన్ల ఫోర్స్. మనిషి పొట్ట గుండె ఊపిరితిత్తులు చీరుకుపోతాయి, పక్కటెముకలు విరిగిపోతాయి, దమన్లు కట్ అయితే 2 నిమిషాల్లో బ్లడ్ అయిపోయి చావు మాత్రం తథ్యం. 2019లో ఫ్లోరిడాలో 75 ఏళ్ల ఓనర్ని సొంత కసోవరి తన్ని చంపేసింది. కింద పడ్డాక మెడ పొట్ట మీద తన్నింది. దీని తల మీద 15 సెంటీమీటర్ల ఎముక టోపీ ఉంటుందండి. ఇది సహజ రక్షణగా ఉంటుంది. దట్టమైన అడవులు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి మొక్కలు చెట్లని గుద్దుకున్నా అస్సలు దెబ్బ తగలదు. దీనికి డోజర్ లాగా దూసుకుపోతూ ఉంటుంది. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో అడవిలో అడ్డదిడ్డంగా చెట్ల మధ్య దూసుకుపోతూ ఉంటుంది. 1.5 మీటర్ల పైకి ఎగరగలదు. నిల్చున్న చోటనే ఇది మంచి స్విమ్మర్. నదులు ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది అసలు అంత డేంజర్ ఎందుకు అని అనుకుంటున్నారు కదా? అదేంటంటే కసోవరి పిల్లలతో ఉంటే మాత్రం ఎదుట ఎవరున్నా చచ్చిపోవలసిందే. 100 మీటర్ల దూరం నుంచి చార్జ్ చేస్తుంది. టూరిస్టులు తిండి పెడితే తింటుంది, తర్వాత తిండి ఇవ్వకపోతే కోపంతో అటాక్ చేస్తుంది. కారు అద్దంలో తన రిఫ్లెక్షన్ని చూసి ఇంకొక సోవరి అనుకుని కారు డోర్ బద్దలు కొడుతుంది. దీని అటాక్ స్టైల్ ఎలా ఉంటుందంటే ముందు ఈకలు నిక్కబొడుచుకుని ఉంటుంది, మెడ సాగదీస్తుంది, భూమన్న సౌండ్ చేస్తుంది, తర్వాత బాడీని కిందకొంచి 2 కాళ్లతో ఒకేసారి ఎగిరి తన్నుతుంది. కత్తిగోరు సూటిగా దిగుతుంది. ఆస్ట్రేలియాలో ఏట 200 అటాక్లు జరుగుతాయి. చాలామందికి కుట్లు పడతాయి. చావు రేర్గా జరుగుతుందనుకోండి. మరి ఈ కసోవరి తిండి విషయానికి వచ్చేసరికి శాకాహారి కాదు, మాంసాహారి కాదు, 90% ఫలభక్షణం చేస్తూ ఉంటుంది. ఇది 150 రకాల అడవి పండ్లు తింటూ ఉంటుంది. నేల మీద పడినవి ఏరుకుని తినేస్తూ ఉంటుంది. మింగుతుంది కానీ నవలదు. కసోవరి విషపు పండ్లను కూడా తింటుందండి, కానీ దానికి ఏమవదు. పుట్టగొడుగులు, కీటకాలు, చిన్న బల్లులు, పాములు, చేపలు, చచ్చిన జంతువులు ఒకటేంటి ఇవన్నీ కూడా తింటుంది. జీర్ణం అవడానికి చిన్న రాళ్లను కూడా మింగుతుంది. అడవుల్లో పెద్ద పళ్ళ విత్తనాలు దీని పొట్టలోంచి వెళితేనే మొలుస్తూ ఉంటాయి. దీని పేడలోంచి మొక్కలు వస్తాయి. దీని ఫ్యామిలీ లైఫ్ చాలా వింతగా ఉంటుంది. ఆడది సీజన్లో 3 నుంచి 4 మగవాటితో తిరుగుతుంది. ఎవరు బెస్ట్ అనుకుంటే దానితో సంభోగం చేసి గుడ్లు పెడుతుంది. 3 నుంచి 5 గుడ్ల వరకు పెడుతుంది. అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అవకాడో అంత సైజు ఉంటాయి. నేల మీద ఆకులు గూడు కట్టుకుని గుడ్లు దాంట్లో పెడుతుంది. గుడ్లు పెట్టగానే ఆడది వెళ్ళిపోతుంది, ఇంకో మగని వెతుక్కుంటుంది. మేటింగ్ చేసిన మగది 50 రోజులు గుడ్లు పొదుగుతుంది. ఈ టైంలో ఏమీ తినదు తాగదు. పిల్లల్ని పొదిగాక 9 నెలలు సింగిల్ ఫాదర్లా పెంచుతుంది. అటాక్ నుంచి కాపాడుతుంది, తిండి ఎలా సంపాదించుకోవాలో నేర్పుతుంది. పిల్లలు చారలతో ఉంటారు. 6 నెలల తర్వాత తండ్రిని వదిలేస్తాయి. ఒకవేళ పెంచే సమయంలో తండ్రి చనిపోతే ఎన్ని పిల్లలున్నాయో అన్నీ చనిపోతాయి, తల్లి వచ్చి అస్సలు చూడదు. సో కసోవరి అంటే 6.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్, ఇప్పటికీ బతికే ఉంది అనడానికి ఇదే ప్రూఫ్. అందం, డేంజర్, బాధ్యత మూడు కలిపితే కసోవరి. దీన్ని దూరం నుంచి చూడొచ్చు, కానీ దగ్గరికి వెళ్తే చావు కొని తెచ్చుకున్నట్టేనండి. సో లిజనర్స్ విన్నారు కదండి ఇంతవరకు అది సంగతి కార్యక్రమంలో 3 వింతలు. సో లిజనర్స్ అది సంగతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. వెల్కమ్ టు మాస్ ద టైం బాస్. మీరు ఈరోజు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇష్ను 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.

0: డాక్టర్ పీడిఎం స్వరూప్, ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన, యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ది టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, శుభ సాయంత్రం అమ్మా.
3: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
3: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
4: చాలా బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు?
3: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
4: ఈరోజు టాపిక్ ఏంటి మరి?
3: ఈరోజు టాపిక్ వచ్చేసి హీరో గోపిచంద్ గారి పుట్టినరోజు అండి.
4: అవును అవును.
3: మరి మీరు గోపిచంద్ గారి సినిమాలు చూస్తుంటారా?
4: అన్నీ చూస్తామమ్మా ఓవరాల్ గా. వాటిల్లో గోపిచంద్ గారి మూవీస్ కూడా చూస్తూనే ఉంటాను.
3: మరి ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటండి?
4: బాగా నచ్చింది వర్షం. బాగుంది.
3: ఆయన అందులో విలన్ గా నటించారు.
4: విలన్? అవును అవును. ఒక నూతన తరహాలో నటిస్తాడు కాబట్టి.
3: అవునండి.
4: అసలు ఆ మూవీకి మంచి పేరు కూడా వచ్చింది.
3: అవునండి.
4: అయితే మరి గోపిచంద్ గారికి పుట్టిన శుభాకాంక్షలు అమ్మా.
3: అవునండి.
4: ఏ మూవీ అయినా పర్లేదమ్మా, గోపిచంద్ మూవీలో మంచి పాట వినిపించండి. నాదే ఫస్ట్ కాల్ అనుకుంటున్నాను.
3: అవునండి, మీదే ఫస్ట్ కాల్.
4: మరి అయితే ఈరోజు బాల కార్మిక నిర్మూలన దినోత్సవం ఉంది.
3: అవునండి.
4: మరి బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నేను ఒక చిన్న కవిత ఒకటి చెప్తానమ్మా.
3: చెప్పండి, మీ కవిత కోసమే ఎదురు చూస్తున్నాం.
4: బాలలు భవితకు దీపాలు, దేవుని గుడిలో రూపాలు, చిరునవ్వుల వెలుగులు, సిరిమల్లె పువ్వులు బాలలు. బాల్యం నల్లని పలక వంటిది, తెల్లని అక్షరాలతో బ్రతుకు దిద్దబడుతుంది. బాల్యం తెల్లని కాగితం వంటిది, రాసే ప్రతి అక్షరం భవితకు పునాది వంటిది. బాల్యం పువ్వు వంటిది, చిదిమేసే కర్కశపు మానవ మృగాలు ఉన్న నేటి సమాజంలో విషపు గాలులు సోకకుండా వాడని తెల్లని మల్లెలై ఎదగాలి బాలలు. చాచా నెహ్రూ కోటుపై విరబూయాలి బాల గులాబీలు. బాలలు రేపటి ఆశకు ఊతాలు, భావి భారత గీతాలు. ఉన్నతంగా తీర్చిదిద్దాలి గురువులు. దేశభక్తిని, మానవత్వాన్ని బంధాల విలువలతో పెంచాలి తల్లిదండ్రులు. నేటి బాలలే రేపటి పౌరులు, కాబోయే దేశాధినేతలు. ఉన్నత విలువలు నేర్పుదాం, దేశానికి ఉత్తమ పౌరులను అందిద్దాం. సిరివల్లె పువ్వులను వికసింపచేద్దాం. ఇటుకలు మోసే చేతులతో పలకాబలపం పట్టిద్దాం. కాఫీ కప్పులు కడిగే చేతులతో పుస్తకం పెన్ను పట్టిద్దాం. బాల కార్మికుల నుదుటి రాతను మారుద్దాం. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం.
3: చాలా బాగా చెప్పారండి.
4: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
4: అందరికీ అమ్మా, రేడియో ఎవరైతే వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరికి హాయ్. నీకు కూడా హాయ్. మిగతా ఆర్జీలందరికీ పెద్ద హాయ్.
3: ఓకేనండి, మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చందలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. అప్పుడే వర్షం పడింది, ఒక జల్లు మంచి చల్లంగా ఉంది మేడం.
0: అవునా అండి, మీ వర్షాన్ని మాకు కూడా కాస్త పంపించండి.
1: ఏదో టైం ఎట్టయింది, మంచి జల్లు పడింది, ఒక బాగా చల్లంగా ఉంది మేడం.
0: అవునా అండి.
1: ఛాలెంజ్ కామెడీ సినిమాలో.
0: ఏ సినిమా అండి?
1: ఛాలెంజ్ కామెడీ రామారావు మేడం.
0: ఆ సినిమాలోంచి
1: చల్లగాలి వీస్తుంది అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం. గోపీచంద్ పుట్టినరోజు కదా.
0: గోపీచంద్ సినిమాలు చూస్తూ ఉంటారా మీరు?
1: పెద్దగా లేదు మేడం, ఏదన్నా ఒకటి అరా. ఇప్పుడు అప్పుడు పాత అయితే
0: చూసేవాళ్ళం,
1: కొత్త కదా మనకి పెద్దగా ఇంకో అనుభవం లేదు.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రులు బండారు తిరుమూర్తి గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు గమయ్య గారికి, మా భామర్ది సోమ

0: జనార్దన్ గారికి మేడం.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో సౌమ్య మేడం గారికి గుడ్ ఈవినింగ్.
0: నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్టూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా

0: చాలా బాగున్నామండి.
1: ఈ రోజు టాపిక్ తిన్నాము, గోపిచంద్ గారికి విష్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మా నుంచి, రేడియో విష్ణు నుంచి.
0: రేడియో విష్ణు తరపున, మీ తరపున, అందరి తరపున గోపిచంద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి మేము కూడా.
1: థ్యాంక్ యూ మేడం. అయితే గోపిచంద్ గారి సినిమాలు బాగుంటాయి, యజ్ఞ చూసాం, అందులో ఆ సినిమా బాగుంటుంది, దానిలో పాట కూడా కావాలి నాకు.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఈ రోజు అదే మొత్తం డైలీ కాలర్స్ అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ చెప్తున్నాను, ఎస్పెషల్లీ మీకు కూడా.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సాతాపూర్ నుంచి.
0: అవునా అండి.
1: లక్ష్మయ్య మాట్లాడుతాను మేడం.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం. అందరం మంచిగా మేడం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నాను మేడం.
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ విన్నారా అండి లక్ష్మయ్య గారు?
1: విన్నా మేడం. గోపిచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పారు మేడం.
0: అవునండి,
1: గోపిచంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి. మరి మీకు గోపిచంద్ గారి సినిమాల్లో బాగా ఇష్టమైన
1: సినిమా? నాకు తొలి వల్ప మేడం.

0: తొలి బల్పు.
1: ఏం సినిమా అండి?
0: తొలి బల్పు.
1: ఓకే అండి.
0: గోపిచంద్ర సినిమాది.
1: ఓకే అండి.
0: వందనం వందనం ఓ ప్రియా వందనం అని పాట ఉంది మేడం.
1: ఆ మూవీలోంచి సాంగ్ కావాలా అండి?
0: ఆ మూవీ నుంచి సాంగ్ కావాలి మేడం నాకు.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా మిత్రుడు మేడం, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉంటాడు, బ్రహ్మయ్య గారికి ముఖ్యంగా హాయ్ ఏమైంది అంటే ఆయన మా రికార్డింగ్ పెడుతుంటాం మేడం, ఇప్పుడు రికార్డింగ్ చేసి ఆయనకు. మహబూబ్నగర్ జిల్లా నుండి వెంకటేష్ గారికి హాయి, బాలాజీ గారు ఉన్నారు మేడం, ఆయన కూడా హాయి, మా సాతాపూర్ నుండి నాయశెట్టి గారు కూడా హాయి మేడం.
1: ఓకే అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్ జిల్లా సాతాపు నుంచి నాయక్ శెట్టి మేడం.
0: నాగ్ శెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, బాగున్నా మేడం.
0: నాగ్ శెట్టి గారు ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం. గోపిచంద్ గారి బర్త్డే మేడం, అందరికి హాయ్. గోపిచంద్ గారికి హాయ్ మేడం.
0: ఓకే, మరి మీకు గోపిచంద్ గారు హీరోగా ఇష్టమా అండి, విలన్ గా ఇష్టమా?
1: ఏది లేదు మేడం, చూస్తాం అంతే, పెద్ద ఏం లేదు మేడం.
0: ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టం?
1: నేను పెద్ద ఏం చూడలేదు మేడం, అది సినిమాలు ఏం చూడలేదు మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఇంకొక స్పెషాలిటీ ఉంది.
1: ఏంది మేడం?
0: బాల కార్మికుల నివారణ దినోత్సవం అండి.
1: అట్లా మేడం,
0: దాని గురించి ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా?
1: ఏం లేదు మేడం, ఏం లేదు మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ఆనంద నిలయం మేడం.
0: ఆ మూవీ నుంచి
1: 10 మందిలో పాట పాడిన పాట మేడం.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సాతారు లక్ష్మయ్య అందరి కొరకు మేడం. ఇంకా
0: ఓకేనండి,
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: బాత్ కర్ రహీ హై ఉన్హోనే ఆప్కి కాల్ కో.
0: హలో అండి.
2: హలో అమ్మా.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సౌమ్య చుట్టు తల్లి బంగారు తల్లి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం శుభ సాయంత్రం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? హలో
0: హలో,
2: మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారంటున్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
2: తీర్థతో వస్తారు ఆ సౌమ్య గారే, మరో సౌమ్య గారే?
0: తీర్థతో వచ్చే సౌమ్యనేనండి.
2: ఓకే అమ్మా, ఓకే. మీరు సింగిల్ గా లైవ్ చేస్తారమ్మా, చేసేస్తున్నారు అప్పుడే. మీరు మొన్న కూడా మీరే, మొన్న కూడా మీరు ఎట్లెట్టున్నారు?
0: అవునండి, మీ ఆశీస్సులు ఫలించాయి.
2: ఓ చాలా సంతోషం, మీరు కూడా పాట పడి వచ్చేయాలి సార్ నుంచి అయితే.
0: ఓకేనండి.
2: సరే అమ్మా, గోపుచంద్ గారు టాపిక్ ఇచ్చారు కదా.
0: అవునండి,
2: గోపుచంద్ గారు అలనాటి ప్రఖ్యాత దర్శకులు తొట్టంపూడి కిష్ట గారు, టీ కిష్ట గారు కుమారుడు అండి ఆయన.
0: అవునా అండి?
2: అవును, ప్రముఖ దర్శకుడు టీ కిష్ట గారు. రేపటి పౌరులు, ప్రతిఘటన, దేవాలయం, ఆ దేశంలో దొంగలు పడ్డారు, ఇలాంటి మంచి మంచి సినిమాలు దర్శకత్వం చేసినటువంటి టీ కిష్ట గారు వాళ్ళ అబ్బాయి అండి గోపుచంద్ గారు.
0: ఓహో,
2: ఆ విషయం కొంతమంది తెలియదు, అందరికీ తెలియదు కాకపోతే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పాను మాట.
0: నాకు తెలియదండి మీరు చెప్పే వరకు.
2: చూసారా, ఎవరో ఒక ఏదో ఒక విషయం తెలియాలి కదా, నా నా యొక్క భావన అదే తల్లి.
0: అవునా అండి, మరి మీకు గోపీచంద్ గారి సినిమాలు బాగా ఇష్టమైన సినిమా ఏంటి?
2: చెప్తానండి, ఆయన మొదట్లో తొలిబాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారండి హీరోగా. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వక వర్షం, యజ్ఞం, జయం ఈ సినిమాలు విలన్ రోల్ చేశారు.
0: అవునండి,
2: మళ్ళీ జడ్జిమెంట్ సినిమాతో బోగూరు బాబురావు గారు వారి తండ్రి గారు వారి సినిమాని తీసేవారు. ఆ ప్రొడక్షన్ ద్వారానే మళ్ళీ యజ్ఞం సినిమా ద్వారా పరిచయం అయ్యారు మనకి. ఈ తర పిలుపు ద్వారా మళ్ళీ హిట్ అయిపోయిన అప్పటి నుంచి దానికి తిరగలేదు.
0: మరి మీకు గోపీచంద్ గారు హీరోగా ఇష్టమా విలన్ గా ఇష్టమా?
2: నూటికి 100% హీరోగా ఇష్టమండి బాబు. సరే, అంటేను కొంతమంది టేస్ట్ ప్రకారం అలా ఇష్టమైన ఇస్తే అప్పచ్చు కాదండి నేను అన్నావు, కాకపోతే నాకు మాత్రం హీరో గారు ఇష్టమండి. చాలా బాగా నటిస్తారండి హీరోగా వారు.
0: అవునండి,
2: వారు నటిన సినిమాలు కూడా నాకు ఆంధ్రుడు సినిమా అంటే నాకు ఎక్కువ ఇష్టమండి అన్నిటికంటే.
0: మరి ఈరోజు ఏ సినిమాలోంచి పాట అడుగుదాం అనుకుంటున్నారు?
2: అంతకంటే ముందు మా సౌమ్యకి ఇచ్చిన ద్వారా నేను ఇంకో రెండు విషయాలు చెప్పాలి.
0: చెప్పండి.
2: ఈవేళ 3 సార్లు నేషనల్ అవార్డు పొందిన మహానటి, అద్భుత నటి అయినటువంటి వరవస్త్రీ శారద గారు పుట్టినరోజు అండి ఈవేళ.
0: అవునా అండి?
2: ఆ శారద గారు పోలీస్ అయినా, కలెక్టర్ అయినా, లాయర్ అయినా, జస్టిస్ అయినా, ఏ పార్టీ అయినా పత్రికా సంపాదకురాలైనా, ఏ పార్టీ అయినా అలవోగ్గా పోషించి లేడీ అమితాబ్ బచ్చన్ అనే మా అవార్డు విజయశాంతి గారు. కానీ నా ఉద్దేశం ప్రకారం శారద గారికి ఇచ్చేయాలనిపిస్తుంది అవార్డు.
0: అవునండి,
2: బాగా నటిస్తారండి శారద గారు. ఆవిడ పూర్తి పేరు, అసలు పేరు ఏంటంటే తటవంటి సరస్వతిదేవి అండి. సినిమా పరంగా, వీరి పరంగా శారద గారు అంటాము.
0: అవునా అండి?
2: అవునండి, శారద గారికి, గోపిచంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడుతున్నాండి. వారి లాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానమ్మా సౌమ్య బంగారు తల్లి.
0: మేము కూడా మనసారా కోరుకుంటున్నామండి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.
2: ఇప్పుడు పాట విషయానికి వస్తానమాట.
0: చెప్పండి.
2: అదే అండి, ఈవేళ నాకెంతో ఇష్టమైన రచయితల్లో ఒక రచయిత అండి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సి నారాయణ రెడ్డి గారు వర్ధంతి అండి ఈవేళ జన జూన్ 12.
0: అవునా అండి?
2: అవును, నారాయణ రెడ్డి గారు మీకు ఐడియా ఉందా రచయిత?
0: అంతగా తెలియదండి.
2: అది చిన్నవారు కదా మీకు పెద్దగా తెలియదు అండి. కానీ నారాయణ రెడ్డి గారు చాలా అద్భుతమైన పాటలు రాశారండి మహానుభావులు.
0: అవునా?
2: అవునండి, అందుకని నారాయణ సి నారాయణ రెడ్డి గారికి నివాళి. అందుకని గోపిచంద్ గారి పాటలు అలాగా చాలా మంది అడిగారు, సంతోషం విన్నాను, మీరు వినిపించారు. తర్వాత శారద గారి పాటలు మధ్యాహ్నం విజయ బంగారు తల్లి వినిపించారు, చాలా సంతోషం. నారాయణ రెడ్డి గారి పాట అడుగుదామని ఈ విషయం ప్రస్తావించాను అనమాట.
0: ఆయన పాటల్లోంచి ఏం పాట అడగాలనుకుంటున్నారు?
2: తాండ్ర పాపారాయుడు ఈ చిత్రంలో కేజేఎస్ దాస్, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మల్లె కన్న తెల్లన తల్లి దీవెన, మల్లె కన్న తెల్లన తల్లి దీవెన.

0: అమ్మపాడు చాలా బాగా రాస్తారండి నారాయణ రెడ్డి గారు.
1: మూవీ ఏంటండి?
0: సాండ్ర పాపారాయుడండి.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా అక్కగారు కొనపూడి నాగరత్న గారికి, విజయ బంగారు తల్లికి, మా సౌమ్యజిత్ తల్లికి, తర్వాత మా మిత్రులు నలమెల్లి వెంకటరెడ్డి గారికి, పొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, భైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత మంజు శాస్త్రిరావు గారికి, లింగరాజు గారికి, మాకు నాకు ప్రియాది ప్రియమైన మా పెన్నమ్మ గారికి, మా బాబాయ్ గారికి, వీరందరికీ డెడికేట్ చేస్తూ తవలా మాస్టర్ గారి కోసం కూడా ఈ పాట ప్రసాద్ చేయమని మా సమలేకిస్తారు మనసాల కోరుకుంటూ సాయంత్ర పాపరాజ్ సెలవు తీసుకుంటున్నా.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వాడితో మాట్లాడేద్దాం. హలో అండి,
1: అండి,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తనూజ, భీమవరం నుండి మాట్లాడుతున్నా.
0: అవునా అండి, తనూజ గారు ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నానండి.
0: మరి మీకు గోపీచంద్ గారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటి?
1: నాకు తాహసం మూవీ చాలా ఇష్టం.

0: అవునా అండి.
1: అవునండి.
0: మరి ఇంకా ఆయన విలన్గా ఇష్టమా హీరోగా ఇష్టమా?
1: రెండూ బాగుంటాయండి.
0: ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
1: దళపతి మూవీ నుండి యమునాపతిలో సాంగ్ వినాలనుకుంటున్నానండి.
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లేదండి.
0: ఓకేనండి, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనైతే చాలా బాగున్నానండి.
1: వర్షం పడుతుంది మేడం ఇక్కడ ఉదయం నుంచి.
0: అవునా అండి?
1: వర్షాలు కొరత చల్లబడిపోయింది ఇవాళ.
0: అవునా అండి? మరి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు. నెల్లూరు నుంచి ఖాదర్ భాష.
0: ఖాదర్ భాష గారు, ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు హీరో గోపీచంద్ గారి పుట్టినరోజు అండి.
1: అవును మేడం.
0: మరి మీరు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారా?
1: అన్ని చూస్తాం, ఆయన సినిమాలన్నీ చూసా.
0: మరి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అందులో?
1: నాకు బాగా నచ్చిన సినిమా యజ్ఞం. యజ్ఞం.
0: అవునా అండి? మరి గోపీచంద్ గారిని హీరోగా ఇష్టపడతారా మీరు, విలన్ గానా?
1: మేడం,
0: ఆయన మీకు హీరోగా ఇష్టమా విలన్గా ఇష్టమా?
1: హీరోగా ఇష్టం.
0: అవునా అండి?
1: కానీ వాళ్ళ తండ్రి గారు పి కృష్ణ దర్శకులు ఉన్నారు కదా, ఆయన కొడుకు కాబట్టి ఆయన హీరోగానే బాగుంటాడు మేడం. కానీ విలన్ రోల్స్ చేశాడు.
0: అవునండి, విలన్ రోల్స్ లో కూడా మంచి గుర్తింపు పొందారు వాళ్ళు.
1: అవునవును.
0: మరి మీరు ఏ సాంగ్ అడగాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఎర్నెల్లో సాంగ్ ఏంటి మేడం ఒకటి.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సర్దార్ బాయ్ గారు, బ్రహ్మయ్య గారు, ఆళ్ళగడ్డ పోలయ్య గారు, మొహమ్మద్ రఫీ.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీకోసం మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ బాషా మేడం.
0: మస్తాన్ బాషా గారు ఎలా ఉన్నారు?

0: ఉన్నారండి?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: అందరూ బాగుంటారు, అందులో మనం ఉండాలి మేడం.
0: అవునండి.
1: మేడం ఎలా ఉంది మేడం వాతావరణం అక్కడ?
0: వాతావరణం అయితే మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉందండి, ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది.
1: మాకు కూడా నెల్లూరులో మంచి ఎండ పడింది, దేవుడి వల్ల ఎర్రటి ఎండ మధ్యాహ్నం దాకా.
0: అవునా అండి?
1: ఇప్పుడైతే మళ్ళీ దేవుడి వల్ల మంచిగా చల్లగా వర్షం పడి చల్ల గాలి వీస్తుంది.
0: ఇక్కడ కూడా చల్లగాలి రావాలి, వర్షం పడాలని కోరుకోండి.
1: అవును మేడం, ఏంటంటే ప్రతిదీ దేవుడి దయే.
0: అవునండి,
1: ఎండ కాసినా వాన పడినా మంచు కురిసినా ఏదైనా మనకేం కావాలనో ఆటోమేటిక్ గా దేవుడు ప్రకృతి ద్వారా ఇచ్చేస్తాడు మేడం.
0: నిజమేనండి.
1: అయితే మనం కోరుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు నలుగురు కోసం.
0: అలానే చెయ్యాలి.
1: ఏంటంటే మన కోసం కాకుండా మనం ఎప్పుడైతే నలుగురు కోసం కోరుకుంటామో ఇలా చేయి నలుగురు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి దేవుడి దగ్గర, అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు.
0: మీరు అలానే కోరుకుంటారు కదండి, అందుకని మీరు చాలా బాగుండాలి.
1: సంతోషం మేడం, ధన్యవాదాలు.
0: ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం, చెప్పండి మేడం.
0: ఈరోజు హీరో గోపీచంద్ గారి పుట్టినరోజు అండి. మరి మీరు గోపీచంద్ గారి సినిమాలు చూస్తూ ఉంటారా?
1: చూస్తున్నా మేడం, చాలా ఉన్నాయి. గోపీచంద్ గారిది చాలా ఉన్నాయి మేడం. జయంలో కూడా ఉన్నారు కదా ఆయన?
0: ఉన్నారండి.
1: ఉన్నారు, మంచి విలన్ గా చేశారు జయంలో.
0: అవునండి.
1: తర్వాత రణంలో కూడా బాగా చేశారు మేడం. హీరో హీరోని ఆయన.
0: సినిమాలో హీరోగా నటించారు.
1: అవును, ఆ రణంలో కూడా బాగా చేశారు మేడం, బాగుంటది. మంచి యాక్టర్ మేడం, మాకు బాగా ఇష్టం. అందరిలాగానే గోపీచంద్ గారు అంటే ఎంతో ఇష్టం మేడం. బాగా పాత్రను బట్టి బాగా పోషిస్తారు ఆయన.
0: మరి మీ వరకు గోపీచంద్ గారు విలన్ గా మీకు బాగా నచ్చుతారా, హీరోగా నచ్చుతారా?
1: అలా కాదు మేడం, మనకైతే మామూలుగా హీరోగా నచ్చుతారు అనుకోండి. ఏంటంటే ఎవరు ఏం చేయలేరు, ఇప్పుడు ఆయనకి ఆ పాత్ర ఆ సన్నివేశం ఆయనకి డైరెక్టర్ గారు ఆయనకి చెప్పారు కాబట్టి దాంట్లో ఆయన జీవిస్తారు. కానీ బట్ ఆయన యొక్క బయట లైఫ్ లో స్టైల్ మాత్రం వేరేగా ఉంటది.
0: అవునండి.
1: అప్పుడు సినిమా చూసేటప్పుడు కొంతమంది దాంట్లో లీనం అయిపోయి అదే దాంట్లో ఇదైపోయి ఫీల్ అయిపోయి చూడు ఎంత దుర్మార్గుడు, ఎంత ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు పాపం, ఆ పాప ఏదో తింటా ఉంటే నోటి దగ్గర అన్నం నెట్టేశాడు అని అనుకుంటా ఉంటారు, తిడతా ఉంటారు అప్పుడప్పుడు కొంతమందిని.
0: అవునండి, తన నిజమైన స్టైల్ అది కాదు, కాకపోతే అందరూ అలా అనుకుంటారు.
1: అవును, ఆ కాసేపు దాంట్లో ఇదైపోతారు, వీళ్ళు దాంట్లో ఫీల్ అయిపోతారు, ఆ ఎమోషన్ కి ఫీల్ అయిపోయి అలా అంటారు. కానీ మామూలుగా అయితే యాక్చువల్ గా మనం ఆలోచిస్తే ఆ యొక్క డైరెక్టర్లు ఆ పాత్ర అంతలాగా అంత నిజంగా ఆయన కావాలని చేసినట్టే జీవించేలాగా చేసేదానికి ఎంతో కష్టపడి ఉంటారు డైరెక్టర్.
0: అవునండి, ఆయన కష్టం చాలానే ఉండుంటుంది అక్కడ.
1: ఆ ఎన్నో టేకులు తీసుకుని ఎంతో అహర్నిశలు కష్టపడి ఆయనకి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెయ్యాలి అలా రావాలి, విలన్ అంటే ఇలా ఉండాలి అలా చేయాలి అని చెప్పి. అలా మేడం, ఏంటంటే ప్రతిదీ చేయాలి మేడం. హాస్యం విలను తర్వాత హీరోయిజం అన్ని కలగలిపి ఉంటేనే సినిమా అవద్ది మేడం.
0: అవునండి, నిజం మీరు చెప్పింది.
1: అలాగా మనం అన్ని కోణాల్లో చూడాలి, సినిమాని సినిమాలకి తీసుకుంటూ పోవాలి అని కోరుకుంటున్నాను. పాప వాళ్ళని ఏమో అనుకోబోకండి ఎవరు.
0: సరేనండి, మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? ఎలా గోపీచంద్ గారి గురించి అడిగారు కాబట్టి యజ్ఞం సినిమాలో నుంచి ఏదైనా ఒక పాట ప్రసారం చేయగలరు మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ అంటే మా ఫ్రెండ్స్ మేడం, ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మా పెద్ద ఆయన మా శ్రేయోభిలాషి ఆయన పెద్ద ఆయన బండారు త్రిమూర్తులు గుప్తా గారికి ధన్యవాదాలు మేడం. హాయ్, శుభ సాయంత్రం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీకోసం మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి లిజనర్స్, మన మాస్ట్ టైంపాస్ లైవ్ అయితే ఎండ్ అయ్యే టైంకి వచ్చేసింది. మళ్ళీ ప్రసారమయ్యే మాస్ట్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టేట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. తాజాగా సంగీతం సినిమా ప్రమోషన్లో డైరెక్టర్ నాగశ్విన్ పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుండి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్ లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. మనోజ్ కుమార్, మోహన్ సిద్ధి, శృతి శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సిద్ధుగాడి లవ్ స్టోరీ. రమేష్ చెరుకూరు దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రమ్మ నిర్మాత. ఇటీవల హైదరాబాద్లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. సినీ ప్రముఖులు ఏ కోదండరామిరెడ్డి, బి గోపాల్, కెఎల్ దామోదర్ ప్రసాద్, విఎన్ ఆదిత్య, వి సముద్ర, రామ్ ప్రసాద్, అశోక్ కుమార్, టి ప్రసన్న కుమార్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరెక్టర్ మాట్లాడుతూ సందేశంతో కూడిన ఓ మంచి ప్రేమ కథ చిత్రం ఇది. ఈ సినిమా ప్రయాణంలో విఎన్ ఆదిత్య సహకారం మర్చిపోలేనిదని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన కొత్త మూవీ సంగీతం. ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా విడుదల కానుంది. జూన్ 11 విడుదల చేయాలనుకున్నప్పటికీ జూన్12 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. వైజయంతి మూవీస్ బ్యానర్పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ఇది. అయాన్, అహల్య, షాల్ని ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇది ఓ గ్రామంలోని ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ తిరిగే కథ. కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత ఆ ఊరివాసులు సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తుల గందరగోళాన్ని, తమ వింత పరిస్థితిని సమాధానం వెతికే ప్రయత్నాల్ని ఇందులో వినోదాత్మకంగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. డీజేటిల్లు సినిమాతో ప్రేక్షకులను నవ్వించారు డైరెక్టర్ విమల్ కృష్ణ. ఇప్పుడు ఆయన డైరెక్షన్ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం అనుమాన పక్షి. రాజీవ్ చిలక, రాజేష్ జగతి అని హీరాచంద్ దండ్ దీన్ని నిర్మించారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటించారు. ప్రిన్స్ సిజిల్, అన్నయ్య, బ్రహ్మాజీ తదితరులు ఈ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు బృందం. మన హ్యుమానిటీతో మనం పాత బట్టలు వేరే వాళ్ళకి డొనేట్ చేస్తుంటాం, కానీ వాళ్ళు అవే బట్టలను వాడి మన మీద చేతబడి చేస్తే అంటూ హీరో చెప్పే డైలాగ్తో మొదలైన టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఎప్పుడూ అనుమానపడే హీరో రాగ్ మయూర్ నటన నవ్వులు పంచుతుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది శ్రీచరణ్ పాకలం. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. భక్తిపరమైన థ్రిల్లర్ సినిమాలకి ఓ ట్రెండ్ ఏర్పడింది. కాంతారా మొదలుకుని చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటన్నిటికంటే ముందొప్పుకుని చేసిన సినిమానే మహేంద్రగిరి వారాహి. కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా తప్పకుండా విజయాన్ని అందుకోబోతున్నామన్నారు సుమన్. ఆయన హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషించారు. మధు, కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్లో టీజర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం తరాలుగా వెంటాడే శాపంతో ముడిపడిన కథతో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు.

ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్, శ్రీకాంత్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ముంబైలో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ షెడ్యూల్లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొన్నారని, ఆయన పాత్ర ఈ సినిమాలో మరో ఆకర్షణగా నిలవబోతుందని తెలిపింది. 1940ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సాయి తేజ్ తన కెరీర్లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలని వెల్లడించనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకెస్. కొన్ని రహస్యాలు ఎప్పటికీ దాగవు, కొన్ని రహస్యాలు ఎప్పటికీ దాగవు, కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు. ఇది ప్రతీకారం ఊహించని మలుపులతో నిండిన సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిందని పేర్కొంటూ బేబీ డూడైడు సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది బృందం. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నచికేత్ సామంత్ దర్శకత్వం వహిస్తున్నారు, సాకిబ్ సలీం నిర్మాత. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరితనమే, బేబీ ఏం చేసినా చంపేస్తుంది అనే వ్యాఖ్యలతో ఇన్స్టాలో ఈ సినిమా అధికారిక టీజర్ను ఆవిష్కరించింది చిత్ర బృందం. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ముంబైలోని మిస్టీరియస్ వాతావరణంలో గార్డి అనే నేపథ్య గీతంతో సాగుతున్న ఈ టీజర్ ఎర్రటి గొడుగును ఆయుధంగా ఉపయోగిస్తూ హత్యలు చేస్తున్న హ్యూమా సన్నివేశాలను ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా చేసింది. ఇందులో హ్యూమా ఓ సీక్రెట్ కిరాయి హంతకురాలైన బేబీ పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమాలో చంకి పాండే, సీమా పహ్వా, రచిత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో రజనీకాంత్ 173వ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది. దీన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర డైరెక్షన్ బాధ్యతల్ని అశ్వత్ మారిముత్తుకి అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. రజనీకాంత్ ఇందులో డాక్టర్ వేషంలో కనిపించనున్నారని సమాచారం. చెన్నైలో ఎంతో ప్రాచుర్యం పొందిన 5 రూపాయల డాక్టర్ ప్రేరణతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫోటోషూట్ పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం చెన్నైలోని పూనమల్లిలో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే చిత్రీకరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం రజనీ నటించిన జైలెట్ 2 నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఇది సెప్టెంబర్లో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి విన్నారు కదా లిజనెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ సౌమ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: இது விஷ்ணு FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీన్ మార్ లిజనర్స్. ఇవాళ థీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి ఇవాళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మార్ లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేసిన సాంగ్, అదే అండి డోలరే డోలరే డోలరే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఓకే, ఒక తమిళ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కుల పవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: లిసినర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయింగే మూవీలో నుంచి.

మెహందీ ఇలాగా కెరక్నా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా, నిస్సత్తువా, వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి, ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
4: Chennai 2008. 10 வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்துட்டாலும் சொல்லு. சென்னை 2008.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: समर स्पेशल चल चलने चिटकालु వద్దే వద్దు, నూనె వస్తువులు అస్సలు వద్దు,
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు,
1: కడుపులో మంట ఒళ్ళంతా సగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మికా మందన్న గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ ను పాడింది ఎవరో గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PC body, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gall stones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address ground floor SR Raju building, town railway station road, Gnananda Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిసినర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లిజనర్స్, విన్నారు కదండి, వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారమే తీన్ మార్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.